ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 28వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 18వ తేదీ గురువారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఈ ఆల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏరియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఇప్పటిదాకా ప్రార్థనల శ్రీ షిరిడి సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనల దేవి స్వరమాలిక వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పొద్దుగల సంధి రాత్రి 11 గంటదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఎన్నో. పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అంబటల సంగతులు కార్యక్రమంలో పానం పదలం శీర్షికన క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో కేలెనిన్ వెంటనే ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా న్యాయం చట్టం శీర్షికన మహిళా రక్షణ చట్టాలు అవగాహన గురించి మహిళా న్యాయవాది సి రజితారెడ్డితో జి జ్యోతి వెట్టిన ముచ్చటింటారు. తెలంగాణ కథ స్థానికత గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటల సంగతులు కార్యక్రమంలో. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్నం 46వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. మీరు వచ్చే మీకు నచ్చిన పాటలను వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగల 8:45 సంధి, 10 గంటల దాకా సింగిడీ సినీ గీతల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటగా మాడచెప్పుంటు పాట ఎండ్రిలా, అట్లనే రాత్రి 8 గంటల సంధి 8:45 దాకా ఉషారలా మీరు మీకు నచ్చిన పాటలు కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. అట్లనే రాత్రి 10:30 మధురిమల హాయన పాటలు వింటారు. సాయంత్రం 5:30 కతిందాం పిల్లల కోసం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి నోరు చెడ్డదైతే కథ ఇంటారు రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, చెప్తున్నది టీ శ్రావంతి. మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు కథ ఇంటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. సాయంత్రం 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు వింటారు. సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తలమడుగు మండలం కజ్జల గ్రామానికి చెందిన ఏనుగు యశోద బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఆదిలాబాద్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు 2వ భాగం వింటారు. 7:15 రాత్రి కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో పత్తి పంట తొలిదశలో చేపట్టాల్సిన చర్యలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్తో కేలెనిన్ వెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రైతు అంతరంగంలో గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో యు దినేష్ వెట్టిన ముచ్చటింటారు. రాత్రి 9:30 బాస రుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచన రచనల నుండి ఒకండిక, ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ కవిత పంకులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. రాత్రి 9:40 ఫిల్మీ గానే ప్రసారమవుతుంది. రాత్రి 10 గంటగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిత్ హరిప్రసాద్ చౌరసీయ వేణుగానం ప్రసారమవుతుంది. 10:30 మాధురిమల హాయన పాటలు వింటారు. రాత్రి 11:10 సంధి 11:40 దాకా కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. వీటితో పాటు పొద్దుగల 10 గంటల సంధి 3 గంటల దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3 గంటల సంధి 5 గంటల దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రాల నుంచి ప్రసారమవుతాయి. వీటితో పాటు తెలుగులో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:45 వస్తుంది. ఇంకొంచేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. తిరిగి 7:15 అమ్మటల సంగతుల కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
1: ఒక చెంతబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కిదిగారు NDRR స్టీమ్. థర్మల్ డ్రోన్స్ ను కూడా యూజ్ చేస్తున్నాం, సీడీఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌధాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా

0: సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
1: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిజార్ట్ ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిజార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లో ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.inలో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వెలుగొండ ప్రాజెక్ట్ కి మేము వెళ్ళి అడిగాం ఒక రోజు, ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగలని, మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానళ్లు ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెహ్రీ గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
0: ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः। फ्रांस देशस्य यात्रावधौ स्वकीय प्रवासस्य चरमे सोपाने प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः रात्रौ पेरिस नगरं सम्प्राप्तवान्। पेरिस नगरे आगमन समये विश्रांति निलये एकत्रिताः भारतीय समुदायस्य सदस्याः उत्साहपूर्वकं तदीय भव्यं स्वागतम् अकुर्वन्। अद्य प्रधानमंत्री प्रमुख विपणीनां मुख्य कार्यकारिभिः सह चर्चां करिष्यति। तदनन्तरं सः यूरोप महाद्वीपस्य प्रमुख प्रौद्योगिकी मंचे विवाटेक शिखर सम्मेलने भागं ग्रहीष्यति, तत्र च स्वसंबोधनं प्रदास्यति। सायंकाले असौ एकस्मिन् सामुदायिक कार्यक्रमे भारतीय प्रवासिभिः सह संवादं विधास्यति। G7 देशैः वैश्विक स्थिरतायाः सुरक्षा सहयोगस्य अथ सीमापार संघटित अपराध निवारणस्य उद्देश्येन विभिन्नाः प्रमुखाः घोषणाः विहिताः। मुख्य वक्तव्ये नेतृभिः अमेरिका ईरान देशयोर्मध्ये संजातं संधि निश्चयम् अभिनन्दितम्। अन्य घोषणापत्रे G7 देशैः मादक द्रव्यस्य अवैध कार्यं निरोद्धुं संकल्पो विहितः। अस्मिन् अभियाने ब्राजील दक्षिण कोरिया देशौ अपि सहमतिं प्रदर्शितवन्तौ। फ्रांस देशस्य एवियन नगरे चलायमाने G7 शिखर सम्मेलने प्रधानमंत्री नरेन्द्र मोदी सर्वहितकारी सतत आर्थिक विकासः इत्याख्ये मुख्य विषये आयोजितायां महत्वपूर्ण कार्यगोष्ठ्यां भागं भजते। सत्रेऽस्मिन् G7 देशाः सहभागी राष्ट्राणि अन्ताराष्ट्रिय मुद्रा कोषस्य OECD इत्यस्य च प्रतिनिधयः उपस्थिताः सन्ति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्यारभ्य मध्यप्रदेशस्य ओडिसायाः च पञ्चदिवसीयायां यात्रायाम् अस्ति। प्रथमदिवसे सा मध्यप्रदेशस्य बैतूल नगरे आध्यात्मिक जागृत्या जनजातीय समाजस्य सशक्तिकरण कार्यक्रमे भागं ग्रहीष्यति। द्वितीय दिवसे सा ओडिसायाः रायरंगपुरे चिकित्सा शिविरस्य ग्रामीण जल आपूर्ति परियोजनायाः च उद्घाटनं विधास्यति। तृतीय दिवसे राष्ट्रपतिः प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना सह पहाड़पुरे कौशल केन्द्रस्य निरीक्षणं करिष्यति, सहैव रायरंगपुरे जनसभां च संबोधयिष्यति। चतुर्थ दिवसे सा जून मासस्य 21 दिनांके जबलपुरे अन्ताराष्ट्रिय योग दिवसोत्सवे भागं ग्रहीष्यति, सहैव रानी दुर्गावती विश्वविद्यालयस्य दीक्षांत समारोहे अध्यक्षतां विधास्यति। यात्रायाः चरमे सोपाने सा क्यूनो राष्ट्रिय उद्याने सहरिया जनजातीय सदस्यैः चीता अन्वेषकैः च सह संवादं विधास्यति। संयुक्त राष्ट्र संघस्य खाद्य संस्थाभ्यां खाद्य एवं कृषि संघटनेन अथ विश्व खाद्य कार्यक्रमेण च विज्ञापितं यत् आगामिषु मासेषु युद्ध जलवायु परिवर्तन धन न्यूनता कारणात् विश्वस्य 13 प्रमुख क्षेत्रेषु बुभुक्षा संकटं अधिकं गभीरं भविष्यति। संयुक्त प्रतिवेदनस्यानुसारं सम्प्रति जगति 66.2 कोटि जनाः तीव्र खाद्यासुरक्षया पीडिताः सन्ति। अस्यां सूच्यां सुडान, दक्षिण सुडान, यमन, फिलिस्तीन, नाइजीरिया, सोमालिया चेत्यादयः देशाः अत्यधिक संकटग्रस्ताः सन्ति। प्रतिवेदने चिन्ता प्रदर्शिता यत् 20-22 परं मानवीय सहायतायै प्राप्यमाणं धनं 60% न्यूनं जातम्। WFF संस्थायाः कार्यवाहक निदेशकः कार्ल स्काउ महोदयः अवोचत् यत् यदि शीघ्रं किमपि कार्यान्वयनं न क्रियते तर्हि कोटिशः जनाः दुर्भिक्षस्य गर्ते पतिष्यन्ति। हॉकी क्रीडायां नीदरलैंड देशस्य राइडरहेम नगरे प्रचल्यमाणायाः FIH प्रो लीग स्पर्धा मालिकायाः द्वन्द्वे भारतीय पुरुष हॉकी दलेन जर्मनी दलं 3-1 इत्यांकान्तरालेन पराजितम्। इति वार्ताः।
4: आकाशवाणी हैदराबाद केंद्रम कामारेड्डी जिल्ला समाचार लेख వింటారు। నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్।
5: వ్యవస్థ పిల్లల విద్య ఆరోగ్యం భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కామారెడ్డి జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా

0: నడకలో భాగంగా ఎస్సీఆర్పీ డీఆర్డీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ పాత అసెంబ్లీ భవన్లో నిర్వహించిన మాక్ పార్లమెంట్లో కామారెడ్డి జిల్లాకు చెందిన రేఖ, సమంత, నైతిని, నవ్యశ్రీ పాల్గొన్నారు. సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను సమర్థంగా వ్యక్తం చేశారు. నవ్యశ్రీ సామాజిక న్యాయ జస్టిస్ మంత్రిగా వ్యవహరించగా మిగిలిన బాలికలు పార్లమెంట్ సభ్యులుగా చర్చల్లో పాల్గొన్నారు. వారిని మంత్రి అనసూయ సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ బాలికలను అభినందించి బహుమతులు అందజేశారు. కామారెడ్డిని పూరిగుడిసెల్లెం జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారుల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. రామారెడ్డి మండలంలోని వడ్డెర కాలనీని సందర్శించి అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కింద వారికి ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. నిజమైన లబ్దిదారులను గుర్తించడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా గ్రామ స్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని చెప్పారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం పొందేలాగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఎంఆర్ కాలనీకి చెందిన యువకుడు క్రాంతి ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి బానిసయ్యాడు. దొరికిన ప్రతి చోట పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. అలా 12 లక్షల రూపాయల వరకు నష్టపోయి రుణదాతల ఒత్తిడి భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారు తారసిల్లితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా లింగాపూర్ సమీపంలోని చెక్పోస్ట్ వద్ద పోలీసులు చాకచక్యంగా ఒక దొంగను అరెస్ట్ చేశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 10 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని మహారాష్టలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్ ప్రవీణ్ అనే వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఒడిషాలోని రాయగడలో కొనుగోలు చేసిన గంజాయిని మహారాష్టకు తరలిస్తూ కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు.
1: శ్రీ డి రాజ్కుమార్ గారు అందజేసిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాచెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాచెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్టపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్ స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్టపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రాయరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదేరోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్ అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్దరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్దికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్దరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబ్విల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ

0: భద్రత స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. మనకంటూ మంచి ప్రణాళిక ఉంటే విద్య, ఉద్యోగం, ఆహారం ఇలా అన్నిటి మీద అవగాహన ఉండేలా చేసుకుంటాం. మరి ఇలా మన కోసం ఆరోగ్యం, ఆనందం అన్ని మనసొంతం చేసేలా ఈ విద్య, ఉద్యోగం, ఆహారం వంటి విషయాలతో పాటు న్యాయం చట్టం గురించి, గొప్ప వ్యక్తుల ముచ్చట్లను గురించి వినిపిస్తూ మనలో చైతన్యం నింపే కార్యక్రమం అంబటాల సంగతులు.

ఇలా అంబటాల సంగతుల కార్యక్రమంలో పానంపదలం శీర్షికన లక్షణాలు, క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో కేలిన వెంటనే ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా న్యాయం చట్టం శీర్షికన మహిళా రక్షణ చట్టాలు అవగాహన గురించి మహిళా న్యాయవాది సి రజితారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు జి జ్యోతి. తెలంగాణ కథ, స్థానికత, దీని గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటాల సంగతులు కార్యక్రమంలో.

ఇయాల్టి తెలుగు తిథి. పంచాంగ ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఎండాకాలం గ్రీష్మ శుక్ల పక్షం మృగశిర కార్తె నిజ జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం తిథి చవితి పుష్యమి నక్షత్రం గురువారం. వాతావరణ సూచన: ఆకాశం కొంతమేర మేఘాలతో కమ్ముకొనుంది, గాలిలో తేమ 68%, గాలి గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు: గరిష్టంగా 38 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అందమైన ప్రకృతి రమణీయత అందరిలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. మరి ఈ చక్కని వాద్య సంగీతం వింటూ ఉల్లాసంగా ఉత్తేజంగా ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతు నెల కోసం వ్యవసాయ సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: మనకి ఉదాహరణగా అన్ని రకాల పంటల్లో మనకి లార్వా పురుగులు అంటూ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి వరిలో మనకు కాండం తొలిచే పురుగు ఉంది, అలానే మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు ఉంది, కత్తెర పురుగు ఉంది. క్యాబేజ్ తీసుకుంటే మనకి డైమండ్ బ్యాక్ మాత్ ఉంది, అలానే మనకి ట్యూటా అబ్సల్యూటా అంటే ఏదైతే మనకి టమాటాలో సూదె పురుగు ఉంది, అలానే మనకి వంగ కాని బెండలో కొమ్మ మరియు కాయ తొలిచే పురుగులున్నాయి. ఇలాంటి పురుగుల పైన ఈ ఫంగస్ ఏదైతే మనకి బవేరియా బెసియానా అంటున్నామో, లేదంటే బాసిలస్ థురింజియన్సిస్ లాంటి బ్యాక్టీరియా ఉందో, ఇది ఈ లార్వా దశల్ని ఆశించి ఈ చీడపీడల్ని క్రమేపీ ఒక రెండు సీజన్స్ లో చాలా వరకు తగ్గించేస్తూ ఉంటుంది. సో రైతులు ఈ ఏదైతే బ్యాక్టీరియాలు ఉన్నాయో, ఇవి జీవరసాయనాల రూపంలో మన రైతులకి అందుబాటులో ఉన్నాయి. ఈ జీవరసాయనాలు ఏంటంటే ద్రవ రూపంలో కానీ, అలానే పౌడర్ రూపం పొడి రూపంలో కానీ రైతులకు అందుబాటులో ఉంటే, రైతులు వీటిని ఏదైతే ఫంగస్లు అయితే ఎకరానికి ఒక కిలో చొప్పున లేదా ఒక లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి, లేదు బీటీ ఏదైతే ఉందో అది ఎకరానికి 400 ml కానీ 400 g చొప్పున పిచికారీ చేసుకుని ఈ చీడపీడల ఉధృతి తగ్గించుకోవచ్చు.
0: జీవ నియంత్రణ పద్ధతిలో మిత్రజీవుల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్

0: జీ అనిత చెప్పిన ఈ అంశం సలహాది.
1: ముఖాన మొటిమల గజ్జా బజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల్ల సంగతులు కార్యక్రమం. ఈరోజుతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇయర్ల సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ దినోత్సవం. ప్రతి సంవత్సరం జూన్ 18 సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే జరుపుకుంటారు. ఆహారాన్ని తయారు చేసేటప్పుడు పర్యావరణానికి హాని కలగకుండా ప్రకృతిని మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడే పద్ధతులను అవలంబించడమే ఈ సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ. మరి 2016 డిసెంబర్లో ఈ ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రకటించింది. స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. మన సాంప్రదాయ ఆహారపు అలవాట్లు, సంస్కృతిని కాపాడుకోవడం, పర్యావరణానికి హాని కలగకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడం, అట్లనే మంచి ఆహారాన్ని తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. 2026 సంవత్సరానికి గాను సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే యొక్క థీమ్ వచ్చేసి ఆహార వారసత్వాన్ని వేడుక చేసుకోవడం. మరి అందరం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆహారాన్ని తయారు చేసుకోవాలి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. మన శరీరంలో కొన్నిసార్లు కొన్ని కణాలు పెరుగుదల వాటికి నియంత్రణ లేకుండా అస్తవ్యస్తంగా పెరిగి విభజన చెందుతాయి. కణాలు సమూహాలుగా ఏర్పడతాయి. దానివల్ల ఒక కంది అంటే గడ్డ లాంటిది ఏర్పడుతుంది. అందులోనే కొన్ని గడ్డలు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చాలా మట్టుకు కొన్ని గడ్డలు ప్రమాదకరంగా మారి అవి క్యాన్సర్కి కూడా దారితీస్తాయి. మరి అసలు క్యాన్సర్ అనగానే అందరూ బాగా భయపడిపోతారు కదా. మరి ఈ క్యాన్సర్ వ్యాధిని ముందుగాలనే ఎట్లా గుర్తించాలా, దీని లక్షణాలేమి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, దీనికి ఎసుంటి చికిత్సలు ఉన్నాయి, ఇవల్లా తెలుసుకుందాం. పానంపదనం శీర్షికంలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో ముచ్చట పెడుతున్నారు కేలేని.
4: నమస్కారం శిరీష్ గారు.
5: నమస్కారం అండి.
4: సార్, ముందుగా మా శ్రోతలకి ఈ విషయం చెప్పండి, అసలు ఈ క్యాన్సర్ వ్యాధి అంటే ఏమి, ఇది దేని వల్ల వస్తుంది?
5: క్యాన్సర్ అనేది మన శరీరంలోని కణాలు మామూలుగా అయితే శరీరం యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అవి విభజన చెందడము, అవి పెరగడము, అవన్నీ శరీర ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఈ క్యాన్సర్ అనే వ్యాధిలో ఏం జరుగుతున్నదంటే ఈ కణాలు అనేవి శరీరం యొక్క అదుపులో ఉండకుండా వాటి ఇష్టం వచ్చినట్టు విభజన చెందడము, పెరగడము. అదిగాక మామూలుగా మన ఈ శరీరంలో మనకు అవసరమైన వాటి అన్నిటినీ అవి తీసేసుకొని శరీర భాగాలన్నిటినీ పని చేయనీయకుండా చుట్టూ అంతా కూడా శరీరంలో అంతా కూడా వ్యాపించి మనిషిని కృంగదీసి చివరకు చావుని తీసుకొచ్చే జబ్బు. ఈ క్యాన్సర్ జబ్బు అనేది చాలా రకాలు ఉన్నాయన్నమాట. కొన్ని వందల క్యాన్సర్లు ఇప్పుడు వైద్యశాస్త్రంలో అందరికి తెలుసుకుని ఉంటున్నారు. కానీ మోస్ట్ కామన్, అన్నిటికంటే ఎక్కువ తరచూ మనం చూసే క్యాన్సర్లు మగవాళ్ళల్లో అయితే ఊపిరితిత్తులకు సంబంధించి క్యాన్సర్ లేదా నోటికి సంబంధించి క్యాన్సర్, పెదవులకు కానివ్వండి, బుగ్గలకు కానివ్వండి, చెంపలకు లేదా నాలుకకు, ఈ క్యాన్సర్లు మగవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా జీర్ణాశయ క్యాన్సర్,

0: ఇంకా మలద్వారం దగ్గర క్యాన్సర్లు, ఇవి మగవాళ్లలో మన భారతదేశంలో ఎక్కువగా చూసే క్యాన్సర్లు. అదే ఆడవాళ్ళ విషయంకి వస్తే గర్భసంచి అంటారు కదా, అక్కడ సర్విక్స్ అనే భాగం, ఈ గర్భసంచిలో ఒక భాగం సర్విక్స్ అనే దాని క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్, తర్వాత ఈ జీర్ణాశయ క్యాన్సర్లు, ఇవన్నీ ఇవి తరచుగా మనం చూసే క్యాన్సర్లు అన్నమాట.
1: అయితే ఈ క్యాన్సర్ అనేది దేని వల్ల వస్తుంది?
0: అతి సామాన్యంగా అయితే ఇది మన జన్యువుల్లో కలిగే మార్పుల వలన ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. నేను చెప్పినట్లు మామూలుగా కణాలు ఉత్పత్తి అవడము, అవి పెరగడము, వాటి పని అవి చేయడం, అవన్నీ కూడా మన శరీరం యొక్క అదుపు ఆధీనంలో ఉంటాయి. జన్యువుల్లో మార్పు రావడం వలన ఈ కణాలు అనేవి ఉత్పత్తి జరగడము, అవి పెరగడము, ఇంకా వ్యాప్తి చెందడం అనేది శరీరంలోని అధిక శరీరం ఆధీనం తప్పినప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి అనేది వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు అది నోటికి సంబంధించే కానివ్వండి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించి కానివ్వండి, జీర్ణాశయ పేగుకు సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, అక్కడ మొదలైనది ఇతర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. లైక్ ఈ పేగుకు సంబంధించింది లివర్ని కూడా డ్యామేజ్ చేస్తుంది, అట్లాగే ఊపిరితిత్తులను కూడా డ్యామేజ్ చేస్తుంది, ఒక్కొక్కసారి మెదడులోకి కూడా వ్యాపిస్తుంది. అలా ఈ క్యాన్సర్ అనేది ఫైనల్ స్టేజెస్లో శరీరం అంతా వ్యాపించి మనిషిని తను ప్రాణం లేకుండా చేస్తుంది.
1: అయితే అంత తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఈ క్యాన్సర్, అందులో ఉన్న రకాల గురించి చెప్పిండ్రు, అది ఎట్లా వస్తుంది అనేది చెప్పిండ్రు. ముఖ్యంగా దీంట్లో మన దేశంలో మన ప్రాంతంలో తెలంగాణ ఆదిలాబాద్ మన ప్రాంతాన్ని చూసినట్లయితే ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్లు వస్తున్నాయి మన దగ్గర?
0: అదే భారతదేశంలో లాగానే తెలంగాణలో కూడా మన ప్రజలు ఈ పొగ తాగడము, ఇంకా ఈ తంబాకు ఏదైతే ఉందో గుట్కా, జర్దా, అంబర్ అనేవి, ఇవి నోట్లో నవ్వులుతూ బుగ్గల దగ్గర పెట్టుకోవడం వలన ఎక్కువగా తరచు మనం ఇవి నోటికి సంబంధించి క్యాన్సర్లు చూస్తాము. ఇంకా ఈ పొగ తాగడం వలన ఊపిరితిత్తులు ఇంకా పేగుకి సంబంధించి క్యాన్సర్లని మనము ఎక్కువ మగవాళ్ళల్లో చూస్తాం. అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళల్లో గర్భసంచికి సంబంధించి క్యాన్సర్, రెండవది రొమ్ముకి సంబంధించి క్యాన్సర్, ఈ రెండు మన భారతదేశంలో ఎక్కువగా ఆడవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్లు. అదే ఈ మధ్య కాలంలో జన్యులలో లోపం వలన కంటే కూడా ఈ ప్రజలు వాళ్ళ వాళ్ళ అలవాట్లు, చెడు అలవాట్లు కానివ్వండి ఇట్లా, లేదా వాళ్ళ తిండి విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వలన కానివ్వండి ఇట్లా, లైక్ స్మోకింగ్, ఈ పొగ తాగడం అనేది ఊపిరితిత్తులని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఉండే కణాలని డ్యామేజ్ చేసి డైరెక్ట్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి అతి ప్రాముఖ్యమైన కారణం పొగ తాగడం అవుతుంది. అదేవిధంగా ఈ టొబాకో చీవింగ్, ఈ తంబాకు నవలడం అనేది కూడా సేమ్. ఇక్కడ మనం బుగ్గలో పెట్టుకొని దాన్ని అట్లనే ఉంచేసుకొని ఎప్పుడు, కొంతమంది అయితే దాన్ని రాత్రి అంతా కూడా అట్లనే పెట్టేసుకొని ఉంటారు, మార్నింగ్ లేచింది మొదలుకొని పడుకునే వరకు నోట్లో అది అట్లనే ఉండేటట్లు కూడా అలవాటు, అంతగా చెడు అలవాటు ఉంటుంది. అలా ఉండేటప్పుడు అది తప్పనిసరిగా విషమ పరిస్థితులకు దారితీస్తూ ఈ కారణాల వలననే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ క్యాన్సర్ వ్యాధి అనేది రావడం జరుగుతున్నది.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాదు అని అంటున్నారు కదా, మరి అసలు దీన్ని ఎట్లా మనం గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఇది ఈ వ్యాధి ప్రారంభ దశలో?
0: అది ఈ క్యాన్సర్ ఏ భాగం నుంచి వస్తుంది అనే దాన్ని బట్టి, ఒకవేళ మనం ఈ మగవాళ్ళల్లో చూసుకున్నట్లయితే, ఊపిరితిత్తుల క్యాన్సర్ని చూసినట్లయితే ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఇండ్లలో ఎక్కువ స్మోక్ ఎక్కువ పొగ తాగడం వలన వచ్చే వాళ్ళకి ఎక్కువ దగ్గు కంట్రోల్ కాకుండా ఎక్కువ రోజులు, కొన్ని వారాలు నెలల పాటు కంటిన్యూస్గా తగ్గకుండా దగ్గు ఉంటుంది. ఆ దగ్గు కొన్ని రోజుల తర్వాత తగ్గినప్పుడు బ్లడ్ రావడం కానివ్వండి, మామూలుగా చాలా దూరం నడిచేవాళ్ళు కొద్ది అడుగులు వేయంగానే మళ్ళీ వాళ్ళకి ఇట్లా ఆయాసం, ఊపిరి పీల్చుకోవడం కష్టం అవ్వడం, ఆగాల్సి రావడం ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఊపిరితిత్తులకు సంబంధించి ఏదో జబ్బు ఉన్నదని చెప్పి డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఒకవేళ అదేవిధంగా నోటి క్యాన్సర్ అనేది చిన్న చిన్న పుండ్లు స్టార్ట్ అవుతాయి ఆరంభ దశలో, చిన్న ఒక అది ఒక కురుపు పుండు లెక్క స్టార్ట్ అయినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉండడం వలన అది ఇంకా పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. ఈ పుండ్లు మొదలైనప్పుడు మామూలుగా నొప్పి అనేది ఉండదు, క్యాన్సర్ అనే దాంట్లో నొప్పి కలిగించని పుండు ఉంటుంది అన్నమాట. సో అలా ఈ పుండు ఈ నొప్పి లేదులే నాకేం కాదు అని చెప్పి నిర్లక్ష్య ధోరణిని చూసుకొని పేషెంట్లు వాళ్ళకి ఈ జబ్బు రోగికి తెలియకుండానే ఈ జబ్బు అనేది ముదిరిపోతూ ఉంటుంది. నిర్లక్ష్యం చేయకూడదు. సో అవేర్నెస్ జాగృతి అనేది చాలా అవసరం. ఈ అదే విషయంలో ఒకవేళ మన లేడీస్కి సంబంధించి రొమ్ములో గడ్డలు, క్యాన్సర్ అంటే లేడీస్కి రొమ్ములో చిన్న చిన్న గడ్డలుగా మొదలవుతుంది. మొదటి స్టేజెస్లో అది నొప్పి అనేది ఏమి ఉండదు, ఒక్కొక్కసారి కొంచెం పెద్దగా అయ్యేంత వరకు కూడా వాళ్ళకి అది ఉన్నట్టు కూడా తెలియదు. సో ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక సర్టన్ ఏజ్ 30 సంవత్సరాలు పైబడిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళది, వాళ్ళ స్వీయ పరీక్ష వక్షోజాలని వాళ్ళే పరీక్ష చేసుకుంటూ ఇట్లా ముట్టి చూసుకుంటూ ఉండాలి. ఏదన్నా గడ్డలాగా కనిపిస్తుందా
1: అని,
0: గట్టిగా ఏదన్నా తలుగుతుందా అనేది చూసుకోవడం ద్వారా దాన్ని పసిగట్టవచ్చు. ఎంత ఎర్లీ స్టేజెస్లో కనుగోగలిగితే దానికి ట్రీట్మెంట్ అంత ఈజీగా ఉంటుంది. తర్వాత ఆ జబ్బు నుంచి నయం అవ్వడానికి అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేజ్ పెరిగే కొద్దీ జబ్బు అనేది నయం చేయడం, క్యూర్ చేయడం చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి పెద్ద స్టేజ్లో ఉండే వాళ్ళకి జబ్బు అనేది నయం కాదు.
1: వయసు మీరిన వారికి, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళలో దీన్ని తగ్గించడం కష్టమవుతుంది అంట.
0: అవునండి.
1: అయితే ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలను గురించి చెప్పారు, ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే నయం చేయొచ్చు అంటున్నారు. మరి దీనికి ఎలాంటి చికిత్స ఉంది అందుబాటులో, అట్లాగే ఏ దశల్లో చికిత్సలు అందించవచ్చు, ఏ రకమైన చికిత్సలు ఉన్నాయి, దాని గురించిన సమాచారం కూడా తెలియజేస్తారు?
0: క్యాన్సర్కి సంబంధించిన చికిత్సలను 3 విభాగాలుగా చేయొచ్చండి. 1 శస్త్రచికిత్స, 2 రేడియేషన్ చికిత్స, ఎక్స్రేస్ని యూజ్ చేసుకుంటూ ఈ క్యాన్సర్ కణాలను నాశనం చేయొచ్చు అన్నమాట. ఇంకొకటి 3వ రకమైనది కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ. ఇవి ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒక్కొక్కసారి స్టేజ్ని బట్టి, రోగి యొక్క పరిస్థితిని బట్టి ఒక చికిత్స కాకుండా 2-3 కూడా చికిత్సలు కలిపి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటున్నది. ఎంత ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే అంత ఈజీగా ఉంటుంది. లైక్ ఒకవేళ ఉదాహరణకు తీసుకుంటే రొమ్ములో క్యాన్సర్ అనుకోండి, అది 1st స్టేజ్, 1st స్టేజ్లో దాన్ని కనుగొనగలిగినట్లయితే ఒట్టి ఆపరేషన్ ద్వారానే దాన్ని నయం చేసుకోవచ్చు. ఆ గడ్డని, దాని చుట్టూ ఉన్న నార్మల్ మామూలు శరీర కణాలతో పాటు తీసివేస్తే మళ్ళీ అది రావడం అనేది అరుదుగా ఉంటుందన్నమాట. సో కానీ కొన్ని అదే స్టేజ్ 2, స్టేజ్ 3కి వెళ్ళినప్పుడు శస్త్రచికిత్సతో పాటు రేడియేషన్ చికిత్స మరియు ఈ కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ అనే చికిత్స కూడా వాటి రోగులకు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ అలా అందించలేకపోతే స్టేజ్ అనేది పెరిగిపోయి పేషెంట్ చివరికి విషమ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
1: చాలా సంతోషం డాక్టర్ శిరీష్ గారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధి అంటే ఇప్పటికీ కొంత ప్రజల్లో ఒక పక్క అపోహలు, మరోపక్క ఆందోళనలు కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి అపోహల్ని, ఆందోళనల్ని చెరిపేస్తూ ఒక రకమైన చైతన్యంని తీసుకొచ్చే దిశగా ఇప్పుడు ఈ క్యాన్సర్ వ్యాధి అంటే ఏమి, ఎలా వస్తుంది, దీన్ని మనం ఎలా అదుపు చేయవచ్చు, దీన్ని ఎలా అధిగమించవచ్చు అనే అంశాలని చక్కగా ఈ ముచ్చట్లలో మా శ్రోతలకి వివరించారు. తప్పకుండా శ్రోతలు ఈ ఏడాది క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్దేశం కూడా ప్రతి ఒక్కరూ లేక అందరం కలిసి ఈ క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నదే నిర్దేశం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తారని, అలాగే ఆ చైతన్యం తీసుకురావడానికి ఇప్పుడు మీరు చెప్పిన ముచ్చట్లు కూడా ఎంతో దోహదపడతాయని ఆశిస్తూ ఇంత చక్కటి సమాచారాన్ని మా శ్రోతలకి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: విన్నారు కదా, క్యాన్సర్ అనగానే భయపడకుండా అసలు దాని లక్షణాలు ఎంబటే గుర్తించి తొందరగా దాన్ని చికిత్సలు తీసుకుంటే తప్పకుండా ఆ వ్యాధి నయమవుతుంది. మరి మీరు విన్న ఈ పానం పద్యం శీర్షికన మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. ఇయాల్టి పానం పద్యంలో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వైద్యుడు డాక్టర్ శిరీష్తో కేలిని వేటిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతి మరకుండ్రి. మీ దోస్తులందరికీ కూడా షేర్ చేసి వారికి ఈ విషయాన్ని తెలియజేయండి.

0: टेलीलॉके ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి హైదరాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నా కూడా ఇంకా చాలా చోట్ల ఏదో ఒక రకంగా హింసకు గురవుతున్నారు. సరైన రక్షణ లేకుండా కూడా పోతుంది. కానీ మహిళల కోసం చాలా రక్షణ చట్టాలు కల్పించబడ్డాయి. అయితే వీటి గురించి చాలా మందికి అవగాహన ఉండదు. మరి వీటి గురించి మనం తెలుసుకుంటే వాటిని ఎలా పొందాలి, ఎలా వాటిని వినియోగించుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇలా ఈ విషయం గురించి న్యాయం చట్టం శీర్షికలో మహిళ రక్షణ చట్టాలు అవగాహన గురించి మహిళా న్యాయవాది సి రజితారెడ్డితో జి జ్యోతి పెట్టిన ముచ్చట్ల విందాం.
2: ప్రస్తుత మన సమాజంలో స్త్రీలపైన హింస రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం ఎన్ని చట్టాలను చేసినా కూడా, న్యాయ వ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా కూడా హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అందరికీ ముఖ్యంగా మహిళలకు వారిని రక్షించే చట్టాలపైన సరియైన అవగాహన లేక బాధల్ని అనుభవిస్తున్నారు. ఎవరితో చెప్పుకోలేక సతమతమవుతూ ఉన్నారు. మరి ఇలా మహిళల రక్షణ చట్టాలను గురించి పూర్తి అవగాహన మహిళలకు కల్పించేందుకు ఆదిలాబాద్కు చెందినటువంటి ప్రముఖ న్యాయవాది సి రజితారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే మేడం.
3: నమస్తే.
2: పూర్తిగా విపులంగా మహిళలకు ఉన్నటువంటి రక్షణ చట్టాలను గురించి వివరంగా చెప్పండి.
3: ఒకటి, మన ప్రభుత్వం గానీ ఏదన్నా గానీ ఇక్కడ సుప్రీంకోర్టు గానీ ప్రతిసారి డైరెక్షన్స్ ఇస్తున్నాయి మహిళలకు, ఉమెన్ అండ్ మెన్ ఈక్వల్ అంటే ఈవెన్ కాన్స్టిట్యూషన్ లో కూడా మనకు ఈక్వల్ రైట్ టు ఎనీ పర్సన్, నాట్ ఇన్ అంటే డిస్క్రిమినేషన్ అన్నదే ఉండద్దు. ఉమెన్ అండ్ మెన్ అన్నది డిస్క్రిమినేషన్ ఉండద్దు అని మన కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నది. కానీ ఇంప్లిమెంటేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒప్పుకుంటున్నాం. ఈవెన్ మనకి ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు సఖీ సెంటర్, ఇప్పుడు ఎనీ మహిళ ఇప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది ఫస్ట్ ఒక స్టెప్ వేయాలంటే భయపడతారు. అడ్వకేట్ అంటే ఫీజు ఉంటుంది, ఎట్లుంటదో ఎన్నో అన్నది ఒకటి ఉంటది. దానికి కూడా ప్రభుత్వం ఆలోచించి ఇప్పుడు సఖీ సెంటర్ అని పెట్టింది. ఏ ఫిర్యాదు అన్నా గానీ ఇంట్లో ఏదన్నా ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ గా మంచిగా లేడీ అయితే ఒక అడ్వకేట్ ని అప్రోచ్ అవుతుంది. బిలో పావర్టీ కొంచెం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లకు ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఫస్ట్ అయితే సమాజం గురించి ఆలోచిస్తారు, అరే ఈమె లిటిగెంట్ పర్సన్ అని కొంచెం ఒక ముద్ర పడుతుందని. కానీ ఎప్పుడన్నా గానీ మన బాధ బయట చెప్పుకుంటేనే ఎదుటోడు మనని ఎదురు తిరగడు, లేకపోతే భరించిన కొద్దీ ఎవరన్నా గానీ మనని ఇంకా బాధపడుతూనే ఉంటాడు. అది ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఉమెన్ కి రావాలి. ఎవరన్నా ఈ సమాజంలో డిఫరెంట్ ఎకనామికల్ స్టేటస్ ఉమెన్ ఉంటారు, ఎవరికన్నా గానీ ఫస్ట్ మన దగ్గర ధైర్యం ఉండాలా. ధైర్యంకు ముందు ఒక స్టెప్ వేస్తే చాలా రక్షణ ఉన్నది. మనం డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు, ఈవెన్ సఖీ సెంటర్స్ ఉన్నాయి, లేకపోతే ఒక అడ్వకేట్, ఇప్పుడు ఈవెన్ లీగల్ డిఎల్ఎస్ఏ అనే లీగల్ సర్వీస్ అథారిటీ కూడా ఉంది. సో అక్కడ మనం వితౌట్ ఫీజు కూడా అక్కడ అడ్వకేట్స్ వాళ్ళు, ప్యానెల్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు కూడా మనని ఇచ్చేస్తారు. సో ఇంకొక అడ్వకేట్, మంచి అడ్వకేట్ అంటే మనకు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపెట్టడానికి ఒక స్పెషల్ అడ్వకేట్ తీసుకుంటే అది ఇంకా మంచిది. లేకపోతే ఒక స్టెప్ రావడానికి మనం చెప్పకపోతే సమాజం గాని ఇక్కడ బయట మనం ప్రభుత్వం గానీ తెలియదు. మనం బయటకు వచ్చి ప్రాబ్లం చెప్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే కంపల్సరీ సొల్యూషన్స్ వస్తాయి, దాని ప్రకారం చట్టాలు వస్తాయి. సో ఇప్పుడైతే బేసికల్లీ ఉమెన్ పెళ్లి అయినాక ఫస్ట్ అయితే 498 కేసు అయితే ఈజీగా పెట్టొచ్చండి. మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని కొత్త 2005 లో ఇచ్చిండ్రు. దాంట్లో అంటే ఈవెన్ ఇప్పుడు భర్తతో గొడవ పడితే ఫస్ట్ టైం క్వశ్చన్ వచ్చేది అంటే తల్లి తండ్రి అన్నదమ్ముడు మంచిగా ఉంటే ఒక వరకు ఓకే, ఒకవేళ అదే ఇంట్లో ఉండాలనుకుంటే కూడా చట్టంలో ఉంది. ఇప్పుడు 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఏమంటే ఆ భర్తతో గొడవ పడ్డా నేను ఆ ఇంట్లో నుంచి గెంటి వేయబడవద్దు ఏదైనా ఒక డిసిషన్ వచ్చే వరకు, ఎందుకంటే ఆమె రోడ్ మీద పోతుంది. ఇప్పుడు ఒకసారి భర్తతో గొడవతో ఆ ఇంట్లో ఉండలేదు కదా. సో కోర్టు అట్లాంటి ఆర్డర్ కూడా వచ్చింది, అంటే ఇంట్లోనే ఉండాలి భర్తతో పాటు గొడవ ఉన్నాను అదే ఇంట్లో ఉండొచ్చు,
2: బయటకు వెళ్ళగొట్టడానికి వీల్లేదు.
3: అంత వరకు ఆర్డర్స్ కూడా మనకు డివిసి కేసులో మనకి ఈజీగా మేము అట్లాంటి రిలీఫ్స్ కూడా ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు ఉంది, చాలా ఈజీగా వస్తాయి. సో మనకి ఏదున్నా గానీ అంటే ఎవ్రీ కేసెస్ ఆర్ డిఫరెంట్, మనం అందరికి అన్ని వర్ణించదు. సో వచ్చి మనకు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కంటే మనం నెక్స్ట్ అక్కడ కూడా మనకి ఇప్పుడు షీ టీమ్స్ అయినాయి, లేకపోతే ర్యాగింగ్ అగెన్స్ట్ గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ చట్టాలు వచ్చింది.
2: కళాశాలలో కూడా మీరు కాలేజ్

0: కాబట్టి ఆడపిల్లలు చాలా వివక్షకు గురవుతారు, చాలా సమస్యలు వస్తాయి, చెప్పుకోలేనటువంటివి. తల్లిదండ్రులు కూడా చెప్పలేరు, సేమ్ పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటది. అక్కడ ఏమైనా రక్షణ చట్టం ఏమైనా ఉందా
1: అక్కడ
0: ఆ పరిస్థితుల్లో?
1: అక్కడ కూడా ఇప్పుడు ఏమంటే, ఫస్ట్ అయితే గర్ల్స్ కి ఏముంటది అంటే, ఇప్పుడు అమ్మ వాళ్ళకి చెప్తే ఇక్కడ కాలేజ్ మానిపిస్తారు, ఇది వస్తుంది. సో దానికి కూడా ఏమున్నది అంటే, ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ ఈవెన్ గెస్చర్ ఆర్ ఎట్లాంటిది, ఇప్పుడు మామూలుగా ముందైతే ఏమన్నా టచ్ చేస్తే అట్లాంటిదే నేరం కింద వచ్చేది, ఇప్పుడు టీజింగ్ కంటిన్యూస్ ఒకరిని స్టేర్ చేయడం కూడా నేరం కింద అని కూడా వచ్చింది. ఇప్పుడు
0: బాడీ షేమింగ్
1: ఇవన్నీ కూడా వచ్చేసింది. ఈవెన్ అంటే ముందు అంటే మనకు తెలుసు వాడు అట్లా చేస్తుండే కానీ చెప్పుకోలేని, ఇప్పుడు అదాన్ని కూడా చట్టం పరిధిలోకి తెచ్చారు. సో ఇప్పుడు ఒకటి ఏమంటే, ఉమెన్ అన్నది బయటకు రావాలి, బయటకు వస్తేనే ధైర్యంగా బయటకు రావాలి. అంటే ఇప్పుడు మనం అదే మనం భరించిన కొద్ది ఏమంటే, ఆమె ఏం చేయలేదు కదా ఇంకొకళ్ళు నాని అని చేస్తారు. సార్ మీరు సఫర్ కాకుండా మీరు ఇంకా నెక్స్ట్ వాళ్ళకు కూడా
0: ఆదర్శంగా నిలుస్తారు.
1: మళ్ళీ ఎవరైతే హారాస్మెంట్ చేస్తున్నారో వాళ్ళు డిస్కరేజ్ అవుతారు, అరే నేను అట్లా చేస్తే ఆయన కింద ఇంకొక
0: ముందుకొస్తాను,
1: ఎవరన్నా గానీ అట్లాంటి చేయడానికి వెనకకైతారు. పోనీ నేనే కదా అని భరించడం కాకుండా మనం ఒక టార్చ్ లైట్ గా ఒక సొసైటీకి మనం ముందు చూపుగా ఎవరన్నా ఉంటే వెళ్ళి ఒక కంప్లైంట్ అని ఫస్ట్ ఒక స్టెప్ మాత్రం ఉమెన్ తీసుకోవాల్సింది.
0: ఏదేమైనా కూడా మహిళ అనేది తనకు తాను ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలి, అంటే ముందుకొచ్చి అడుగు వేసి నాకు ఇలా అవుతుంది అని చెప్పుకుంటేనే ఎదుటి వాళ్ళు సహాయం చేయగలరు. కళాశాల తర్వాత వర్కింగ్ ప్లేస్, ఉద్యోగరీత్యా మనం ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా సరే లింగ వివక్షకు గురవుతారు. మళ్ళీ పై అధికారి నుంచి కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఎదురవుతా ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి
1: అంటే ఈవెన్ సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది, అంటే ఇది చెప్పుకోకపోయినా గానీ ఈవెన్ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ గానీ సొసైటీలో ఒక మంచి ఇట్లా పేరు ఉన్న ఒక మంచి పోస్ట్ లో ఉన్నా గానీ వాళ్ళు కూడా చాలా ఉమెన్ వర్క్ ప్లేస్ లో డిస్క్రిమినేషన్ కి గానీ వాళ్ళు టైప్ ఆఫ్ హారాస్మెంట్ గానీ గురి అవుతున్నారు. బాసిజం తోని వాళ్ళు ఏమంటే పై అధికారి మీద ఏమైనా కంప్లైంట్ చేయడానికి కూడా బాగా వెనకాడతారు. అది ఎందుకంటే జాబ్ ఇన్సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళ సోషల్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కానీ అక్కడ కూడా ప్రతి దాంట్లో కూడా ఏదన్నా మనం డిపార్ట్మెంట్ హెడ్ కమిటీకి గానీ ఏదానికైనా చెప్తే మనకు దాంట్లో కూడా సొల్యూషన్స్, ఈవెన్ మనకు డైరెక్షన్స్ ఇచ్చింది 1997 లో కూడా ఒకటే వచ్చింది. తర్వాత చాలా కేసెస్ లో కూడా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు కూడా. అంటే ఒక ఉమెన్ బయటకు వచ్చి జాబ్ చేస్తే మళ్ళా అక్కడ అంటే సేమ్ మళ్ళా వెనక అడుగు వేయడానికి ఇదైపోతుంది. ఉమెన్ అంటే బయట కాకుండా జస్ట్ వాళ్ళు వంటింట్లకే పరిమితం కాకుండా ఈ మధ్య ఈ 20-30 ఇయర్స్ లో ప్రతి రంగాల్లో మహిళలు ముందరకు వస్తున్నారు. మహిళలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఒక టైప్ ఆఫ్ హారాస్మెంట్ అన్నట్టు. అక్కడ వర్క్ ప్లేస్ లో మళ్ళీ ఆడవాళ్ళు కదా మీతో ఏమైతుందని అదని, లేకుంటే సెక్షువల్ గా గానీ హారాస్మెంట్ గురి కావడం గానీ ఏదన్నా ఇన్ కేస్ ఎనీ టైప్ ఆఫ్, ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగితే మనం చెప్పరా అని కొన్ని ఉంటాయి ఎట్లా హారాస్మెంట్ చేస్తుండ్రు అని చెప్పి, ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే తెలుసు. సో ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు ఈవెన్ టెలికమ్యూనికేషన్ గానీ ఈవెన్ వాట్సాప్ లో మనం ఏం ఫార్వర్డ్ చేసినా గానీ దాన్ని కూడా మనము అసభ్యంగా ఉంటే దాన్ని కూడా కంప్లైంట్ గా తీసుకొని మనము దానికి క్రైమ్ కింద మనం బుక్ చేయించవచ్చు.
0: ఇవన్నీ కూడా మహిళ ముందటికి వస్తే మాత్రమే జరుగుతుంది. అయితే ఇటీవలే వచ్చినటువంటి మహిళా రక్షణ చట్టాలను గురించి ఏమైనా ఉంటే చెప్పండి.
1: మహిళా చట్టాలు అయితే ఇదైతే హారాస్మెంట్ ఇవి మళ్ళీ రైట్ టు ఉమెన్ కూడా అన్నది. ఈవెన్ ఇప్పుడు ముందేమంటే మన హిందూ చట్టం కింద ఏముంటది అంటే, ముందు కొడుకుకే వారసత్వ భూమి సమానం హక్కు ఉంటుండే, డాటర్ కి ఉండకపోయేది. బట్ 2005 లో యాక్ట్ వచ్చింది, హిందూ సక్సెషన్ యాక్ట్ అమెండ్మెంట్ ఇచ్చారు. సో డాటర్ సన్ కి సమానం,
0: కొడుకులతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు.
1: అయితే 1984 లో ఎన్టీ రామారావు యాక్ట్ లో వచ్చింది, కానీ అప్పుడు ఏమంటే 84 తర్వాత పెళ్లి అయితే వాళ్ళకే ఉంది, అంతకన్నా ముందు ఉమెన్ కి లేకుండా. అయితే 2005 యాక్ట్ లో ఆ డిస్క్రిమినేషన్ అన్నది తీసేశారు. మళ్ళీ లేటెస్ట్ 2020 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే, 2005 యాక్ట్ లో ఇంకొక హర్డల్ ఏముండే అంటే, ఫాదర్ బతికి ఉండాలి. ఎప్పుడైతే డాటర్ కేసు వేయాలనుకుంటే సేమ్ రైట్స్ ఇన్ ద కోపార్సనరీ ప్రాపర్టీలో ఫాదర్, ఇప్పుడు అట్లాంటి డిస్క్రిమినేషన్ కూడా తీసేసింది. ఈవెన్ 70 ఇయర్స్ బ్యాక్ కూడా ఒకవేళ ఉమెన్ వచ్చి మా తండ్రి ఆస్తి నాకు అప్పుడు ఇయ్యలేదని అంటే అప్పుడు కూడా కేసు వేయడానికి ఉంటుంది, సుప్రీంకోర్టు క్లియర్. ఎందుకంటే రైట్ టు ప్రాపర్టీ ఆల్సో కాన్స్టిట్యూషన్ లో ఉంది మనకి, అంటే కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ అన్నది ఇచ్చింది. సో దాని కింద ఆ బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో క్లియర్ రూలింగ్ ఇచ్చేసింది. పూలవతి కేసెస్ అని ఉండే ఒకటి, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళేసి ఇప్పుడు డాటర్ అండ్ సన్ ఈస్ ఈక్వల్ రైట్స్.
0: సో ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఇది ఇటీవల వచ్చినటువంటి మార్పు. మహిళలు ముందుకు రావట్లేదు ధైర్యంగా అని అంటున్నారు. అయితే చాలా మటుకు అవగాహన లేకనే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పినాను. సో వాళ్ళకి అవగాహన రావాలి అని అంటే లేటెస్ట్ గా అప్ టు డేట్ అవుతూ ఉండాలి, అయినా కూడా చాలా మంది వెనకకి పడతా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
1: ఒకటే మనది మనకు ఒక స్టెప్ వేస్తే మాత్రం సమాజంలో చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ స్టెప్ వేయంది మాత్రం ఎవరు హెల్ప్ చేయరు. ఈవెన్ అమ్మ కూడా ఆకలి అయిందంటేనే పెడుతుంది. మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందని ఒక ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తే ఆమెకు తెలిసిందో. ఒక స్టెప్ అన్నది వేయాలి. ఎవరు సొసైటీ గురించి ఆలోచన, మనం ఇప్పుడు మనం హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీని చూసుకోగలుగుతాము, సొసైటీ అన్ని మంచిగా ఉంటుంది.

0: మనం బాధపడుతూ కుంగిపోయి ఉంటే ముందరికి పోలేం కాబట్టి ప్రతి మహిళ తన అనుభవాలు ఏదన్నా హారాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కావచ్చు కాలేజ్ కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి మహిళకు ఏదన్నా అయితే దాన్ని మనం బయట చెప్పుకుంటే ఈవెన్ సొసైటీ ఉంటుంది పోలీస్ వ్యవస్థ ఉంది లేకుంటే మా డిఎల్ఎస్ఏ కోర్టుకి రావచ్చు ఈవెన్ వితౌట్ లీగల్ ఫీ కూడా తీసుకోకుండా వాళ్ళకు న్యాయం చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కూడా పెడుతుంది గవర్నమెంట్.
1: ఎవరు ఏమనుకుంటారో అని అనుకోకుండా బయటికి వచ్చి తమ సమస్యను నిర్భయంగా చెప్పుకోగలగాలి మహిళ. అయితే మహిళలకు ఉన్నటువంటి రక్షణ చట్టాల గురించి ఇప్పుడు మీరు వివరంగా చెప్పిండ్రు. అయితే నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే మహిళలకు ఉన్నటువంటి రక్షణ చట్టాలని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటది కొన్నిసార్లు, మరి అలాంటప్పుడు?
0: అలాంటి కేసెస్ కూడా మేము చూసినవి ఉన్నాయి. ఒకసారి అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దూరం అయిపోయి వాళ్ళు తప్పుడు కేసు ఇచ్చే ప్రమాదం కూడా ఉంది చాలా సార్లు. కానీ ప్రతి కేసు బుక్ అయిన తర్వాత దాని కన్విక్షన్ వస్తుంది అన్నది ఏం లేదు, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో ఏమన్నా అనుకోకుండా వాళ్ళు ఏమన్నా రాసినా గానీ కోర్టులో మొత్తం మనకు ఎవిడెన్స్ రికార్డ్ అయిన తర్వాతనే అప్పుడే జడ్జిమెంట్ వస్తుంది. సో ఏ కేసు అన్నా గానీ ప్రతి కేసులో కూడా మనం వాళ్ళ ఎవిడెన్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమున్నది, ఇప్పుడు పరిస్థితి ఏమున్నది, దాన్ని చూసే రియల్ గా కోర్ట్ కన్విన్స్ అయితేనే కన్విక్షన్ వస్తుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, న్యాయం అన్నది ఉంటది. కానీ ఒక మహిళ అన్నది మామూలుగా 80% ఆఫ్ కేసెస్ ట్రూ కేసెస్ ఉంటాయి, కొన్ని 20% ఈగోను వాళ్ళని ఇట్లని సతాయించాలని లేడీస్ కూడా వేస్తున్నారు, దాన్ని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎంతకైనా
1: చాలా మంచి విషయాలు చెప్పారు మహిళా రక్షణ చట్టాలను గురించి. ఇది విన్న తర్వాత చాలా మందికి అవగాహన వచ్చి వాళ్ళకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బయటకు వచ్చి చెప్పుకోని ధైర్యం వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా మంచి విషయాలు చెప్పిండ్రు రజితారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: న్యాయం చట్టం శీర్షికన మహిళా రక్షణ చట్టాలు అవగాహన గురించి మహిళా న్యాయవాదీసి రజితారెడ్డితో జి జ్యోతి విట్న ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మతి మరకుండ్రి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. మన యాస, భాష, సంస్కృతి, సాంప్రదాయం మనకు గుర్తింపునిస్తుంది. అందులోని ఆప్యాయతతో ముడిపడిన మన స్థానికత మనలో ఇముడ్చుకొని మనం పెరుగుతాం. ఈ విషయాలను కథలు, సాహిత్యాలు, నవల రూపంలో వింటూ ఉంటాం. మరి ఆ కథల్ని, ఆ స్థానికత గురించి ఇయల్ల తెలుసుకుందాం. తెలంగాణ కథ, స్థానికత గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్ట సంపత్ కుమార్ రెడ్డి ప్రసంగంలో.
4: తెలంగాణలో తెలుగు కథ ఆవిర్భవించి శతాబ్ద కాలం దాటింది. కథా ప్రక్రియ అనతి కాలంలోనే తెలుగులేని విస్తృతిని, పరిణితిని సాధించింది. తెలంగాణ తొలినాళ్ల కథలు సంఘ సంస్కరణ, అభ్యుదయ దృక్పథాలతో రాయబడ్డాయి. ఉర్దూ సాహిత్యంలోని అభ్యుదయ ధోరణి ఆనాటి విద్యాధికులను మార్గదర్శనం చేసింది. అంటరానితనం, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వేశ్య జనోద్ధరణ, భిక్షువుల పట్ల ఆదరణ, మత మార్పిడులు, ఆర్య సమాజ ప్రబోధాలు, బడుగుల కష్టాలు, కులీనుల విలాసాలు తొలితరం కథల్లో అప్పటి కాలంతో సహా నమోదయ్యాయి. సాంఘిక వాతావరణం, భాష, కథాకథనం మూడింటిలో కూడా స్థానికత్వ ముద్ర అప్పటి కథల్లో స్పష్టంగా కనిపిస్తుంది. భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరి, ప్రభుత్వ అధికారుల దుర్నీతి, రజాకర్ల ఆగడాలు, తిరుగుబాట్లు, కమ్యూనిస్టు కాంగ్రెస్ దళాల నాయకత్వము, పోలీస్ చర్య, అనంతర పరిస్థితులు తెలంగాణ తొలితరం కథల్లో స్థల కాలంతో సహా నమోదయ్యాయి. 1940 మొదలుకొని 1956 వరకు తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రనంతా ఆనాటి రచయితలు తమ కథల్లో పొందుపరిచారు. కథకులే స్వయంగా ఉద్యమకారులు, సంపాదకులు, పత్రికా నిర్వాహకులు, పాఠకులు, ప్రచారకులు, సేవకులు కావటం వలన వారి అనుభవాలే కథలుగా రూపొంది స్థానిక జీవితాన్ని చిత్రించడంలో సఫలమయ్యాయి. 1956 నాటికి తెలంగాణ కథారంగం అన్ని విధాల పరిపుష్టిని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ కథాగమనం పుష్కర కాలం పాటు కుదుపులకు లోనైంది. తనకంటే భిన్నమైన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యంలో బ్రిటిష్ ఆంధ్ర ఆధిక్యతను తట్టుకోలేక నిరాదరణకు గురైంది. ప్రచారం చేసుకోవడం పట్ల తగినంత అవగాహన, అపేక్ష లేని కారణంగా గత

వర్తమాన సాహిత్య సంపద మరుగున పడింది. అయినప్పటికీ ఖమ్మం, పాలమూరు ప్రాంతాల నుండి, హైదరాబాద్ నుండి కథా సంపుటాలు పుష్కలంగా వెలువడ్డాయి. అయితే ఈ కాలపు కథలపై బ్రిటిషాంధ్ర కథా ప్రభావం ఎక్కువై భాషలో, ఇతివృత్తంలో పరాయీకరణ చోటు చేసుకున్నది. స్థానిక కథకులు 1956 ముందు తర్వాత వ్రాసిన కథల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గుడూరు సీతారాం కథలు ఇందుకు మనకు సజీవంగా సాక్ష్యాలనిస్తాయి. తెలంగాణ కథ తన ఉరికి నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నమే 1964 వచ్చిన గడ్డిపూలు కథా సంకలనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణలో రెండు ప్రముఖ ప్రజా పోరాటాల మధ్య సంధికాల పరిణామాలను ఈ కథలు ప్రాంతీయ దృక్పథంతో రికార్డు చేశాయి. ఇక్కడి నుండి తెలంగాణ కథ మలదశ ప్రస్థానం మొదలైంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన మారని బతుకులు, భాషా ప్రయుక్త రాష్ట్రాలలోని ఏర్పాటులోని అసంబద్ధత, ప్రభుత్వ ఉద్యోగాల్లో పక్షపాతము, భాష సంస్కృతి పట్ల వివక్ష, అమలు కాని ఒప్పందాలు, గ్రామాల్లో దురల దురహంకారం, మలితరం విద్యార్థికుల్లో తీవ్ర అసంతృప్తి కారణమై కండ్లముందరి వాస్తవాలని కథలుగా రూపొందించాయి. ఈ కాలపు కథలు కూడా అనివార్యమైన ఒత్తిడిలోంచే తెలంగాణలో ప్రజలున్న ప్రజా పోరాటాలని, భూమి కోసము, భుక్తి కోసము, విముక్తి కోసం జరిగినటువంటి విషయాలని వెలుగులోకి తీసుకొచ్చాయి. ఉత్తర తెలంగాణ గ్రామాల్లో కొనసాగినటువంటి దొరల దురాగతాలకు 68-70 మధ్య వచ్చిన ప్రజల తిరుగుబాటు కళ్ళెం వేసింది. పంట భూమి, పశువులు, శ్రమ, లైంగిక దోపిడీలను ఎదిరించిన ప్రజల యొక్క సాహస ఘట్టాలు, శ్రామికుల పోరాటాలు తెలంగాణ కథల్లో చిత్రితమయ్యాయి. 1970 బద్లా కథా సంకలనం నిషేధానికి గురైంది. ఈ కాలంలో పంట భూమి వస్తువుగా పెద్ద మొత్తంలో కథలు రాయబడ్డాయి. నిజానికి ఇందులో సింహభాగం యథార్థ సంఘటనలు. ఈ సంఘటనల ఆనవాళ్ళ నేటికి గ్రామాల్లో అప్పటి తరం దగ్గర పదిలంగా ఉన్నాయి. ఈ పోరాటాల ఒరబడి నుంచి బయటపడేందుకు చాలా మంది యువకులు బొగ్గుగన్లకు కార్మికులుగా తరలిపోయారు. కానీ అక్కడ కూడా అవినీతి, ఆధిపత్యం, దోపిడీ, పక్షపాతము కార్మికులను వివక్షను గురిచేశాయి. శ్రమకు తగిన ఫలితము, ఆవాస కల్పన, ఉద్యోగ భద్రత దొరకని కార్మికులు అస్తిత్వ పోరాటాలకు దిగి సుదీర్ఘమైన సమ్మెలు చేశారు. సింగరేణి కార్మిక సమితి సాయుధ పోరాటానికి సిద్ధపడ్డది. కార్మికుల జీవితాలలో కొన్ని ఘర్షణల్ని, అనిశ్చితిని, అభద్రతను సింగరేణి కథా సాహిత్యం మొత్తంగా చిత్రించింది. ఉద్యమాలకు తమ భర్తల్ని, కొడుకుల్ని బలిదానమిచ్చిన స్త్రీల బతుకుదెరువు పోరాటాలని కూడా ఈ కథలు వాస్తవికంగా ఎత్తి చూపించాయి. ఆదిలాబాదు, కరీంనగర్ రైతాంగ పోరాటం కార్మికులతో పాటు గిరిజనులను ప్రభావితం చేసింది. ప్రాణహిత గోదావరిలో అడవుల్లోని గోండుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని భూస్వాములు, షావుకార్లు, అటవీ శాఖ సిబ్బంది వంటి మైదాన ప్రాంతీయులు జరిపిన దోపిడిని, దౌర్జన్యాన్ని తెలంగాణ కథలు ఉద్యమ స్ఫూర్తితో చిత్రించాయి. సాహు, బిఎస్ రాములు ఉద్యమకారులే అయి స్వయంగా రచయితలుగా గోండ్ల జీవితంలోని అనేక కష్టాలతో సహానుభూతి చెంది గోండు పల్లెల్లోని సమకాలీన స్థితిని కథలుగా వ్రాశారు. ఫలితంగా గోండుల జీవితము, హక్కుల పోరాటము మొదటిసారి తెలుగు సాహిత్యంలో అంతర్భాగంగా మారాయి. తెలంగాణ సగటు మహిళ తను చూసిన గోండు స్త్రీల సమస్యల్ని జంగుబాయి కథగా మలిచింది. అప్పటికి ఇది చాలా గొప్ప ప్రయత్నం. ఆ తర్వాత దేవరకొండ, నల్లగొండ, కరువు ప్రాంతాల్లో లంబాడాలు పసిపిల్లల్ని అమ్ముకున్న దుస్థితిని, పాలమూరు గిరిజనుల దుర్భరమైన వలసల్ని, పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న గిరిజన జీవన విధ్వంసాన్ని కూడా తెలంగాణ కథ నిజాయితీగా ఆర్తితో స్పందించి చిత్రించింది. ఈ రకమైన స్పృహకు ఇక్కడి కథలే నాంది పలికాయి. 1990 తర్వాత ప్రపంచ, దేశ, ఆర్థిక రంగాల్లో చోటు చేసుకున్న మార్పులు తెలంగాణ ప్రజా జీవితంపై, తద్వారా కథారంగంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించాయి. జాతీయ ఆర్థిక సరళీకరణలో భాగంగానే తెలంగాణలోని పరిశ్రమలు కాయలా పడ్డాయి. పరిశ్రమల్లో యంత్రీకరణ పెరిగి కరువైన ఉద్యోగ భద్రత, డబ్బును పెట్టుబడిగా మార్చిన వైనాన్ని, ఫైనాన్స్ వ్యవస్థ, వ్యాపార వస్తువుగా మార్చబడ్డ భూమి, కరువు కూరల్లో చిక్కిన వ్యవసాయము, కులవృత్తుల విధ్వంసం తెలంగాణ పల్లెలను నిర్వీర్యం చేశాయి. అప్పుడప్పుడే చిన్నాచితక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి గ్రామీణ యువతరం పట్టణాలకు తరలిపోవడంతో తలెత్తిన అస్తిత్వ సమస్య గ్రామాల్లో ప్రపంచీకరణ మార్పులు తెస్తున్నటువంటి కొత్త ఒరవడిని తెలుగు కథలకి, కొత్త తరం కథకుల్ని సిద్ధం చేశాయి. ఎండిపోయిన బోర్లు, బావులు, కబేలాకు తరలే పశువులు, కూలీలుగా మారిన రైతులు, పంట భూముల వ్యాపారము, విద్యుత్తు కోత, మార్కెట్ మోసాలు, బ్యాంకు అప్పులు కథలుగా మారాయి. ప్రపంచీకరణ చేదు ఫలాలతో చీనతరంగంలో ఆకలి చావులు, వడ్లకమ్మరి పనులు, కుమ్మరం, గౌడ వంటి కులవృత్తుల్లో సంక్షోభం పడ్డ తీరు, సీసకమ్మరి, కాటికాపరి, పశువుల కాపరి మొదలైన చిలర్వృత్తులు, పైడిబాపనొల్లు, గంగిరెద్దులు, భిక్షుక ఆశ్రిత కులాల పతనం కూడా సూక్ష్మ పరిశీలనతో కథలుగా మార్చబడ్డాయి. ఈ బహుముఖ దృక్పథం వల్లనే తెలంగాణ కథ సమస్త తెలుగు కథకు దశను, దిశను నిర్దేశించే స్థాయికి ఎదిగింది. దుర్భరమైన కరువు వ్యవసాయాన్ని కృంగదీయడం, మరోవైపు ఉద్యమాల అణచివేతకు పోలీసులు యువతరాన్ని లక్ష్యంగా చేసుకోవడం వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో తెలంగాణ యువకులు

0: బొంబాయి గల్ఫ్ వరుసలకు సిద్ధపడ్డారు. పాలమూరు కూలీలు పొట్టచేత పట్టుకుని దేశం నలుమూలలకు చెల్లా చెదురయ్యారు. ఈ వలసలు ఎంతటి బాధాకర పరిణామాలు, వాటి పర్యవసనం ఎట్లా ఉంటాయో తెలంగాణ కథలు చదివితే మాత్రమే తెలుస్తుంది. వలసలకు సంబంధించినటువంటి వాస్తవ ఘట్టాలన్నీ కూడా ఇక్కడ కుప్పలు కుప్పలుగా కథలు కథలుగా మలచబడ్డాయి. సింగరేణులు ఓపెన్ కాస్ట్ విధానము, భారీ నీటిపారుదల శాఖ ప్రాజెక్టు నిర్మాణాలు, ఆర్థిక మండల ఏర్పాటు, నగరాల విస్తరణ, పారిశ్రామికీకరణ, గ్రానైట్ కొరకు గుట్ల తవ్వకాలు నేడు తెలంగాణ గ్రామాలని ప్రకలిస్తున్న సందర్భాన్ని స్వానుభవంగా ఇక్కడ రచయితలు కథలుగా సాహిత్యీకరించారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పటి నుండే తెలంగాణలో దళిత స్త్రీ చైతన్య దృక్పథం ఒక ధోరణిగా రూపుదిద్దుకున్నది. తెలంగాణ దళితుల ప్రత్యేక సమస్యలపై వందల కథలు వచ్చాయి. దళితులపై జరిగిన వివిధ రకాల దోపిడీ, బాణామతి, జోగిని వంటి సాంఘిక ఆచారాల వెనుక రూపుదిద్దుకున్న దురుద్దేశాలను, భూ పోరాటాలని ఈ కథలు తేటతెల్లం చేశాయి. ప్రజా పోరాటాలు విద్యావకాశాలు తెచ్చిన మార్పులతో అందిపుచ్చుకున్న ఆత్మస్థైర్యాన్ని చిత్రించాయి. స్థానికంగా పనిపాటల్లో, కుటుంబ పోషణలో, ప్రజా పోరాటాల్లో స్త్రీల పాత్ర పురుషులతో సమానమైంది. తెలంగాణలో బీడీ పరిశ్రమ కేవలం స్త్రీలతో ముడిపడి ఉన్నటువంటిది. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి వలసల వల్ల ఇంటి దగ్గర స్త్రీలు పడే కష్టాలు, అవమానాలు, మరోవైపు చేనేత గౌడ కుల వృత్తుల్లో స్త్రీలకుండేటువంటి ప్రత్యేక సమస్యలు, దురాచారాల పీడన, ప్రజా పోరాటాల్లో భర్తల్ని పోగొట్టుకున్న స్త్రీల వెతలు, ఇక్కడి స్త్రీల నిరంతర గాయాలు, ఈ సమస్యలన్నీ కూడా చిత్రించడం, పరిష్కారం కొరకు వెతకడం తెలంగాణ కథలు ఒక బాధ్యతగా స్వీకరించాయి. మైనారిటీ స్త్రీల జీవితాల్లోని సమస్యల్ని కూడా కథా వస్తువులుగా తీసుకున్నాయి. ఈ రకంగా తెలంగాణ స్త్రీల జీవితాలు వందేళ్ల పొడవున తెలంగాణ కథకు ముడి పదార్థంగా నిలిచాయి. తెలంగాణ కథ కాలం వెంట కలిసి నడిచింది. కాలగమనంలోని వివిధ సందర్భాల్ని
1: తెలంగాణ కథ స్థానికత గురించి తెలుగు అధ్యాపకులు డాక్టర్ మట్టా సంపత్ కుమార్ రెడ్డి అందించిన ప్రసంగం అది. ఇది ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో తిండితో మనం శీర్షికన తరచూ వేయించిన నూనెలు ప్రభావాల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త జి ప్రియ సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కే లెనిన్, ఇంకా సహజ కవి గోవర్ధన్ రావు, బొందుడి పురుషోత్తమరావు అందించిన ప్రసంగం రెండో భాగం ప్రసారమవుతుంది. కైత శీర్షికన తుమ్మూరి రామ్మోహన్ రావు స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: हुकुम सिंह को घर वाले कुड़कुड़ दास बुलाते थे क्योंकि लाइट पंखे चालू देखते ही वो सब पर चिल्लाने लगते थे,
3: अरे रमुआ ये पंखा क्यों खुला छोड़ा, बिजली का बिल क्या तेरा बापू भरेगा।
2: पर आज उन्हें सब प्यारे लाल बुलाते हैं क्योंकि जब से उन्होंने सोलर पैनल लगवाया है तब से मीटर की सुई भी चैन से सोती है और हुकुम सिंह भी। पीएम सूर्य घर मुफ्त बिजली योजना आज ही रजिस्टर करें pmsuryaghar.gov.in पर।
1: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं फरहत नाज। प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ पेरिस में विवेटेक शिखर सम्मेलन में भाग लेंगे। श्री मोदी फ्रांस की राजधानी में प्रवासी भारतीय समुदाय को भी संबोधित करेंगे। राष्ट्रपति द्रौपदी मुर्मू आज से मध्य प्रदेश और उड़ीसा के 5 दिन के दौरे पर रहेंगे। झारखंड से राज्यसभा की 2 और मिजोरम की 1 सीट के लिए आज मतदान होगा। भारत और ब्रिटेन के बीच व्यापक आर्थिक और व्यापार समझौता

0: రామరాజు దగ్గర నుంచి నాకు కబురా? ఏం జరుగుతోంది అసలు? సరే తీసుకురా అన్నాడు బ్రేకన్. బారిక లోపలికి వచ్చి వంగి వంగి దండాలు పెట్టి చిన్న చీటీ అందించాడు వినయంగా. మడత విప్పి చూశాడు బ్రేకన్. కలెక్టర్ బ్రేకన్కి, నేను అడ్డతీగలకు 2 మైళ్ళ దూరంలోనే ఉన్నాను. పోలీస్ స్టేషన్ను కొడతాను. మీరు తలబడ్డానికైనా రావచ్చు, మాట్లాడ్డానికైనా రావచ్చు. అల్లూరి శ్రీరామరాజు. బ్రేకన్ చేతులు వణికిపోవడం స్పష్టంగా తెలుస్తోంది.
1: సరే నువ్వు పో
0: అన్నాడు బ్రేకన్ బారికను. బ్రతుకు జీవుడా అన్నట్టే వెళ్ళాడతడు.
1: ఈ పాటికి అడ్డతీగల చేరిపోయే ఉంటాడు. స్టేషన్ మీద దాడి జరిగిపోయి కూడా ఉండొచ్చు. తల పట్టుకొని కూర్చుంటూ అన్నాడు బ్రేకన్. 2 నిమిషాలు మౌనం. అడ్డతీగలలో ఎవరు ఉన్నారు? అప్పుడు అడిగాడు బ్రేకన్.

0: సబ్ ఇన్స్పెక్టర్ షెర్లాక్, హెడ్ కానిస్టేబుల్ అడ్డాల సుబ్బారావు, 6 పోలీసులు, 10 రిజర్వు దళ సభ్యులు, ఇంతే అన్నాడు పంతులు. ఒక సార్జెంట్ని, 40 రిజర్వ్ పోలీసుల్ని రాజమండ్రి నుంచి అడ్డతీగలకు పంపమని డాసన్కి నా పేరు మీద సమాచారం పంపించు ఆదేశించాడు బ్రేకన్. ఇప్పుడు సమాచారం పంపితే రేపటి కదా బలగం వచ్చేది, ప్రయోజనం ఏమిటి సార్ అన్నాడు పంతులు. పంపించమని చెప్తున్నాను, పంపించు గట్టిగా అరిచాడు బ్రేకన్. ఎస్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను సార్ అంటూ నిష్క్రమించాడు పంతులు. దుశ్చర్తి ముఠాదారు చెక్క లింగన్న ధోరణి కూడా అతడి మనుషులతో అటతీకలకు నేను రమ్మన్నానని చెప్పు, మనవంతు ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు బ్రేకన్. ఒక్కడు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు గదిలో. గదిలో ఉండాలన్నా భయమే, బయటికి వద్దామన్నా భయమే. రాత్రి 10 వేళ. హఠాత్తుగా తుపాకులు పేలాయి అడ్డతీగల పొలిమేరల్లో. బలగాలను తరలించుకోవడానికి వైరుపక్షానికి చాలినంత అవకాశం ఇస్తున్న తీరులో రాత్రి 10 వేళ శ్రీరామరాజు తన దళంతో అడ్డతీగల్లో అడుగుపెట్టాడు. ఆ విషయాన్ని ప్రకటిస్తూనే తుపాకులు మోగాయి. రామరాజు దళానికి ఎదురుపడితే విధులు నిర్వహించడం సంగతి అలా ఉంచి ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకోవడానికే ప్రయత్నించండంటూ అనధికారికంగా వచ్చిన సమాచారాన్ని మొదట ఇక్కడే అమల్లో పెట్టినవాళ్లు స్టేషన్లో ఉన్న 6 పోలీసులు. తుపాకుల మోత వినగానే స్టేషన్ విడిచి పారిపోయారు. వాళ్ల వెంటే 2 రిజర్వ్ పోలీసులు వెళ్లిపోయారు. తరువాత షెర్లాక్ కూడా ఎటో పారిపోయాడు. అప్పటికే మూటకట్టి ఉంచిన తూటాలతో ఆ తరువాత అడ్డాల సుబ్బారావు పలాయనం చిత్తగించాడు. నేరుగా వెళ్లి ఒక పూటగూళ్లమ్మ ఇంటిలో నక్కాడతడు. చెక్క లింగన్న దొర అట్టహాసంగా 50 వచ్చాడు. పోలీసులు పారిపోవడం చూసి లింగన్న దొర వెంట ఉన్నవాళ్లు కూడా క్షణం ఆలస్యం చేయలేదు. ఒక్కడే మిగిలిపోయాడు లింగన్న దొర. పాత ఆసుపత్రి పక్కనే బిక్కుబిక్కుమంటూ నక్కి కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్ ముందుకే వచ్చింది కొండదలం. మళ్లీ తుపాకులు పేల్చింది. దగ్గర దగ్గరగా 90 ఉన్నారు, లోపల వెతకవలసిన అవసరం లేదు అన్నాడు రామరాజు. ఆయన అంతరంగాన్ని అర్థం చేసుకున్నాడు గంతన్న. 70 నడిచి డస్సిపోయి ఉన్నారు సభ్యులు. దారిలో మల్లవరం మామిళ్ల గ్రామంలో తేనెల మద్ది అని పిలిచే చెట్టు కింద కొంచెంసేపు సేదదీరారు అంతే. అంతా గబగబా మూటలు విప్పుకొని అన్నం తిని స్టేషన్ అరుగుమీదే గొంగళ్ళు కప్పుకొని నిద్రకు ఉపక్రమించారు. రామరాజు, గంతన్న, పడాలు, మల్లు, ఎర్రేసు స్టేషన్ లోపల కూర్చున్నారు విశ్రాంతిగా. అప్పుడు వినమ్రంగా వచ్చి రామరాజు ఎదురుగా నిలబడ్డాడు ఆ మనిషి.
1: ఎవరో అడిగాడు ఎర్రేసు.
0: నా పేరు నాకిరెడ్డి రుద్రయ్య, మునసబుని, కలెక్టర్ ద్వారా పంపించాడు అన్నాడతడు.
1: ఏమిటి పని
0: అన్నాడు మల్లు. ఇక్కడ రాజుగోరు ఉన్నారో లేదో చూసి రమ్మన్నారు కలెక్టర్ ద్వారా అన్నాడు రుద్రయ్య.
1: ఉత్తరంలో రాసినట్టే కొండదలం వచ్చింది, రామరాజు కూడా వచ్చాడు, స్టేషన్ మీద దాడి కూడా జరిగింది, స్టేషన్లో ఎవరూ మిగల్లేదు, అంతా పారిపోయారు. మీ రాక కోసం, అంటే బ్రేకన్ రాక కోసం ఇక్కడ వేచి ఉన్నామని చెప్పు అన్నాడు రామరాజు.
0: చెత్తం అన్నాడు రుద్రయ్య.
1: అడుగు వేయబోతుండగా మళ్ళీ అన్నాడు రామరాజు. చూడండి మున్సబు గారు, రేపు మధ్యాహ్నం అంటే 16 1922 మధ్యాహ్నం వరకు పైడిపుట్టలోనే ఉంటానని కూడా కలెక్టర్కు తెలియజేయండి అన్నాడు రామరాజు.
0: తను వచ్చిన సైకిల్ మీదే వెంటనే బయలుదేరాడు రుద్రయ్య.
2: అప్పటికి రాత్రి 11:30 అవుతోంది. అర్ధరాత్రి 2 వేళ. తలుపు చప్పుడైతే కొంచెంసేపు భయపడ్డాడు బ్రేకన్. మునసబు అని తెలుసుకుని తలుపు తీశాడు.
1: రామరాజు వచ్చాడా అడిగాడు దర్పంగా బ్రేకన్.
0: అక్కడే ఉన్నాడు దరా
2: అన్నాడు రుద్రయ్య.
0: ఏమన్నాడు
2: అన్నాడు. కొంచెం దర్పం తగ్గింది.
0: స్టేషన్లో అంతా పారిపోయారు, ఇంకా కలెక్టర్ గారు వస్తే మాట్లాడతాను, ఆయన కోసమే ఎదురుచూస్తున్నానని చెప్పారండి రాజుగోరు. ఇప్పుడు కాకపోతే రేపు పైడిపుట్టలో ఉంటాట, అక్కడికొచ్చి మాట్లాడినా సరే అన్నారండి

అడిగాడు మునసబు. రేపు పైడి పూటలో ఉంటాడా? సరే, ఇంత రాత్రి ఇప్పుడేం చేస్తావు? నువ్వెళ్ళు అని తలుపులు బిడాయించాడు బ్రేకన్. మరునాడు డాసన్ ప్రత్యేక రిజర్వుతో కాకినాడ నుంచి హుటాహుటిన వచ్చాడు. అప్పటిదాకా బ్రేకన్ అతిథి గృహాన్ని వీడి రాలేదు. పోలీస్ స్టేషన్ వైపు చూడలేదు. పారిపోయిన షెర్లాక్ స్టేషన్కు తిరిగి వచ్చాడు. జరిగిందేమిటో చెప్పాడు ఆ ఇద్దరికి. అక్కడే గంటల తరబడి తర్జన భర్జనలు పడ్డారు. పైవాళ్లు కిందివాళ్ల మీద అరిచారు. అడ్డతీగలకు 3 మైళ్లలోనే ఉంది పైడిపుట్ట. రామరాజు అక్కడే పెద్దేరులో స్నానం చేశాడని, తపస్సు కొండమీద కాళిక గుడిలో పూజ కూడా చేశాడని కబురు వచ్చింది. ఆ సంగతే తెలియనట్టు వ్యవహరించారు అంతా. ద్వారబంధాల చంద్రయ్య ఉద్యమం కాలంలో 3 సార్లు తగలబడిన స్టేషన్ అది. ఇప్పుడు అగ్గిపుల్ల కూడా గీయకుండానే రామరాజు అధికార యంత్రాంగం పరువును ఈ స్టేషన్లోనే దగ్ధం చేశాడు. అడ్డతీగల పోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన 4వ రోజే, అంటే అక్టోబర్ 19వ తేదీ, తెలతెల వారుతుండగా శ్రీరామరాజు దళం రంపచోడవరంలో ప్రవేశించింది. ఊరికి 3 మైళ్ల దూరంలో ఉన్న జలపాతం దగ్గర మొదట ఆగాడు రామరాజు. తూర్పు కనుమలలో నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. పాలు పోస్తున్నట్టు కొండల్లో ఒక రాయి మీద నుంచి మరో రాయి మీదకు ఉరుకుతోంది జలపాతం. దట్టమైన అడవి, ఎర్రటి వేకువ వెలుతురును పచ్చటి ప్రతి ఆకు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నట్టే ఉంది. ఎక్కడో ఏదో శాఖ మీద పక్షి గొంతెత్తిందప్పుడు. ఒక లిప్త తరువాత దానికి జవాబుగా మరో పక్షి గొంతు పలికింది. జలపాతం కిందే స్నానం చేశాడు రామరాజు. అక్కడే అర్ఘ్యమిచ్చాడు సూర్యభగవానుడికి. అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది మడుగు మల్లేశ్వరస్వామి ఆలయం. ఎంతో పురాతనమైనది. అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాడు. విభూతి తీసుకొని నుదుట రాసుకున్నాడు. అంతదాకా ఓపికగా వేచి ఉన్న ఒక స్థానికుడు శుభ్రంగా తోమి కాగబెట్టిన ఆవుపాల చెంబు అందించాడు భక్తిగా. 300 మంది ఉన్నారు వెంట. చెయ్యాలని అనిపించిన వాళ్ళు స్నానాలు చేశారు. ఒక పక్క ముదురుతున్న చలి, చాలా చల్లగా ఉంది వాతావరణం. వణుకుతూనే చాలామంది మునిగి వచ్చారు. బాగా వెలుగు వచ్చేసింది. అప్పుడే వంటలు కూడా మొదలయ్యాయి. గంట తరువాత రామరాజు తప్ప అంతా భోజనం చేశారు. ముందు చెప్పిన ప్రకారం ఎర్రేసు మల్లుదొరా వెళ్లి రంపచోడవరం తహసీల్దార్ అప్పల నరసయ్య పంతుల్ను తీసుకుని వచ్చారు. అప్పల నరసయ్య పంతులు భక్తిపరాయణుడు. స్నానం చేసి పూజాదికాలు ముగించినట్టున్నాడాయన. నుదుట విభూతిరేఖలు, భ్రుకుటి మధ్య కుంకుం బొట్టు, ఎర్రని ఖద్దరు నిక్కరు, దానిమీద ఎర్రటి ఖద్దరులాల్చి ధరించి ఉన్నాడు రామరాజు. కాళ్లకు పోలీసు బూట్లు, పైన ఒక నల్లటి గొంగడి కప్పుకొనున్నాడు. మెడలో పోలీసులు తగిలించుకునే తూటాల క్రాస్ బెల్ట్ ఉన్నట్టు అర్థమవుతోంది. నమస్కారం తహసీల్దారు గారు అన్నాడు రామరాజు నవ్వుతూ. మీకు దివ్యదృష్టి ఉందని, మాయలు మంత్రాలు తెలుసునని జనం అనుకుంటున్నది నిజమేనన్నమాట అన్నాడు పంతులు. అదేం అలా అంటున్నారు అన్నాడు రామరాజు నవ్వుతూనే. నేను వచ్చింది తహసీల్దార్ హోదాలోనే మరి అన్నాడు పంతులు. పక్షుల కలకలారావాలు, ఆగి ఆగి వీచే గాలి ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. వీటితో జలపాత శబ్దం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తోంది. అక్కడే నడుస్తూ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అంటే మీరు ఇప్పుడు ఘనత వహించిన కలెక్టర్ బ్రేకన్ దొరవారి ప్రతినిధిగా వచ్చారన్నమాట అన్నాడు రామరాజు. అంతే మరి, ఈ మాటలకేం గాని, ఎలా ఉన్నారు మీరు? పైడిపుట్ట నుంచి వెళ్ళాక మళ్ళీ ఇదే మిమ్మల్ని చూడటం నిజంగా చాలా సంతోషం రామరాజు గారు, 2 చేతులు పట్టుకుని అన్నాడు పంతులు. అక్కడ అడ్డతీగల పోలీస్ స్టేషన్లోనూ ఇద్దరికీ బాగా పరిచయం. పైగా ఫజ్లుల్లా ఖాన్ పరిచయం చేశాడు. మీ వంటి వారి అభిమానం, దైవానుగ్రహం, చాలా బాగున్నాను. మీరు ఉత్తములు, నిజాయితీపరుడు. ఆ తెల్లజాతికి కొంచెం వాస్తవాలు చెప్పకూడదా? సలహా ఇస్తున్నట్టే అన్నాడు రాజు. నా ఉద్యోగం ఉండాలా?
నవ్వుతూ

0: అన్నాడు పంతులు. స్వాతంత్రం వచ్చాక గాంధీగారు మీ ఉద్యోగం మళ్లీ మీకే ఇస్తారులేండి, నవ్వుతూనే బదులిచ్చాడు రామరాజు. రామరాజును అనుసరించాలంటే ఇప్పటికీ భయంగానే ఉంది పోలీసులకు. ముఖ్యంగా తెల్ల అధికారులు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. కానీ రామరాజు కదలికలు కావాలి, ఏం చేస్తున్నాడో కావాలి. అందుకే నర్సయ్య పంతులు వంటి వారిని ప్రయోగిస్తున్నారు. నిన్న జాన్ సేనాని వచ్చాట కదా అడిగాడు రామరాజు. అవును వచ్చాడు, మీరు వస్తున్నారని 15 రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. అయినా నిన్ననే పటాలంతో దిగాడు. ఎంత నవ్వొచ్చే సంగతి అంటే రిజర్వు దళాల చేత తాలూకా ఆఫీసులో ఫైళ్లన్నీ సర్దించి వాటిని రాజమండ్రి పంపారు. పోలీస్ స్టేషన్లో ఆయుధాలు ఖాళీ చేయించి ఎక్కడికో పట్టుకెళ్లారు. రాక ఏం చేస్తాడు, మిమ్మల్ని సజీవంగా పట్టుకోమని కలెక్టర్ దొరవారి ఆదేశం మరి చెప్పాడు పంతుడు. నేను ఇక్కడ ఉన్నట్టు మీరు వచ్చినట్టు ఈ పాటికి తెలిసుండాలి, రాడేం మరి ప్రశ్నించాడు రామరాజు. అతడు వచ్చింది నిజంగా మిమ్మల్ని అరెస్టు చేయడానికి కాదని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వం భయపడుతున్నట్టు వెంటాడుతున్నట్టు ప్రజల్లో ఒక భావన భయం పెంచడానికే వచ్చాడు అన్నాడు పంతుడు. అంటే ఈ సాచివేత, ఈ వెనుకడుగు ఒక వ్యూహమేనంటారు. ఒక్క నిమిషం మౌనం తర్వాత అన్నాడు రామరాజు. సరిగ్గా గ్రహించారు రామరాజు గారు. నేనొకటి అడగనా, ఈ ప్రయాణం ఎక్కడికి? రాజ్యాన్ని స్థాపిస్తామని చెబుతున్నారని విన్నాను, సాధ్యమా? మీ వంటి వారు కూడా భ్రమలు కల్పిస్తే పరిణామాలు వికృతంగా ఉండవా సూటిగా అడిగాడు పంతుడు.
1: నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మనం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పట్టణం 46వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినది సుమనస్పతిరెడ్డి. రేపొదుగల ఇళ్ల రాత్రి 9:30, రేపొదుగల 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచన రచనల నుండి ఒక ఖండిక వింటారు. ఇంకా ప్రముఖ కవి మలయశ్రీ కవిత పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఈ కార్యక్రమం ఇళ్ల రాత్రి 9:30, తిరిగి రేపొదుగల 8:30 బాసరుచులు కార్యక్రమంలో పునః ప్రారంభం అవుతుంది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా.

సింగిడి. మీకు నచ్చిన సినిమా పాటలతో ఖుషి చేస్తూ సరదాగా మీతో ముచ్చట పెట్టుకుంటూ మీకు నచ్చిన పాటలను వినిపించే మాట పాటల సందడి సింగిడి సినీ గీతాల హర్విల్లు. మీరు మీకు నచ్చిన పాటల్ని కోరచ్చు ఈ కార్యక్రమంలో. మీ జ్ఞాపకాల్ని, అనుభూతుల్ని, సంతోషాల్ని, ఇలా మంచి మంచి జ్ఞాపకాల్ని, అలాగే మీరు ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలతో మీరు తెలుసుకున్న అనుభవాల్ని మాతో పంచుకు

0: అనుకుంటూ మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 23008 మరో నంబర్ 29081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి వింటున్న ఈ పాట నువ్వొస్తానంటే నేను వద్దంటానా చిత్రం కోసం జేసీ కల్పన గానం చేశారు.
1: అనరాజనమంతా కల్ కల్లు మట్టు కంచి కట్టు చిందు కొట్టే జగమంతా

ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. పాటలు మనసుని ఆహ్లాదపరుస్తాయి. ఎన్ని ఆలోచనలున్నా అవిటిని అట్లా పక్కకు తోపేసి మానసిక సంతోషాన్నిచ్చేవి పాటలు మాత్రమే, ఒక మంచి మాట మాత్రమే. మరి మీ మనసులోని ఆ మంచి మాటల్ని నాతో పంచుకుంటూ, మీ జ్ఞాపకాల్ని మరోసారి నెమరు వేసుకుంటూ, మీకు నచ్చిన పాటల్ని గుర్తు చేసుకుని అలా వింటూ ఆనందం

ని ఆస్వాదించండి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0837 3 2 ఇది కోడ్ నంబర్, 2 3 0 0 8 1 మరో నంబర్ 2 9 5 0 8 1. ఇక బడులు అయితే చాలా అయిపోయినాయి, అందరు పనులలో మళ్ళీ షురుగా బిజీగా అయిపోయినారు కదా. ఇన్ని రోజులు అంటే రెస్ట్ అని చెప్పొద్దు, ఇంకెక్కువనే పని ఉండొచ్చు, కానీ ఆ పనుల్లోనూ ఇంకా ఇప్పుడు పని ఎక్కువైనట్టే కదా. మరి ఈ పనుల్లో అలా పనులు చేసుకుంటూ ఇలా చెవులకు ఎంపైన సంగీతం వినిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మరి అందుకు మీరు మీకు నచ్చిన పాటను వినొచ్చు ఇలా ఫోన్ చేసి. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు మరోసారి చెప్తున్నా, 0837 3 2 ఇది కోడ్ నంబర్, 2 3 0 0 8 1 మరో నంబర్ 2 9 5 0 8 1. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరండి.

0: ഇത് അന്തർണി അലറിഞ്ചേ ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സിനിട ശ്രോതലു മീർ വിട്ടున്നാരു സിംഗിഡി సినీ గీతాల కార్యక్రమం సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో
1: హలో
0: నమస్తే కాకా
1: నమస్తే అమ్మ
0: మంచి ఉన్నారా
1: మంచి ఉన్నాం
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు
1: నా పేరు మేము శబ్రహ్మలం నా పేరు అట్లా కాంగన్న అంటారు
0: ఆహా ఏ ఊరు
1: పిప్పలకోటి
0: పిప్పలకోటి
1: మండలం
0: అట్లా పని చేస్తుంటారు అన్నట్టు
1: పచ్చి పంచాంది అట్లా పని పచ్చి పంచాంది సినిమాల షోకి పాడలేనుడు
0: ఎన్ని సినిమాలు చూసినావు మరి నువ్వు పచ్చి పంచాంది సినిమాలు
1: 200 దాకా చూసినమ్మ
0: అరే బాప్రే మంచి చూసినావు మరి అంటే సినిమా థియేటర్ కోయి చూసినావా
1: ఆదిలాబాద్ కే
0: ఎట్లా పోతుంటే మరి నువ్వు చిన్నప్పుడు పోతే మీ అమ్మ నాన్న తిట్టకపోవా
1: మేము అప్పుడు దేవతల సినిమాలు పడితే భక్త తుకారం గాని లవకుశ భక్త ప్రహ్లాద మేము నడిచిపోతుంటే
0: దోస్తులు అందరు కలిసి ఒక్కొనివేనా
1: దోస్తులు ఒక 10 మంది ఓడిపోతుంటే మరో నైట్ లో చూసి మరి ఇంటికి వస్తుంటే
0: అచ్చా
1: అప్పటిదాన్ని పాటలు అంటే ఇంట్రెస్ట్
0: మరి ఇప్పుడు ఎప్పుడైనా అంటే ఈ మధ్యలో ఎప్పుడైనా పోయినావు మరి సినిమా థియేటర్ కు
1: ఇప్పుడు ఓకలేను
0: అంటే ఇప్పుడు ఎప్పుడైనా పోలా అనిపిస్తుందా మరి
1: పోలనిపిస్తా గానీ మా ఇంటి కాలదు మా కొడుకు పెద్ద టీవీ పెట్టిన మొన్న 28,000 పెట్టి ఇంటి కానే చూస్తే అప్పుడప్పుడు కానీ ఎక్కువగా ఈ సెల్ ఫోన్ ల పాటలే ఇంట్రెస్ట్ ముందడుతుంది రేడియో అది
0: రేడియో వినుకుంటూ పనులు చేస్తారు అయితే
1: 40 ఏళ్ళ సంది రేడియో పాటలే ఇంట్రెస్ట్ గా
0: మరి మీరు ఎక్కడ బయట ఉన్నట్టున్నారు
1: హోటల్ కాడు ఉన్నాం
0: పొద్దున పొద్దున చాయ్ తాగతానికి వచ్చిరా
1: పొద్దున స్నానం చేసి మరొకసారి తాగతానికి వచ్చిరా
0: ఓ రెండు సార్లు అయిపోయింది అన్నట్టు
1: రెండు సార్లు అయింది
0: కడుపులో గరం గరం పడ్డది మనసుకు చల్లటి పాట కావాలనిపించిందా మరి మీ దోస్తులు ఉన్నారా నీ చుట్టుపక్కల
1: ఉన్నాడు
0: లేక మీ దోస్తులు మీరు ఇప్పటిదాకా చేసిన ఏదైనా మంచి జ్ఞాపకం ఉంటే చెప్పుర్రి
1: ఏం చెప్పాము అమ్మాయ మేము ఇట్లనే దోస్తులు అంతా కలిసి భజన సుఖం చేస్తాం శనివారం సోమవారం
0: భజన చేస్తారు మంచిగానే కలుస్తారు మరి మీరు అందరు కదా మంచిగానే కలుస్తారు చిన్నప్పటి దోస్త ఇంకా ఇప్పటికీ ఉన్నది అన్నట్టు
1: అంతే ఉన్నది చిన్నప్పటి దాన్ని ఉన్న ప్రేమ ఇప్పుడు సుఖం అంతే ఉన్నది
0: సరే మరి తాత ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నాం
1: కొత్త కాపురం నుంచి కాపురం
0: తప్పకుండా ధన్యవాదాలు ఫోన్
1: బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట
0: తప్పకుండా అండి మీకోసం వినిపించేస్తాను ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు ఇలానే ఫోన్ చేస్తుండండి
1: చేసుకుంటాం

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: మాది వరంగల్ జిల్లా సంగమన్నం మున్రాయ గ్రామం. నా పేరు మత్స్య సుదర్శన్ అంటారు. నా దోస్తు అనుల మోహన్.
0: మీ దోస్తు అనుల మోహన్ పక్కకున్నారా అండి?
1: పక్కకున్నారు మేడం.
0: ఆహా, అందుకని పేరు చెప్తున్నారు. చెప్పండి, మరి రోజు రేడియో వింటుంటారా?
1: రోజు రేడియో రేడియో ఉంటది మా ఇంట్లో. పొద్దున లేవగానే అది ఉదయాన్నే రేడియో స్టార్ట్ చేస్తా. నాగంటి కోటేశ్వరరావు బాపతి అన్ని మంచి భక్తి బాపతి మాటలు వస్తాయి.
0: మరి ఇలా దోస్తులు ఇద్దరు కలిసి వింటున్నారు రేడియో?
1: ఇప్పటికీ ఇట్లా వచ్చి ఇట్లా ఫోన్లు చేస్తా ఉంటాం, మాట్లాడతాం రేడియో స్టేషన్ కు.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: నేను ఇది వరకు తాళ్ళు ఎక్కిన, 23 సంవత్సరాలు తాళ్ళు ఎక్కినమ్మా. ఇప్పుడు మామూలుగా మిర్చికి అరలు చేసుకుంటాను. నా వయసు 66 సంవత్సరాలు.
0: మీ మాట వింటే గట్టిగా ఉంది గాని.
1: అందరు అడ్డుకుంటారు నా వయసు అంత, అన్ని నమ్మరు. చాలా మంది మా దోస్తులు కూడా మేము రేడియో స్టేషన్ చెప్తే తమ్మికుంటే కూడా మహమ్మద్ రఫీ కూడా ఒకసారి మాట్లాడిండు. మాట్లాడేవానంటే నీ వయసు ఎంత అంటే ఇంత అంటే ఒకసారి ఒక ప్రోగ్రాం కూడా కలుసుకుంటే అబ్బా నీ టోన్ బాగున్నది, నేను వయసు ఇంత అంటే నమ్మలేదు, నువ్వు చూడకపోతే అది వయసు తక్కువ చెప్పనే కానీ మాటలు బాగున్నాయి అన్నాడు.
0: రేడియో దోస్తులు కలుస్తున్నారు కూడా?
1: కలుసుకున్నాం మేము ఒకసారి. పోనే రవి వాళ్ళ అమ్మ చనిపోతే ఆ సన్నివేశం కాడికి పోయినాం అందరం. ఓ 10 మంది మేము పోయినాం.
0: ఎంత సంతోషం కదా, రేడియోతో దోస్తులు ఇంత మంచిగా మీ దోస్తాన్ని కంటిన్యూ చేస్తున్నారు మీరు.
1: మాకు నా మాటలు విని భీమవరం నుంచి మాణిక్కల్ రావు కూడా నా మాట రికార్డింగ్ చేసి పంపిండు.
0: చెప్పండి, మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: జీవన తరంగాలు.
0: అందులోంచి ఏ పాట?
1: ఈ జీవన తరంగాలలో అన్న పాట కావాలి మేడం.

0: తప్పకుండా అండి, పాట వినిపిస్తా.
1: ఎందుకు ఈ పాట ఎందుకు కోరుతానంటే మేడం
0: చెప్పండి.
1: అందరూ మన భారతదేశంలో పుట్టిండు.
0: అవును.
1: మంచి చదువు తల్లిదండ్రులు చదివితే ఏమవుతుంది, చదువుని పట్టుకుని అమెరికా పోతాను. ఇక తల్లి చచ్చిపోయిన తల్లి చచ్చిపోయిన మీరే దానం చేసినట్టు వాళ్ళు అక్కడనే ఉంటాను. అందుగురించే పాట అంటే కన్నోళ్ళు వాళ్ళు మోసుకోళ్ళు వీళ్ళు అన్నది పాట సన్నివేశాన్ని కోరుతాను మేడం.
0: ఆ పాట సన్నివేశాన్ని మిమ్మల్ని కదిలించింది అన్నట్టు ఈ చుట్టూ జరుగుతున్న అంశాలు.
1: అందరూ తల్లిదండ్రుల కనంగానే ఇడిచిపెడతాను, అనాథాశ్రమంలో ఇస్తాను, రకరకాల రైలు బండ్లు ఎక్కిస్తాను.
0: ఓకే అండి, ధన్యవాదాలు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: నమస్తే మేడం.

0: మడిమల గజ్జ బొబ్బల నడుబొల తామరా
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.

0: సైబాల్
1: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటలు కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు పాటను కోరుతున్నారు. మరి ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, మా కోసం సార్ సినిమా నుంచి మాస్టారు మాస్టారు అనే పాటను వినిపించండి అంటూ పంపించారు. మరి శ్రోతలు మీ అందరికి తెలిసిన విషయమే, ఇలా ఉత్తరాల ద్వారా పంపించిన పాటలు కోరుతున్న విషయం, ఇలా ఉత్తరం ద్వారా కోరుతున్న పాటల్ని పొద్దుగల సింగిడి సినీ గీతల కార్యక్రమంలో సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుంటారు పాట ఇండ్రిలా, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో ఉత్తరం చదివి వినిపించి వారు అడిగిన పాటలు వినిపిస్తున్నాం కదా. మరి మీకు ఇలా ఉత్తరం ద్వారా పాటని కోరాలని అనిపిస్తుందా? మరి ఇలా అనిపిస్తే మీరు ఉత్తరం ద్వారా పాటను కోరచ్చు. మరి చిరునామా చెప్పుండ్రి కదా అని అనుకోవచ్చు కదా. సరే చిరునామా చెప్తున్నాను, మీ అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం. మీరు ఉత్తరం ద్వారా పాటను కోరాలి అనుకుంటే మీరు మాకు ఉత్తరం పంపించాల్సిన చిరునామా కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి చెప్తున్నాను, కేఎఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. ఈ చిరునామాకి ఉత్తరం ద్వారా మీరు పంపించవచ్చు. ఈ చిరునామాకి ఉత్తరం రాసి మీకు నచ్చిన పాట కోరచ్చు. ఇప్పుడైతే వీరి కోరిక మేరకు సర్చ్ సినిమా నుంచి మాస్టారు మాస్టారు పాట

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఇది అందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరి చూడంగా చూడంగా ఆనకాలం షురైంది. అబ్బా ఈసారి ఎండలకైతే అందరూ ఏం ఎండలరా దేవుడా, ఎప్పుడు ఆనలు పడతాయో, ఆనకాలం ఎప్పుడు షురవుతుందో అనుకున్నారులే. ఆ గర్మి అట్లుండే మరి. ఇప్పుడైతే జరంతా చల్లగా వాతావరణం పడుకు అందరికీ మంచిగా ఉపశమనం కలిగింది, పానం ఆయమంటున్నారులే. కానీ ఈ ఆనకాలంలో ఆనలు తక్కువగా ఉన్నాయంటున్నారు. మరి శాస్త్రవేత్తలు కూడా చాలా మట్టుకు వ్యవసాయదారులకు అందరికీ చెప్తున్నారు, ఎక్కువగా నీళ్లు అవసరం లేని పంటలు నేస్తేనే మంచిగా ఉంటుందని. మరి ఈ ఆనాకాలంలో అందరికీ తెలిసిన ముచ్చటనే మనం ఆనలు నాంతే జలుబు జ్వరం ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆడీడ ఖరాబైన సామాన్లలో నీళ్లు నిండి రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు, దోమలు పెరుగుతాయి కాబట్టి. అందుకనే పాడైపోయిన వస్తువుల్ని ఎంబటే వారేసేయండి, నీరు నిలువ ఉండకుండా చూసుకోండి. ఎక్కువగా ఆనకల నీరు కలుషితం అవుతుంది కాబట్టి మంచిగా కాశీ వడబోసిన నీళ్ళనే తాగుండ్రి. కలుషిత నీటి వల్ల వచ్చే రోగాలని నివారించడం కష్టం. అందుకనే మంచిగా గోరెచ్చ నీళ్ళు వేసుకొని వడపోసుకొని తాగే ప్రయత్నం చేయండ్రి. తాజాగా అప్పుడే వండిన ఆహారం తినడం మంచిది, వేడి తిండి. అట్లాగని బయట ఉన్న గరం గరం తిండి తినాలనిపిస్తుంది నోరుకు, కానీ తింటే మళ్ళీ కడుపు పరిచయం చేస్తుంది. అందుకని తినకుండ్రి. నోరు చెయ్యమన్న పనిని చేసినామనుకో లేనిపోని పరిచయంలో పడతాం. ఎందుకంటే మనకు జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది ఈ కాలంలో కాబట్టి తేలికగా అరిగే ఆహారం తీసుకుంటే మంచిది. పనులు ఎక్కువగా తీసుకోండి. వర్షంలో తడిసిన ఎంబటే దుస్తుల్ని మార్చుకొని తడిగా ఉన్న చోట కంప్లీట్గా మంచిగా తుడుచుకొని పొడి దుస్తులు వేసుకుంటే మంచిది. ఎక్కువసేపు తడవకుండా చూసుకోండి. ఎక్కువగా ఈ ఆనకాలంలో మన చేతులు కాళ్ళల్లో ఖరాబ్ అవుతాయి కాబట్టి వాటిని మంచిగా తుడుచుకొని జాగ్రత్త పడితే ఎలాంటి చర్మ రోగాలు కూడా రాకుండా ఉంటాయి. మరి చిన్న చిన్న పనులని పాటిస్తే ఆరోగ్యంగా ఉంటాం కదా. మరి ఈ చిన్న చిన్న పనులు పాటించుకుంటే ఆరోగ్యంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఏమంటారు? మీరు వింటున్న ఈ పాట మొదటి సినిమా చిత్రం కోసం ఎస్పి చరణ్ సునీత గానం చేశారు.

0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిడింగ్ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: అమ్మా.
0: నమస్తే అండి.
1: నమస్తే తల్లి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
1: నా పేరు రామ్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. పరశురామ్.
0: పరశురామ్ గారు ఏం చేస్తుంటారు? పుస్తకాలు ఇంతకు ముందు మాట్లాడాం మీతో. చెప్పండి, మరి ఎలా నడుస్తుంది మీ బైండింగ్?
1: బైండింగ్ ఇప్పుడు
0: బైండింగ్ తోనే అందరినీ బాండింగ్ చేస్తారు మీరు కదా.
1: ఇప్పుడు పిల్లలు వాడుకున్న పుస్తకాలు ఉంటాయి కదా.
0: అవునవును.
1: తీసుకొచ్చి అది బుక్
0: అవునవును. ఇంకా 90s లో అయితే అది బాగా ఇంకా అందరు ఎక్కువగా వాడేవాళ్ళు కదా.
1: ఇప్పుడు
0: తగ్గింది. అవునవును. అదే మరి నేను అదే అంటున్నా, మీరు బైండింగ్ తో అందరిని బాండింగ్ చేసేస్తారు అట్లా. పేపర్ లోనే కాదు మనుషుల్ని కూడానా?
1: మనుషుల్ని
0: మీ మాటతోని చెప్పండి. మరి ఈరోజు ఏమి వినాలనుకుంటున్నారు? ఏ పాట?
1: పాట బల్గం నుంచి తల్లి.
0: బల్గం నుంచి ఏ పాట?
1: అదే ఊరు పల్లెటూరు.
0: ఊరు పల్లెటూరు. ఓకే అండి, తప్పకుండా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
1: థ్యాంక్ యూ తల్లి.

0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? కళావతి అమ్మ, పనికి వచ్చిర్రు, మాట్లాడుతున్నారు. మీ దోస్తులు అందరు వింటున్నారు అయితే రేడియో?
2: దోస్తులందరూ ఇక్కడ జనాభా అంతున్నది, మొత్తం ఇక్కడ పనిచేస్తున్నా.
1: పాటలు వినిపిస్తున్నారు అన్నట్టు. మరి ఇలా ఏ పాట వినిపిస్తున్నారు మీ దోస్తులకు?
2: అమ్మా భవానీ పాట అండి.
1: తప్పకుండా అమ్మా, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. వినేసా మంచి ఉన్నా, మీరు మంచి ఉన్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే. ఓకే అమ్మా, మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. పాట వింటాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: తెలంగాణ యాస వాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింటా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటలు కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2958. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాట కోరచ్చు.

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే, నమస్కారం మీ అందరికి. పేరు పేరు
0: మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ముక్తాపూర్ నుంచి గదర్ సార్ మాట్లాడుతున్నా.
0: ఏ పాట కావాలి కాక?
1: ఇగో బాబు వినరా పన్నెండు కాపురం.
0: తప్పకుండా. మరి ఈ ఈ సమయాన్ని మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చక్కగా పాటలు వినుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే కాకా, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: చాలా థ్యాంక్స్ మీ అందరికి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది ఇవాళ సింగడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాట చెప్పని పాటలా రాత్రి హుషారు కార్యక్రమంలో కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 10 గంటలకు వస్తుంది. ఇంకొంచెంసేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ మెరెజ్లతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్రమోదీ చెప్పారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది July 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, MSMEలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలు ఈ ఒప్పందం కల్పిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని మోదీ పేర్కొన్నారు. ములుగు ఏజెన్సీ జిల్లాలో తొలిసారిగా ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సామాజిక రంగంలో కొత్త భవిష్యత్కు దారులు వేయాలని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలిపారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీయా ఇన్పోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ హేమంత్ సహోదేవరావుతో కలిసి ప్రారంభించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు ముప్పున్న ప్రాంతాల్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. వరద ముంపుకు గల కారణాలు పరిశీలించారు. అక్కడికక్కడే పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు చర్చించారు. గత వర్షాకాలంలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో నేడున్న పరిస్థితులు గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గర్భిణీ స్త్రీ, నవజాత శిశువు మరణించినట్టుగా వచ్చిన వార్తను TGHRC సభ్యురాలు ప్రవీణ్ సుమూటగా పరిగణలోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో ఉండాల్సిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఒక నర్సు ప్రసవం జరిపినట్టుగా ఆరోపణలు రావడంతో ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు, పరిస్థితులు, తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా DMHO ఆదేశించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష TGTET June 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని TGTET కన్వీనర్ తెలిపారు. ఈ నెల 16-17 తేదీలు నిర్వహించిన 4 సెషన్స్లో మొత్తం 63,351 మంది అభ్యర్థులకు అవకాశం కల్పించగా 46,370 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరు శాతం 73.19%.

నుంచి పాటలు అడగండి, నేను వెంటనే ప్లే చేస్తాను, విని ఎంజాయ్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. కార్యక్రమంలో ముందుగా వినేద్దాం. ఆర్మూర్ చరిత కాలనీ నుంచి రంగాచారి, నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, భాను, రియాన్స్ వీళ్ళందరూ కోరుతున్న పాట. ఇళయరాజా సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించిన రాజశ్రీ గీతం, చిత్రం ఘర్షణ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: నీరజ్ న మూవీ కోసం ఎస్ జానకి ఆలపించిన సీనారాయణ రెడ్డి గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు గజ్వేల్ నుండి శేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: బీరవెల్లి నుంచి జింధం రవి, నందిపేట నుంచి వెంకటేష్, సికింద్రాబాద్ నుంచి ఉమామహేశ్వర్, వైష్ణవి, ఉదయలక్ష్మి వీరందరూ కోరుతున్న పాట మేజర్ చంద్రకాంత్ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన జాలాది గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ అధివీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు కట్టాలి రా శిస్తు నారు కోసావా నీరు పెట్టావా కోత కోసావా కుప్ప నూర్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నల్గొండ జిల్లా నర్కట్పల్లి మండలం శివకొట్టి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ కోరుతున్నారండి. చిల్లర దేవుళ్ళ మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా.
2: కోటి సంగీత సారథ్యంలో శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని మా కోసం వినిపించండి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు వీరందరి కోసం మరి నువ్వే కావాలి మూవీ నుంచి ఈ సాంగ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో బాబా సైగల్ మురళి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం చిత్రం మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి వినిపించమంటున్నారు. ఆదిబట్ల నుంచి గోపీకృష్ణ, ఉమాదేవి, జిల్లెలగూడ నుంచి హరినాథ్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి, అక్షరా, కృష్ణ, మరి వీరందరి కోసం ఈ సాంగ్.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
1: పన్నెండేళ్లు
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
3: ఆనందదాయకం. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి వీళ్ళందరూ రిక్వెస్ట్ పంపించారండి. ఇట్లు నీ వెన్నెల మూవీ కోసం రాజేష్ ప్రియా ఆలపించిన రాజ్ కుమార్ గీతం, సుందర్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: బూదన్ పోచంపల్లి, గాంధీనగర్, ఎలగందుల పద్మసలి, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి వీళ్ళందరూ కోరుతున్న పాట నిన్ను కోరి మూవీ కోసం కార్తీక్ చిన్మయ్య ఆలపించిన రామజోగే శాస్త్రి గీతం, గోపి సుందర్ సంగీతం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్ అబ్ దిల్ కే భీ పాస్ హై, దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
3: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
2: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800-315-7008 ఈ టోల్ ఫ్రీ నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
3: మేము పాల్గొంటున్నాం,
2: మీరు కూడా పాల్గొనండి.
3: ఒకే భూమి, అందరికీ ఆరోగ్యం కోసం యోగా, ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం.
4: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
5: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
6: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ అనం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
7: యాదాద్రి వల్లిగొండి మండలం నుంచి ఈదునూరు లక్ష్మయ్య, జంగమ్మ, తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనూజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి వీరందరూ కోరుతున్న పాట నీ స్నేహం కోసం. ఉష ఆలపించిన సిరివిందల గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే నీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు

మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8.

0: Manıcılar Önceliği.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హెడ్స్ విని బాగా ఎంజాయ్ చేశారు కదా. స్టూడియో క్లాక్ లో టైం 11 గంటలుగా వస్తుంది. మా నెక్స్ట్ ఛార్జీ రెడీగా ఉన్నారు, గుర్తుకొస్తున్నాయి అంటూ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అమెరికా ఇరాన్ ఒప్పందం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. అయితే భారత్లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్ర మంత్రి సురేష్ గోపి వెల్లడించారు. చమురు ధరల నిర్ధారణలో పలు అంశాలుంటాయని, హర్ముజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్దం మొదలైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించిందని చెప్పారు. దాదాపు 12,000 కోట్ల మేర కేంద్రం నష్టపోయిందన్నారు. అమెరికా ఇరాన్ మధ్య యుద్దం ముగిసింది. మధ్యంతర అవగాహన ఒప్పందంపై ప్యారిస్లో ఇరు దేశాల అధ్యకులు ట్రంప్, పెజెష్కియాన్ సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా హర్ముజ్ను ఇరాన్ పూర్తిగా తెరుస్తుందని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్కులో వన మహోత్సవం ప్రారంభించి మొక్కునాటనున్నారు. ఈ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా 35 కోట్లకు పైగులువైన అటవీ, పర్యావరణ అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేబినెట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గ సమావేశాలు డిజిటల్ విధానంలో జరగనున్నాయి. దీనికోసం 2 కోట్ల రూపాయలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఈ కేబినెట్ విధానం అమల్లో ఉంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. హిమోఫిలియా బాధితులకు అవసరమయ్యే మందులు ఉచితంగా అందించాలని, ఎమిసిజుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తేవాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ సహా పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్టుగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ చక్రపాణి పేర్కొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నటిస్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మీటా సింగ్ కన్వర్ సంతకాలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ రైఫిల్ పిస్టల్ 2026 పోటీల్లో స్వర్ణం సాధించి ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఈషా సింగ్ ని ముఖ్యమంత్రి సత్కరించి అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మంచి మంచి పాటల్ని వింటూ మంచి సింగర్ గురించి బోలెడన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? రైట్, ఒక మంచి పాట వినేసి మన కార్యక్రమాన్ని అలా ముందుకు తీసుకెళ్లిపోదాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు ఒక చిన్న స్పాట్, మంచి సాంగ్, ఆ తర్వాత మళ్ళీ కీర్తి విల్ బి బ్యాక్. స్టే ట్యూన్డ్.
1: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పిఎం ఆవాస గృహాలను
2: నిర్మించాం. ఆత్మసమ్మాన్ బడ్ జాతా వర్తమాన్ సుధారనే సాథీ బెహతర్ భవిష్యత్ కే బారే మే సోచనే లగ్తా.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఉన్నాం. మరి ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి దాట్ వండర్ఫుల్ సింగర్ సునీత గారు. అసలు తన గురించి నేను ఏం చెప్పాలి? వాట్ కెన్ ఐ సే? మనకు తెలుసు తను పాడే విధానం, మాట్లాడే విధానం, హోస్ట్ చేసే విధానం, అన్నింటికీ మనం ఫ్యాన్సే అవునా? ఇవన్నీ చూస్తూ బోల్డ్ అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నటువంటి సింగర్ సునీత గారి గురించి ఇవాల్టి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. మరి తనదైన శైలిలో ఆలాపించేటువంటి నేర్పు గల నేపథ్య గాయని మనల్లో ఒకరు సునీత గారు. 17 వయసులోనే ఆల్ ఇండియా రేడియో నుండి లలిత సంగీతం విభాగంలో జాతీయ అవార్డును కూడా అందుకున్నటువంటి సింగర్ ఆవిడ. తన గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు ఈ రోజు మాట్లాడుకుందాం. మరో మంచి పాట వినేసి ఏమంటారు, స్టే ట్యూన్డ్.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: కెనడా గురించి మీకు తెలిసే ఉంటుంది. కెనడా మొత్తం జనాభాకు సమానమైన సంఖ్యలో పేదల కోసం పక్కా ఇళ్లను మన దేశంలో నిర్మించాం. కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపేలా గత 12 ఏళ్లలో 4 కోట్లకు పైగా పీఎం ఆవాస గృహాలను నిర్మించాం.
1: జబ్ ఏక్ పరివార్ కో అప్నా ఘర్ మిల్తా తో ఉస్కా ఆత్మ సమ్మాన్ బఢ్ జాతా వో అప్నా వర్తమాన్ సుధారనే కే సాథ్ హీ బెహతర్ భవిష్య కే బారే మే సోచనే లగ్తా.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి. శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ జతపరిచి 0402324085252 2324085359 5599 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. మెలోడియస్ వాయిస్, చక్కటి ఉచ్చారణ, ఆ తర్వాత పాట మధ్యలో చిన్న చిన్న నవ్వులు, ఇలాంటివి మనకు వినిపిస్తూ ఒక పాట మనం విన్నామంటే కళ్ళు మూసుకొని చెప్పేయచ్చు సునీత గారు పాడిన పాటే ఇది అని. కదా, అంతగా అడిక్ట్ అయిపోయాం తన వాయిస్ కి, ఆ పాడే విధానానికి, అన్నింటికీ కూడా. అయితే దీని వెనకాల కూడా బోల్డన్ని స్టోరీస్ ఉన్నాయి. అయితే ఆ స్టోరీస్ కంటే ముందు, అంటే గులాబీ చిత్రం, ఆ చిత్రంలోని పాట, ఆ పాట తీసుకొచ్చినటువంటి స్పెషల్ మ్యూజిక్, మ్యాజిక్, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. తన ప్రయాణపు, అంటే పాటల ప్రయాణపు జీవితంలో ఇదొక మైలురాయి అనొచ్చు. ఎందుకంటే అక్కడి నుండే కదా తన యొక్క పాటల ప్రస్థానం మొదలైంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. 1995 వచ్చినటువంటి ఈ చిత్రంలోని పాట అవకాశాలని ఎన్నింటినో మళ్లీ తన వరకు చేరేంత వరకు, తన వరకు చేరేలా చేసినటువంటి పాట అన్నమాట. మంచి అవకాశాలు, అలాగే ఇంకా మంచి మంచి పాటలు పాడేటువంటి ఆపర్చునిటీ కూడా, అవకాశాలే కదా, అలాంటివి తీసుకొచ్చి పెట్టేసిందనమాట. సింగర్గా మాత్రమే కాదు, పలు కార్యక్రమాలకి యాంకర్గా, హోస్ట్గా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సింగర్ మన సునీత గారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పినటువంటి స్టోరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనకి తెలిసిన కథలే, కానీ ఈ కథలు ఇంకా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటూ చక్కని పాటలు వినేద్దామా మరి. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
2: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
3: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
2: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ ని జతచేసి 0402324085223240853295092 ఈ నెంబర్లకి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సందేహాలకి సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
1: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో చక్కని పాటలు వింటున్నారు కదా. మరి అఫ్ కోర్స్ మరి మీకు కూడా నచ్చినటువంటి సాంగ్స్ బోల్డ్ అని ఉంటాయి కదా, ఎంజాయ్ నాకు మెసేజ్ చేసేయచ్చు 0402324082 నెంబర్ కి. చాలా మంది మంచి మంచి కలెక్షన్ ఆఫ్ సాంగ్స్ పంపిస్తున్నారు, అండ్ స్టిల్ వెయిట్ చేస్తాను ఇంకా ఎలాంటి పాటలు వస్తాయా అని. అండ్ డెఫినెట్లీ మా కోసం గులాబీ సినిమాలో నుంచి పాట ప్లే చేయరు ప్లీజ్ ప్లీజ్. ఇన్ని పాటలు వినిపించిన తర్వాత ఖచ్చితంగా ఆ పాట ఉండాల్సిందే, మేము వినాల్సిందే అంటూ అని చెప్పేస్తున్నారు. ఇంత స్పెషల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్లీ వినిపిస్తాం కదా. సో మరి సునీత గారి లైఫ్ లో కూడా బెస్ట్ సింగర్ అండ్ ఇంత చక్కగా పాడుతుందో లాంటి కాంప్లిమెంట్స్ వచ్చి ముందు బోల్డ్ అన్ని కామెంట్స్ కూడా ఎదుర్కొన్నారు. ఎదిగే క్రమంలో తను చూసినటువంటి లైఫ్ చాలా డిఫరెంట్ అండ్ ఎదిగిన తర్వాత వాటిని తను రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా చాలా డిఫరెంట్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. ఇప్పుడు ఒక చిన్న స్పాట్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: మీకు తెలుసా ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ ని జతచేసి 0402-24-08-2-2-2-4-2-3-5-5-0-9-2-3 ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరు మీ సమస్యలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ అనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: ఈ వాయిస్ ఏంటి? ఇంత ఫాల్స్ వాయిస్ లాగా అనిపిస్తుంది. ఏంటో హై టోన్ సరిగ్గా పలకట్లేదు, అంత పర్ఫెక్ట్గా లేదు. ఇలాంటి బోల్డ్ అన్ని కామెంట్స్ అండ్ స్టార్టింగ్లో పాట వాయిస్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మాటలు బోల్డ్ అని తనకు వెల్కమ్ చెప్పారంట. అప్పుడు నిజంగా నేను పాడడంలోని ఏమైనా డిఫెక్ట్ ఉందా అని తనకి తను పలుమార్లు చెక్ చేసుకుని మళ్ళీ ది బెస్ట్ ఇవ్వాలి అని అప్రోచ్ అయినటువంటి ఆ డేస్ కూడా చాలా చాలా ఉన్నాయట సునీత గారి కెరియర్లో. మరి వాటిని తను ఎలా అధిగమించుంటుంది మాట్లాడుకుందాం ఒక మంచి పాట తరువాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఒక చిన్న స్పాట్, ఆ తర్వాత మీకోసం ఒక మంచి పాట.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
6: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
5: పన్నెండేళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: సో తను ఫేస్ చేసినటువంటి ఆ చిన్న చిన్న ఈజ్ ఆ బ్లాక్స్ ని కూడా తను ఇలా క్లియర్ చేసుకుంది అంటే తను కూడా కొంతమంది సజెషన్స్ తీసుకునింది అనమాట. ఎలాగా? ఎందుకంటే ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసినప్పుడు దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. 3000కు పైగా పాటలు, ఒకటి కాదు రెండు కాదు 750 సినిమాల్లో దాదాపు అన్నింటిలో ది బెస్ట్ అనిపించినటువంటి వాయిస్ హీరోయిన్స్ కి, అలాగే ఎంతో బెస్ట్ కెరియర్ గా రాణించేందుకు మొదలైనటువంటి హోస్టింగ్ అండ్ యాంకరింగ్ వీటన్నింటికి కూడా ఆ బ్రేక్ తనకి చాలా హెల్ప్ అయింది. ఆ బ్రేక్ ఎవరు అంటే సింగర్ జానకమ్మ గారు. ఎందుకంటే తన కెరియర్ లో కూడా తను ఎదుర్కొన్నటువంటి ఎన్నో సిచ్యువేషన్స్ ని సునీత గారితో షేర్ చేసుకోవడం అదే తన సక్సెస్ కి బెస్ట్ స్టేజ్, స్టెప్ ఆర్ వాట్ ఎవర్ అలాగా మార్పు చెందిందన్నమాట. ఇందుకి ఏమిటా విషయం, ఏంటా సలహా తెలుసుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఫస్ట్ టైం పాట పిక్చరైజేషన్ కంటే ముందు రికార్డింగ్ అయింది, సింగింగ్ అయిపోయింది. సినిమాలో ఈ పాట పెట్టేద్దాం అని డిసైడ్ అయ్యి ఫస్ట్ కొంతమందికి వినిపించారు. విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఏంటొక సాడ్ సాంగ్ లా ఉంది, అసలు బాలేదు, ఈ పాటే ఈ సినిమాకి మైనస్ అవుతుంది, తీసేయాల్సిందే అని అన్నారంట. ఏం చేయాలో డైరెక్టర్కి అర్థం కాలేదు. కానీ ఆ పాట విన్నది మొదట్లో అందరూ అబ్బాయిలే. ఆ తర్వాత ఒక అమ్మాయిని పిలిచి ఈ పాటను వినిపించారట డైరెక్టర్. తను ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఇంత మంచి సాంగ్, ఎంత బాగుందో అని మెచ్చుకుందట. ఫైనల్గా ఏమైందంటే కట్ చేస్తే ఆ పాటని సినిమాలో పెట్టారు. సినిమాకి ఆ పాట అసెట్గా మారింది. అంతేకాదు ఇప్పటికీ బోల్డ్ ఎన్నిసార్లు, బోల్డ్ ఎంతమంది రిపీటెడ్ మోడ్లో వినేటువంటి పాట, అలాగే వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని ఆ పాటతో కనెక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. ఆ పాటే గులాబీ సినిమాలోని ఈ వేళలో నీవు. 1995లో ఫస్ట్ టైం సినిమాకి పాడినటువంటి ఈ పాట ఇప్పటికీ ఇంకా అలాగే మెలోరియస్గా ఉండిపోయిందన్నమాట. మరి ఆ పాటే ఇప్పుడు మనం వినబోతున్నామన్నమాట. బాగుంది కదా? స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి. ఆ డైరెక్టర్ గారు ఎవరో చెప్పలేదు కదా. చెప్తా

0: ఆ సినిమాకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, ఆయనే ఈ పాట రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటి ప్రయోగం పాటని వినిపించడం అన్నమాట. సో మీరు కూడా ఇంకా ఆ మెలోడియస్ ఫీల్లోనే ఉన్నారా? కమ్ బ్యాక్. వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఎస్, చక్కని పాటలు వింటూ ఉన్నాం కదా. ఎలా అయితే మనం ఒక రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడు, ఏదైనా ఎంట్రీ ఇచ్చేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఫ్రమ్ అవుట్ సైడ్, చెప్పులు ఎలా అయితే బయట విడిచేసి లోపలికి వెళ్తామో, అలా తనకొచ్చినటువంటి నెగటివ్ కమెంట్స్ అన్నీ కూడా బయట వదిలేసి తను ఆ పాటకి ఎంతైతే న్యాయం చేయగలదో, తను ఒక క్యారెక్టర్కి వాయిస్ ఇచ్చేటప్పుడు ఎంతైతే బెస్ట్గా ఇవ్వగలదో వాటిని నేర్చుకుంది. ఇటువంటి సజెషన్స్ అన్నీ కూడా సీనియర్ సింగర్స్ దగ్గర నుంచి, స్పెషల్గా సింగర్ జానకమ్మ గారు తనకి ఇచ్చినటువంటి సజెషన్స్తో తను ఎంచుకున్నటువంటి పాటల రంగంలో, అలాగే మాటల రంగంలో కూడా చక్కని ఆపర్చునిటీని గ్రాప్ చేసి బోల్డ్ అంతమందికి ఇలా కెరియర్ని కంటిన్యూ చేయాలనేటువంటి సింగర్స్కి కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్లకి కానీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలిచిందన్నమాట. అది సింగర్ సునీత గారి సక్సెస్ స్టోరీ. అసలు ఒక డైలాగ్ నేను చెప్పనా, ఇది మళ్లీ మళ్లీ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి డైలాగ్. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి అని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ లో వినుంటామో కదా. అలాంటి ఎంతో మంది హీరోయిన్స్ కి చక్కని వాయిస్ ఇచ్చి, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అంటే వాయిస్ ఇచ్చి ఆ పర్టికులర్ రోల్ కే ప్రాణం పోసినటువంటి సినిమాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. అది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి సునీత గారి స్టోరీ. మరి ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
2: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
0: మీరు ఇంతవరకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమాన్ని విన్నారు.

0: శ్రోతలకు నమస్కారం. రేపు క్షమించాలి, శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లలో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాలా గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ జత చేసి 0402324085223 0402955 0402955 0402955 0402955 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానాన్ని తెలుసుకోండి. ప్రకటన విన్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 12:12 అన్నమాట. సో మరి చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఈ రోజు బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో కీర్తి చెప్పబోయేటువంటి మాటలన్నీ మీకు కూడా చాలా నచ్చేస్తాయి, ఎందుకంటే టాపిక్ అలాంటిది. స్కూల్ డేస్ అయినా, లేకపోతే స్కూల్ లైఫ్ అయినా, స్కూల్ స్టూడెంట్స్ అన్నా, స్కూల్ ఫ్రెండ్స్ అన్నా, ఎంతమందికి ఇష్టం ఉండదు? ప్రతి ఒక్కరికి ఫేవరెటే కదా. అండ్ ఏ స్టేజ్లో అయినా, ఒక ఇంటర్ చదివిన తర్వాత, డిగ్రీ చదివిన తర్వాత ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ అవుతారు ఉంటారు, ఓకే, కానీ స్కూల్ లైఫ్కి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కదా, ఈవెన్ మీకు కూడా ఉంటుంది. అటువంటి స్థానాన్ని ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ వైపు అలాగా గుర్తుకొస్తున్నాయి అంటూ వెళ్ళిపోదాం ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. అంతేకాదు, అసలు ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చినటువంటి అంశం ఉంటుంది, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు, ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? రైట్, మరి ఈ ఇంట్రెస్టింగ్ విశేషాలన్నింటినీ కూడా మీకోసం ఒక మంచి పాట వినిపించి ఆ తర్వాత చక్కగా కబుర్లు చెప్పేస్తానన్నమాట. అయితే దానికి ముందు మీకు ఒక ప్రశ్నని మాత్రం వేస్తాను, సంధిస్తాను. 0402324085 నెంబర్కి హ్యాపీగా మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. అయితే స్కూల్ లైఫ్ అనగానే మీకు ముఖ్యంగా ఏం గుర్తొస్తుంది, అంటే ఎలాంటి విషయాలు గుర్తొస్తాయి? కొంతమందికి అయితే ఎగ్జామ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే సమాధానాలు కొన్ని మీకు హింట్ ఇస్తాను, వాటిని హ్యాపీగా మీరు వాడేసుకోవచ్చు అన్నమాట. స్కూల్ ఎగ్జామ్స్ గుర్తొస్తాయా, ఫ్రెండ్స్ గుర్తొస్తారా, లంచ్ బాక్సెస్ ఉంటాయో అవి గుర్తొస్తాయా, లేకపోతే టైం పంక్చువాలిటీ, స్కూల్లో ఏ టైం అంటే ఆ టైంకే ఉండాలి, ఇలాంటి విశేషాలు కొన్ని ఉంటాయి, మరి అవి గుర్తొస్తాయా, అసలు ఏం గుర్తొస్తాయి? చక్కగా నాకు మెసేజ్ చేసేయండి, నేను మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఒక చిన్న స్పాట్, ఒక మంచి పాట మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికి ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: స్కూల్ డేస్ అంటే మీకు ఏం గుర్తొస్తాయని అడిగాను కదా, సో చాలా మంది మెసేజ్ చేశారు స్కూల్ డేస్ అనగానే టిఫిన్ బాక్సులు గుర్తుకొస్తాయంట. ఫనీ ఆన్సర్ ఇది, దాదాపు ఒక 4 to 5 మెంబర్స్ పంపించారు. అఫ్కోర్స్ గుర్తుకొస్తాయి, కానీ వాటితో ఇంకా ఏం గుర్తొస్తాయని. తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ స్కూల్ ఫీజులు అంటూ అటెన్షన్ పే చేసే టైము ఇదే. అఫ్కోర్స్ స్కూల్ స్టూడెంట్స్ అనగానే వాళ్ళు బాగా గుర్తు తెచ్చుకునేది మాత్రం కొత్త పుస్తకాలు, అలాగే కొత్త క్లాస్ మారిపోతాం. ఫ్రెండ్స్ పాత వాళ్లే అయినప్పటికీ ఇవి కాస్త స్పెషల్ గా అనిపిస్తాయి అన్నమాట. అంతేకాదు మార్కులు, టెస్టులు, ఫేవరెట్ టీచర్లు, స్ట్రిక్ట్ క్లాసులు, బెస్ట్ ఫ్రెండ్స్, మార్క్స్, కాంపిటీషన్స్, ఆహా, ఇవన్నీ స్కూల్ అంటే మనకు గుర్తొచ్చేటువంటి కొత్త విశేషాలే కదా. ఎవరికి ఏం చెప్పినా సరే వెంటనే స్ట్రైక్ అయ్యేవి ఇవే ఉంటాయి. ఎక్కువ స్ట్రిక్ట్ గా ఉండేటువంటి టీచర్, అలాగే చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి టీచర్స్ ఎక్కువ గుర్తుంటారు మనకి. దాని తర్వాతే ఇంకా మిగతా వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే బాగా భయపెట్టింది, చాలా సంతోష పెట్టింది, ఇవే లైఫ్ లో మెమరీస్ అయిపోతాయి. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా చాలా మార్పులు చెందినప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఉండేటువంటి గొప్పతనం, స్కూల్లో ఉండేటువంటి ఆ బ్యూటీ ఏ దేంతో కంపేర్ చేసేటువంటి విధానం మాత్రం కాదు కదా. చిన్నతనం నుండి ఆల్మోస్ట్ మనం అంటే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోయేంతటి వరకు కూడా అన్ని సంవత్సరాలు స్కూల్లో మనం స్పెండ్ చేసేటువంటి ఆ టైం నిజంగానే బ్యూటిఫుల్ కదా. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ మన ఏమంటారు ఎల్కేజీస్, యూకేజీస్, నర్సరీస్ అండ్ 1st to 10th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి ఆ లైఫ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు ఈ స్కూల్స్ అనేవి ఎక్కడ ఎలా మొదలయ్యాయో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదా? నేను చెప్తా. ఓ మంచి పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు గమనిక, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు, అలాగే పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ జతచేసి 04023240852, 04023240853, 04029550923 ఈ నెంబర్లకి కాల్ చేసి మీ సమస్యలకి సమాధానాల్ని తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: శ్రోతలకు నమస్కారం. రేపు అనగా గురువారం మధ్యాహ్నం, క్షమించాలి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి, ఈ అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ ను జత చేసి 0402324085 2, 0402324085 3, 0402955092 నంబర్లకు కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు. సో మరి బాగా ఆలోచించారా, ఇంతకీ స్కూల్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటి అని. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, అసలు స్కూల్ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయింది, దానికి గల స్టోరీ ఏంటి అని. అయితే మొదటి స్కూల్స్ లో ఎక్కువ మ్యాథమెటిక్స్, అలాగే లాజికల్ గా ఆలోచించేటువంటి విధానం, మారల్ సైన్స్ అని అనేవాళ్ళం కదా. సో అలా మారల్స్, లైఫ్ లో ఉండేటువంటి స్పెషల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఒక మెసేజ్ ని ఎలా మనం గ్రాబ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నింటినీ బాగా నేర్పించేవాళ్ళంట. ఒక సమస్య వస్తే పరిష్కరించుకోవడం ఎలా అని వాళ్ళకి వాళ్లే ఆలోచించుకుని దానికి సమాధానం ఎలా చెప్పాలి అనేటువంటి ఆ డెసిషన్ ని స్టూడెంట్స్ కే వదిలేసేవారంట. అంటే లాజికల్ గా అలాగే సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చిన్నతనం నుండే అలవాటు చేసేవారట. ఇంతకీ స్కూల్స్ ఎక్కడ మొదలయ్యాయి అనే విషయం ఇంకా మీకు చెప్పలేదు కదా, చెప్తా మరి కాసేపట్లో, స్టే ట్యూన్డ్. ఆకాశవాణి స్టూడియో క్లాక్ లో సమయం 12:30. ఇప్పుడు కాసేపట్లో వార్తా ప్రసారాలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెయిన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్టపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21న జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
5: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल हैं, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारे की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
4: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్బర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటి ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రి మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లాని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. మరోసారి భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
6: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcin.co.in and take the first step toward the blue.
3: కొత్త పుస్తకాల బలే వాసన వస్తాయి కదరా అనే డైలాగ్ గుర్తుందా కొత్త బంగారులోకం సినిమాలో? కొత్త పుస్తకాలతో మనకు ఉండేటువంటి అటాచ్మెంట్ అలాంటిది అన్నమాట. సో రైట్, అంతేకాదు స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. గ్రీక్, ఈజిప్ట్ ఈ 2 దేశాల్లో ఫస్ట్ యాక్చువల్గా స్కూల్స్ అనేవి ఏర్పడ్డాయట. అందులో ఇందాక నేను చెప్పినట్టుగా మారల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫార్ములాస్ ఇలాంటివి ఎక్కువగా నేర్పించేవాళ్ళు అన్నమాట. సో ప్రపంచంలో స్కూల్స్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్స్ అనేటువంటి టాపిక్ వస్తే, ఒకవేళ అది మొదలైతే ఎక్కడ ఏమిటి అనేటువంటి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదా, దానికి ఆన్సర్ అన్నమాట ఇది. అంతేకాదు మనకు అస్సలు నచ్చని మరొకటి మరొక విషయం కూడా ఉంటుంది స్కూల్స్ లో, హోంవర్క్. అదేంటి పొద్దున్న నుండి సాయంత్రం దాకా బాగా చదువుకున్నాం కదా, మళ్ళీ స్కూల్కి హోంవర్క్, ఐ మీన్ ఇంటికి హోంవర్క్ ఎందుకు అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే అలాంటి మార్పులు, అలాంటి యూనో అలవాట్లు కూడా వచ్చేసాయి. అండ్ ఇది ఎందుకంటే స్టార్టింగ్ లో అక్కడే విని అక్కడే నేర్చుకుని అక్కడే అప్పచెప్పేసాడో అనేటువంటి ఒక ప్రాసెస్ ఉండిందంట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా నేర్చుకోవచ్చు కదా, కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి కదా. ఏకాంతంగా కూర్చొని శ్రద్ధ పెట్టి చదివితే ఇంకా బాగా వంట పడుతుంది, ఐ మీన్ బుర్రలోకి ఎక్కుతుంది చదువుకున్న చదువు అనేటువంటి ఆలోచనతో హోంవర్క్స్ అనేవి మొదలు పెట్టారంట. మనకు స్కూల్లో నచ్చేటువంటి ఇంకొక విశేషం కూడా ఉంది, అదే బెల్. ఒక టైం అయిపోయింది, మార్నింగ్ బెల్ కొడుతూ ఉంటే స్కూల్లోకి ఎంత బోరింగ్ గా వెళ్ళిపోయినటువంటి మనం అలా స్కూల్ బెల్ ఈవినింగ్ కొట్టగానే ఎంత హుషారుగా బయటకు వచ్చేస్తామో, అసలు ఆ ఎక్స్పీరియన్సెస్ అప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ని అడగాలి, ఎంత క్యూట్ గా చెప్పేస్తారు కదా. సో ఇవన్నీ కూడా 1905 నుండి ఈ హోంవర్క్స్ కానీ బెల్ రింగింగ్ కానీ ఇవన్నీ మొదలయ్యాయట. అయితే బెల్ రింగింగ్ వెనకాల స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు ఫ్యాక్టరీస్ లో ఎక్కువ మంది జనాలు వర్క్ చేసేవాళ్ళు కదా, సో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, సిగ్నల్ ఇవ్వడానికి ఈ బెల్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టారట. ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్కూల్ వర్క్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చిందంటే కథ, అది విషయం. ఇంకా మాట్లాడుకుందాము మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్, ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్నాం మనం.
0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, a premier B school, Shamirpet. Visit www.ipeindia.org.
3: స్టూడియో క్లోక్ లో సమయం 12:49 అవుతోంది. అండ్ ఎస్, మనం మాట్లాడుకునే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు బోల్డ్ అండ్ మెసేజెస్ కూడా నాకు అలా వచ్చేస్తున్నాయి ఇవాళ. అండ్ నేనైతే నెక్స్ట్ హాలిడేస్ కోసం చాలా వెయిట్ చేసేదాన్ని, అలాగే ఫెస్టివల్స్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటూ మెసేజ్ చేశారు. పోచారం నుండి వచ్చింది లత గారు. థ్యాంక్ యూ లత గారు ఫర్ యువర్ మెసేజ్. అంతేగా మరి ఎవరికైనా సరే స్కూల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి, ఎంతైనా ఎంత స్పెషల్ అనిపించినా హాలిడేసే. హాలిడేస్ ఇచ్చిన కిక్ ఇంకేదైనా ఇస్తుందా? నో వే. కాబట్టి సో హాలిడేస్ కి కూడా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, అండ్ హాలిడేస్ కి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. కాబట్టి ఇంకొకరు కూడా మెసేజ్ చేశారు, నేను మర్చిపోలేని కాలేజీ జ్ఞాపకం. అంతేకాదు, కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు పండిత శిక్షణ తీసుకున్న నేను అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 30 సంవత్సరాలుగా శిక్షణ సెంటర్లో నేర్చుకున్నాను. ఓకే, వెంకటేశ్వర సుప్రభాతం, ప్రతిరోజు చదువుకుంటున్నాను. ఓకే, తనకి కాలేజీ లైఫ్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. జనగామ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మెసేజ్ చేశారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే, ఇప్పుడు మనం యాజ్ యూజువల్ స్కూల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కూల్ లైఫ్ డిస్కషన్ లో ఉంటుంది, కానీ అఫ్కోర్స్ కాలేజ్ కూడా స్పెషలే. కానీ స్కూల్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం ని చిన్నతనం నుండి గడుపుతాం కాబట్టి ఆ డేస్ ఇంకాస్త స్పెషల్ గా అనిపిస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్, స్కూల్ క్యాంపస్ అంటే చాలా ఇష్టం అంటూ కూడా, స్కూల్ క్యాంపస్, ఓకే, ఈ మెసేజ్ పంపించింది ఎవరు, మీ పేరు మెన్షన్ చేయలేదు. థ్యాంక్ యూ ఎనీవేస్, థ్యాంక్స్ అలాట్. ఇంకా కొన్ని మెసేజెస్ ఉన్నాయి, పాట తర్వాత రివీల్ చేస్తా. ఓకే, వింటూనే ఉండండి, చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఉన్న మీకోసం ఒక వండర్ఫుల్ పాట నేను ఇప్పుడు వినిపించబోతున్నాను. స్టే ట్యూన్డ్.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: రైట్, స్టూడియో క్లాక్ లో టైం అలా అలా అలా చక్కర్లు కొడుతూనే ఉంది, అండ్ మన మాటలు కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నాయి కదా. శ్రోతలకు ఒక గమనిక, 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈరోజు. అయితే ఈ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలేమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి అంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324 08 2324 08 5 3 2 9 5 5 02 ఈ నెంబర్లకి కాల్ చేయొచ్చు 040 STD కోడ్ని జత చేసి. అలాగే మీకున్నటువంటి సమస్యలకు, సందేహాలకు ఫోన్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడి సమాధానాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇక స్పెషల్ ప్లేస్ వచ్చేసి మనకి స్కూల్లో జరిగేటువంటి కొన్ని సెలబ్రేషన్స్ అనమాట. ఇంట్లో సెలబ్రేషన్స్ పండగలు అవన్నీ ఓకే, కానీ స్కూల్ సెలబ్రేషన్స్ లైక్ ఏమైనా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, యాన్యువల్ డే, ఇలాంటి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రం ఒక డాన్స్ చేసి బాగా పార్టిసిపేట్ చేసి చక్కగా మాట్లాడి అన్నింటిలో ది బెస్ట్గా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఏమీ చెయ్యకుండా నథింగ్ డూయింగ్ అని అంటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కామెంట్లు కొట్టే బ్యాచ్ కూడా ఉంటుంది. అరే వీళ్ళు వాళ్లతో వాళ్ళు వీళ్లతో ఏ రకంగానూ మింగిల అవ్వరు, కాకపోతే అలా కమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారన్నమాట. సో షరా మామూలుగా ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతూ ఉంటే జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి మెసేజ్ చేశారు, ఒక్కటే నాన్ స్టాప్ కబుర్లు ఫ్రెండ్స్తో. ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడైనా అంటే ఇంటికి వస్తే చక్కగా మాట్లాడుకుంటూ ఫోన్ కాల్స్ చేస్తున్నా కూడా ఏం కబుర్లు, ఎంతసేపు పెట్టుకుంటావు, ఏముంటాయి అని అడుగుతారు. ఫ్రెండ్స్తో మాట్లాడితే అలా అడుగుతూ ఉంటారనమాట. కానీ నిజంగానే ఎలా ఊరేవో అంటే నాన్ స్టాప్ ఏదో ఒక టాపిక్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడడానికి. ఇక ఈ సెలబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే గనక ఎవరు ఏ రకంగా డాన్స్ చేస్తున్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో, అబ్బో ఎప్పుడు వీళ్ళకేన ఆపర్చునిటీ, మనకు కాదా, మనం చెయ్యమా అనే లెవెల్లో ఉంటాయి, జస్ట్ ఉంటాయి అంతే. కానీ వీటిని గుర్తు చేసుకోవడం మాత్రం ఇంకా స్పెషల్గా కూడా అనిపిస్తాయి. అండ్ 55 ఇయర్స్కి పైగా అయ్యిందట నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి మెసేజ్ చేశారు తన స్కూల్ టైమింగ్స్, ఐ మీన్ స్కూల్ టైంలో ఉన్నటువంటి ఆ విషయాల గురించి. అయితే ఇప్పటికీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా అప్పుడప్పుడు కలవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ టీచర్స్ని ఇంకా కూడా రెస్పెక్ట్ చేయడం అండ్ టీచర్స్ డే స్పెషల్గా ఉన్నప్పుడు వెళ్ళడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారంట. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గుప్తా గారు, చాలా చక్కగా మంచి మెసేజ్ పంపించారు ఇవాళ మన కార్యక్రమానికి. ఇంకా మాట్లాడుకుందామా? షూర్. ఒక మంచి పాట తర్వాత స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమాపేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్టంలో పచ్చదనం పెంపు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వన మహోత్సవం 2026 ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ ఆదేశించారు.

0: నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, పాలనలో పారదర్శకత వేగం పెంచడంతో పాటు పర్యావరణహిత కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో ఈ తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్లను అందజేశారు. ఇకపై మంత్రివర్గ సమావేశాల ఎజెండాను మంత్రులకు డిజిటల్ పద్దతిలో ఈ బుక్ ద్వారానే సరఫరా చేయనుండగా ఈ సరికొత్త డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. రాష్టంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నాగలింగం మొక్కను, మంత్రి కొండ సురేఖ నేరుడు మొక్కను నాటుతారని అటవీశాఖ తెలియజేసింది. వనమహోత్సవాన్ని ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 35 కోట్ల రూపాయల పైచిలుకు వ్యయంతో వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న అటవీ, ఎకో టూరిజం, మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని అటవీశాఖ వెల్లడించింది. ఖమ్మం జిల్లాలో లైంగిక దాడికి గురై హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తల్లిదండ్రులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి జస్టిస్ పంచాక్షరి పరామర్శించి ధైర్యం చెప్పారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయ చెక్కును బాలిక కుటుంబానికి మంత్రి సీతక్క, జస్టిస్ పంచాక్షరి అందజేశారు. వ్యవసాయం లాభదాయకం కావాలని, రైతులు ఆర్థికంగా ఎదగాలని, పేదలు సన్నబియ్యం తినాలని, జాతీయంగా అంతర్జాతీయంగా డిమాండున్న 7 మేలుజాతి సన్నరకాల సాగును ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా వరి సాగులో తెలంగాణ రాష్టం మరింత ముందుకు వెళ్తుందని వివరించారు. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హిమోఫీలియా బాధితులకు అవసరమైన మందులను ఉచితంగా అందించాలని, ఎంసీమియా జుమాబ్ ఔషధాన్ని ఖమ్మం, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. తెలంగాణ రాష్ట వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనితీరుపై మంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకాన్ని అమలు చేసే లక్ష్యంతో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిన్న జీవో నెంబర్ 40 జారీ చేశారు. మొత్తం 30 మందితో బోర్డును ఏర్పాటు చేశారు. చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెంబర్ సెక్రటరీగా ఉద్యోగుల ఆరోగ్య పథకం సీఓ వ్యవహరిస్తారు. మిగిలిన 28 మంది సభ్యులుగా ఉంటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓనే ప్రస్తుతానికి ఈహెచ్ఎస్ పూర్తిస్థాయి ఇన్ఛార్జ్ సీఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. నషాముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈ రోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau, ek hi hamara motto Nasha Mukt Bharat fully usko implement karne ka hai, jo hamara motto hai say no to drugs or say yes to life fully usko implement karne ka hai, because wapas aana bahut mushkil, kyunki ek bar aap drugs ke side jaane ke baad it is very difficult, but yes, it's always there is a possibility, but it is better to not to go in that direction, be of various reasons, be of peer pressure or to try new things or for various things, maintain a healthy lifestyle and to go in that direction.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్తో పాటు పలు విదేశీ భాషల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్టార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి, ముంబైకి చెందిన ఇగ్నిటస్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మిటా సింగ్ కన్వనర్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, విదేశీ భాషలపై ప్రావీణ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రొఫెసర్ గంటా చక్రపాణి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే పనిచేస్తోందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన 30 నెలల కాలంలో అనేక కుంభకోణాలు జరిగాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమానికి సంబంధించిన టెండర్లలో 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని విమర్శించారు. 2 రోజుల్లో యూరియా యాప్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారిని అఫజల్ బేగం తెలిపారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు నిల్వలను పరిశీలించారు. యాప్ వినియోగం, ఎరువుల కొనుగోలుపై రైతులకు సందేహాలుంటే 1800123-71-57 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ జక్కుల అనంతలక్ష్మి కాలినడకన కోర్టుకు వెళ్లారు. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగితే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో పాటు రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు హైదరాబాద్, భద్రాచలం, కోరాపుట్, రాంచీ, ముజాఫర్పూర్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 4-5 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్ రాష్టాల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నట్లు వివరించింది. ఈరోజు ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్లు వీచే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నెల 20వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా తెలిపారు. రాజీకి అనువైన క్రిమినల్, కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ వైవాహిక కేసులు, బ్యాంకు బకాయిల వసూళ్లు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అంశాల్లో ఇరు పక్షాలు చర్చించుకుని లోకదళ ద్వారా రాజీకి రావచ్చని తెలిపారు. అటవీ రెవెన్యూ భూముల సమస్యలను త్వరగా పరిష్కరించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖరరెడ్డి ఆదేశించారు. మంచిర్యాల కలెక్టరేట్లో రాష్ట సమాచార కమిషనర్లు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ దీపక్తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచార హక్కు చట్టం 2025 అమలుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది 664వ స్థానంలో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు 588వ గ్లోబల్ ర్యాంకును కైవసం చేసుకుంది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పే పిలుపునిచ్చారు. ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఈరోజు నిర్వహించిన 2K రన్ను ప్రారంభించారు. పర్యాటకంలో అడవి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులను ఆకర్షించే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో త్రివేణి ఎకోపార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం వర్చువల్గా విధానంలో ప్రారంభిస్తారు. 200 ఎకరాల్లో అటవీ శాఖ ఈ ఎకోపార్క్ను ఏర్పాటు చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి మార్కెట్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని వరంగల్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పే అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. పర్యావరణ హిత, కాగితరహిత విధానాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట మంత్రివర్గ సమావేశాలను ఇకపై పూర్తిగా పేపర్లెస్గా నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్టంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టనున్న వనమహోత్సవం 2026 ఈ రోజు నుంచి రాష్ట వ్యాప్తంగా ప్రారంభమవుతుంది. మందుల సరఫరా వ్యవస్థ బలోపేతానికి క్యూర్ ప్రాంతంలో మరో 4 కొత్త సీఎంఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమానికి ఎంట్రీ ఇచ్చేసాం మనము. సో అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి యునో ప్రోగ్రామ్, అలాగే అలా క్వశ్చన్ అడగగానే బోల్డ్ అని ఆన్సర్స్ రివీల్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన మళ్ళీ ఒక్కసారి అలా చెప్పాల్సినటువంటి ప్రోగ్రామ్ 04023240852 నెంబర్కి నేను అడిగేటువంటి క్వశ్చన్స్కి మీరు హ్యాపీగా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ రివీల్ చేసేస్తున్నాను. ఏంటంటే, ఆల్రెడీ మనం బోల్డ్ సార్లు చూసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియాలి. నాచురల్ స్టార్ నాని హీరోగా మనందరికీ తెలుసు, అయితే ప్రొడ్యూసర్గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అంటే అఫ్ కోర్స్ ఆ తర్వాత చాలానే చేశారు, అయితే తను ప్రొడ్యూస్ చేసినటువంటి ఫస్ట్ సినిమా ఏంటి? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ చేసేయండి తొందరగా ఈ పాట అయిపోయేలోపు. స్టే ట్యూన్డ్.

0: నానా, నాకు ఐటీ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఓ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: రైట్ అండ్ బోల్డ్ అనే మెసేజెస్ అయితే రెడీగా ఉన్నాయి అండ్ లెట్ మీ చెక్ అవుట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ చాలా మంది పంపించేశారు అండ్ అందులో ఏది కరెక్ట్ అనేది నేను కన్ఫర్మ్ చేస్తాను అనమాట. సో నేను కో ప్రొడ్యూసర్ అనలేదు, ప్రొడ్యూసర్ అని అన్నాను. బాలకృష్ణ గారు నర్సంపేట రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అండ్ క్వశ్చన్ వినగానే 2 times రిపిటేషన్ కావాలంటే తప్పకుండా అండ్ ఇప్పటి నుండి అడిగేటువంటి ప్రతి క్వశ్చన్ కూడా నేను మీకోసం సెకండ్ టైం కూడా రిపీట్ చేస్తా. రవీందర్ గారు హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా వాళ్ళు ఇంకా అంటే నేను 2 times రిపీట్ చేసిన తర్వాత మీరు పంపించేసేయండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హీరో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ డబుల్ యాక్టింగ్ చేసినటువంటి సినిమా ఏంటి? 04023240852 నెంబర్కి మెసేజ్ చేసేయండి. ఇక హీరో నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా వచ్చేసి ఆ 2018లో. అయితే చాలా మంది డీఫర్ దోపిడి అని పంపించారు. అయితే అది కో ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా, ఐ జస్ట్ ఆస్క్డ్ ఓన్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నమాట. చాలా మంచి అప్లాజ్ వచ్చింది సినిమాకి. అంతేకాదు 2 national అవార్డ్స్ కూడా అందుకున్నటువంటి సినిమా అన్నమాట. మిస్ అయితే ఈసారి మళ్ళీ ఒకసారి చూసేయండి, మీకు చాలా చాలా బాగా నచ్చేస్తుంది. ఇంకా మాట్లాడుకునే లోపు ఒక మంచి పాట అయితే వినేద్దాం. స్టే ట్యూన్డ్.
4: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
5: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 speed పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
4: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
5: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఎస్ రైట్ ఆన్సర్స్ పంపించేశారు నాయక్ సినిమా పేరు రైట్. చింతల్ శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్, చిలుకు నారాయణ గారు, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, బాలకృష్ణ గారు, శైలజ, నెక్స్ట్ శ్రీకాకుళం నుండి భాస్కర్, కాల శ్రీనివాస్, శేషు, శ్రీరామ్, నరేంద్ర, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకెవరున్నారు, బ్రహ్మయ్య కర్నూల్, వీక్లీ బజార్ నుండి మురహరి గారు, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్ అండ్ పొన్నుగంటి రవి గౌడ్, నెక్స్ట్ భూదాన్ పోచంపల్లి నుండి మార్కండేయ, అప్పలరాజు ఫ్రమ్ పెడన, గంగు మహేందర్, నెక్స్ట్ ఓకే అఫ్ కోర్స్ మనకి రెండు సినిమాలు కూడా ఉన్నాయి, దట్స్ యాక్సెప్టెడ్. అయితే నాయక్ని కూడా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఇద్దరు సేమ్ సీన్ షేర్ చేసుకోవడం అది ఉంటుంది కాబట్టి రైట్. అండ్ రవీందర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, నెక్స్ట్ సరిత గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఫిర్జాది కూడా నుంచి శ్రీనివాస్ గారు పంపించారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి మీరు ఆన్సర్ చేసినందుకు. అండ్ ఇప్పుడు ఒక ప్రకటన. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యేటువంటి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు, ఎస్టీడీ కోడ్ ని జత చేసి 0402324085204032408530402955023 నంబర్లకు కాల్ చేసి మీరు మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు డాక్టర్ గారితో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: షో టైమ్ కార్యక్రమంలో ఉన్నాం మనం. అండ్ నెక్స్ట్ నేను అడగబోయేటువంటి ప్రశ్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి సంబంధించినటువంటి ప్రశ్న. తను యాజ్ అ డైరెక్టర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన తర్వాత తను చేసినటువంటి ఫస్ట్ డెబ్యూట్ మూవీ ఏంటి యాజ్ అ డైరెక్టర్ గా? ఇది చాలా మందికి కాస్త స్పెషల్ మూవీ, తక్కువ మందికే తెలుసు, బట్ స్టిల్ మీరు ఆన్సర్ చేసేస్తారు నాకు తెలుసు. 04023240852 నెంబర్కి ఒక మెసేజ్ చేసేయండి. అండ్ మీ సమాధానం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటా, మీకు ఒక మంచి పాట వినిపిస్తూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వండర్ఫుల్. అండ్ సో అడిగినటువంటి క్వశ్చన్ కి సరైన సమాధానం పంపించిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు చాలా పెద్దగా ఉంది. 2015 రిలీజ్ అయినటువంటి సినిమా యవదే సుబ్రహ్మణ్యం. ఈ సినిమా నాగశ్వన్ కెరియర్ లో తను తీసినటువంటి అతి తక్కువ సినిమాలైనా చాలా స్పెషల్, చాలా క్రేజ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినటువంటి సినిమా. దూత్కాశీ గురించి తెలియని చాలా మంది, అఫ్కోర్స్ తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనుకోండి, డిస్కషన్ స్టార్ట్ చేసినటువంటి సినిమా అనమాట. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమా అంతా కూడా. అయితే ఇప్పుడు కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళ పేర్లు మాత్రం ఇప్పుడు రివీల్ చేసేస్తాను. నందిపేట నుండి వచ్చింది మెసేజ్ వెంకటేష్ గారు, అలాగే కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం గారు, శ్రీకాళహస్తి నుండి భాస్కర్ అండ్ శ్రీకాకుళం నుండి కూడా భాస్కర్, ఇద్దరు భాస్కర్స్. నెక్స్ట్ చందంపేట నల్గొండ జిల్లా దామోజు వెంకటాచారి గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నుండి, రైట్ ఆన్సర్ గజ్వేల్ నుండి షేర్లు వెంకటేష్ అండ్ సిహెచ్ విజయ్ కుమార్, ఏకలవ్య నగర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది బిగిలి సమ్ డిఫరెంట్ పేరు వెంకటేష్ గారు, లక్ష్మయ్య జంగయ్య నామోని గ్రామం నుండి అజయ్ కుమార్ అండ్ నాగ్నాథ్ గుప్తా, కాళ్ళు శ్రీనివాసరావు, పాలెం పోలయ్య గారు, అలాగే మహబూబ్ నగర్ ముసాపేట నుండి మెర్సీ అండ్ నరేష్ పంపించారు, కల్వకుర్తి నగర్ కర్నూలు జిల్లా, కళ్యాణ్ చారి రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య. నెక్స్ట్ పాలెం పోలయ్య, పొన్నం వెంకటేష్ గారు ఫిర్జాదిగూడ నుంచి, శ్రీకాంత్ నార్మూర్ నుండి, ప్రేమనాథ్ కళావతి, అప్పలరాజు ఫ్రమ్ పెడనా, సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు, శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూరు అండ్ వీక్లీ బజార్ నుండి, మురహరి గారు అండ్ దోర్నాల సుదర్శన్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్ అండి. తక్కువ మెసేజెస్ వచ్చినా చాలా స్వీట్ గా అనిపించాయి, చక్కగా పంపించారు, చక్కగా ఆన్సర్ చేశారు. చోడవరపు రమాదేవి ఫ్రమ్ గీతానగర్, ఇది వచ్చినటువంటి సమాధానాలు అండ్ ఆన్సర్ చేసినటువంటి సమాధానాలన్నీ కూడా. థ్యాంక్స్ అ లాట్ అండి.

0: ఇప్పుడు ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఇది ఇవాల్టి షో టైం. మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. 2:15కి ఎగ్జాక్ట్లీ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కూడా ఉంటుంది. సో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పళ్లు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏమిటి, పళ్లల్లో రంధ్రాలు ఎందుకు ఏర్పడతాయి అనే అంశం గురించి ప్రముఖ డెంటల్ సర్జన్ దీప్తి ఎంజాల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324082, 0402324083, 0402955092 3. ఈ నెంబర్లకు కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

0: अवैध मादक पदार्थों से बचाने, सीमाओं की सुरक्षा सुनिश्चित करने और अपराधियों को न्याय के कटघरे में लाने के लिए दोनों देशों के बीच सहयोग को मजबूत करने पर चर्चा की। अल्पसंख्यक कार्य मंत्री किरेन रिजिजू ने आज नई दिल्ली में 2027 की हज यात्रा की समीक्षा बैठक की अध्यक्षता की। श्री रिजिजू ने 2026 की हज यात्रा को भारत के इतिहास की सबसे सफल यात्रा बताया। उन्होंने कहा कि भारत को 2026 की हज यात्रा के लिए सऊदी अरब के हज और उमराह मंत्रालय से 2 लब्बैतुम पुरस्कार प्राप्त हुए हैं। हिमाचल प्रदेश के चंबा जिले में कल रात एक सड़क दुर्घटना में 7 लोगों की मौत की खबर है। मृतकों में 4 पुरुष और 3 महिलाएं शामिल हैं। पुलिस ने बताया कि यह हादसा लगभग रात 2 बजे हुआ। शुरुआती जांच के मुताबिक दुर्घटना वाहन के अनियंत्रित होकर खाई में गिरने से हुई। हॉकी में भारत ने आज न्यूजीलैंड में आयोजित FIH महिला नेशंस कप में उरुग्वे को 3-2 से हरा दिया। भारत ने पूल ए में शीर्ष स्थान हासिल कर सेमीफाइनल में प्रवेश किया। सेमीफाइनल में भारत का मुकाबला 20 जून को चिली और कोरिया के बीच होने वाले मैच के विजेता से होगा। और फीफा फुटबॉल विश्व कप में कोलंबिया ने आज सुबह उज्बेकिस्तान को 3-1 से पराजित कर दिया। इससे पहले घाना ने पनामा पर 1-0 की रोमांचक जीत दर्ज की और इंग्लैंड ने क्रोएशिया पर 4-2 की जीत के साथ अपने अभियान की शुरुआत की। आज रात ग्रुप ए में चेक गणराज्य का मुकाबला दक्षिण अफ्रीका से होगा। दूसरे मुकाबले में मैक्सिको और दक्षिण कोरिया आमने सामने होंगे। घरेलू शेयर बाजारों में आज मामूली बढ़त देखी गई। समाचार तैयार किए जाने तक सेंसेक्स 158 अंक बढ़कर 77,314 पर और निफ्टी 41 अंक बढ़कर 24,127 पर कारोबार कर रहा था। अब जानकारी मौसम की। मौसम विभाग ने कहा है कि अगले 4 से 5 दिनों तक तेलंगाना, ओडिशा, झारखंड, बिहार और छत्तीसगढ़ के कुछ हिस्सों में दक्षिण पश्चिम मॉनसून के आगे बढ़ने के लिए परिस्थितियां अनुकूल बनी हुई हैं। विभाग ने असम, मेघालय, सिक्किम और पश्चिम बंगाल के तराई क्षेत्रों में अगले 4 दिनों तक तेज वर्षा जारी रहने की संभावना व्यक्त की है। अरुणाचल प्रदेश, बिहार, नागालैंड, मणिपुर, मिजोरम, त्रिपुरा, ओडिशा, तमिलनाडु, पुदुचेरी और कराईकाल में अगले 2 दिनों में मूसलाधार वर्षा हो सकती है। दिल्ली, पंजाब, हिमाचल प्रदेश, छत्तीसगढ़, हरियाणा, चंडीगढ़, मध्य प्रदेश, मराठवाड़ा, ओडिशा और उत्तरी कर्नाटक के आंतरिक हिस्सों में सोमवार तक गरज के साथ आंधी की आशंका है। अब अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी पेरिस में फ्रांस के प्रमुख कारोबारियों के साथ उच्च स्तरीय बैठकें कर रहे हैं। प्रधानमंत्री विवाटेक शिखर सम्मेलन में भी भाग लेंगे। केंद्र सरकार वित्त वर्ष 2026-27 में ग्रामीण क्षेत्रों में 18,900 करोड़ रुपए की लागत से 26,000 किलोमीटर से अधिक सड़कों का निर्माण करेगी। कलकत्ता उच्च न्यायालय ने पश्चिम बंगाल विधानसभा अध्यक्ष द्वारा ऋतव्रत बनर्जी को विपक्ष का नेता नियुक्त करने के फैसले पर रोक लगाने से इंकार किया। अमेरिका और ईरान के बीच संघर्ष विराम समझौता लागू, शांति वार्ता के लिए 60 दिन की समय सीमा तय और भारत ने हॉकी FIH महिला नेशंस कप में उरुग्वे को 3-2 से हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: చెప్తారు కానీ ఇట్స్ టోటలీ అమిత్ మ్యామ్ అట్లా చేస్తే ఇన్ని సర్జరీస్ ఇన్ని ఎక్స్ట్రాక్షన్స్ చేసి
2: అంటే ఈ పన్ను నొప్పి అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది,
1: అంటే రేడియేట్ అవుతుంది,
2: అది స్ప్రెడ్ అయ్యి అక్కడ ఇక్కడ నొప్పిలాగా
1: జా దవడ నుంచి ఇదంతా రేడియేట్ అయినప్పుడు మన కన్నుకి, చెవుకి, గొంతుకి ఇదంతా రేడియేట్ అవుతుంది. సో మొత్తం పెయిన్ వస్తుంటది కాబట్టి మనకు అవి కూడా ప్రాబ్లం ఏమో, దానికి కూడా ఇబ్బంది అవుతుందేమో అని
2: వచ్చిన సమస్యగా ఉంటుంది
1: ఒక
2: కాబట్టి నిజమే కదా. ఇప్పుడు అంత ఇబ్బంది వస్తుంది అంటే డాక్టర్ కూడా అన్ని పరీక్షలు చేసే పరిశీలన చేసే చేస్తారు కదా, కాబట్టి అటువంటిది ఏమి ఉండదు, అది అపోహ అంటారు.
1: ఉండదు టోటలీ.
2: అంటే మీరు సర్జన్ కూడా కాబట్టి, డెంటల్ సర్జన్ కాబట్టి మీ ద్వారా ఇది మాత్రం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది.
3: హలో
1: హలో
3: డాక్టర్ గారు నమస్కారం. మేడం
1: నమస్కారం సార్, చెప్పండి.
3: నేను కే రమేష్ మాట్లాడుతున్నాను, ఉస్మాన్ మినిస్ మేడం.
1: ఓకే సార్.
3: అయితే లాస్ట్ 2 మంత్స్ కింద నాకు రూట్ కెనాల్ చేయించాను మేడం, కింది పన్ను.
1: ఓకే సార్.
3: దవడ పన్ను, కింది పన్ను, లాస్ట్ పన్ను.
1: ఓకే.
3: రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేయించేది కంపల్సరీ అవసరమే మేడం? డాక్టర్ ఏమో అవసరం లేదని చెప్పారు. రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేయించాలి మేడం?
1: అంటే అవసరం లేదు అని చెప్పారు అంటే అక్కడ స్పేస్ తక్కువ ఉందో, లేకపోతే అక్కడ పక్కన మీకు ఏదైనా బోన్ లేక బొక్క డిస్టర్బెన్స్ ఉందో, స్పేస్ లేకపోవడం వల్ల అట్లా చెప్పుంటారు, కానీ రూట్ కెనాల్ చేశాక క్యాప్ వేయించుకుంటే డెఫినెట్ గా ఆ పన్నుది లైఫ్ పెంచడానికే సార్. రూట్ కెనాల్ చేసేదే మనం పన్నును కాపాడుకోవడానికి. ఓకే, క్యాప్ వేయించుకుంటే డెఫినెట్ గా పన్ను ఎక్కువ రోజులు ఉంటాయి సార్, పన్నుది లైఫ్ స్పాన్ పెంచినట్టు. మనం క్యాప్ వేయించుకుంటే రూట్ కెనాల్ చేయడమే పన్నును కాపాడము. సో దాన్ని కాపాడి మళ్ళీ క్యాప్ వేయడం అంటే మనం ఆ పన్నుని లైఫ్ స్పాన్ పెంచి దానికి జాగ్రత్తనిచ్చినట్టు.
3: అయితే రూట్ కెనాల్ ఇప్పుడు పైన పనుల మీద ఏమైనా కింద మూడు పనులు పైన లాస్ట్ పనులు ఉంటాయి కదా మేడం, లాస్ట్ లో రైట్ సైడ్ లో మీది పనులు.
1: ఓకే,
3: అయితే అక్కడ ఏం తిన్నా ఇరుక్కుంటుంది మేడం.
1: ఓకే,
3: అయితే మనం అది మన క్యాబ్ ప్రాబ్లం ఏం లేదు, పళ్ళు జూ అనేది అసలు ఏం కాదు, ఇరుక్కు
1: అది పళ్ళ మధ్యలో గ్యాప్ అయి ఉంటుంది సార్, జస్ట్ గ్యాప్ అయి ఉంటుంది.
3: రూట్ కెనాల్ చేయకుండా కూడా ఏం చూసుకుందాం,
1: రూట్ కెనాల్ చేయకుండా క్యాప్ వేయడం సజెస్టబుల్ కాదు సార్.
3: రూట్
1: కెనాల్ చేసి వేయడమే బెటర్ ఎప్పుడైనా.
3: ధన్యవాదాలు.
2: హలో, మరి ఇలాగే దంత సమస్యలు ప్రధానంగా మనం ఈ దంతాలు పుచ్చడం లేదా దంతాలకు ఈ రంధ్రాలు ఏర్పడడం అనేటువంటి సమస్యలు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది శ్రోతలు మరి ఆ సమస్యలను కూడా బయలుపరిచారు. మరి ఇలాంటి సమస్యలు ఉన్న మీరులో ఎవరైనా ఉన్నట్లయితే మీ సందేహాలు గాని సమస్యలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402324052, అలాగే 2324085, ఇంకొకటి 2955092323. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మన స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు మరి ప్రముఖ డెంటల్ సర్జన్ గా ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో,
4: గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు.
4: నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి మాట్లాడుతున్నా.
2: ఓకే, నిర్మల్ నుంచి మాట్లాడండి, దీప్తి గారు ఉన్నారు.
4: బాబు ఉంటాడు, 8 సంవత్సరాలు ఉంది. అతనికి పాల పాలను ఊడిపోయి మేడం, పాల పనులు ఊడిపోయి మా లక్ష్మి బాగా సందులు వచ్చింది, మా లగ్గు కూడా ఊడిపోయింది. మన పనులు రావాలంటే దగ్గర దగ్గర సందు వచ్చి అచ్చిన పల్లె కాళ్ళకు ఊడిపోతాయి, మళ్ళీ ఊడిపోయి మళ్ళీ.
1: ఇప్పుడు పాలపాలు ఊడిపోయి మళ్ళీ వచ్చాయా సార్?
4: అవును, మళ్ళీ వచ్చాయని బాగా సందు వచ్చాయి.
1: మొత్తం పళ్ళు వచ్చేసాయా? వెనకాల దవడ పళ్ళు కూడా
4: వచ్చాయి. ఇంకో రెండు రావాలి
1: సార్. అవి వచ్చినప్పుడు సెట్ అవుతుంది సార్. ఇంకా రావాల్సినవి వచ్చినప్పుడు అవి ముందర పుష్ చేసుకుని అవి ఆటోమేటిక్ గా అకామిడేట్ చేసుకుంటాయి.
2: మొత్తం కంప్లీట్ గా
1: వచ్చాక అప్పుడు స్పేసింగ్ ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి సార్. అప్పుడు మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీసుకుని చూసుకోవచ్చు. అప్పుడు మీకు దాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ కావాలో చేయించుకోవచ్చు.
2: అయితే డాక్టర్ గారు, మరి ఇంతవరకు కూడా మరి కొన్ని సమస్యలు మాట్లాడుకున్నాం, ఇలాంటి ఖాళీలు కానివ్వండి, గ్యాప్లు కానివ్వండి. అంటే కొంతమందికి ఈ ముందు పళ్ళ మధ్య, రెండు పళ్ళ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయించుకోవాలనేటువంటిది ఆశ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఆ గ్యాప్ అంత అందంగా కూడా అనిపించకపోవచ్చు, మరి దానికి ఏమన్నా అవకాశం ఉందా?
1: సో మెయిన్లీ చాలా మందికి ముందర రెండు పళ్ళు మధ్యలో గ్యాప్ వస్తుంది. అది మనది ఈ చిగురు అనేది ఉంటుందా మధ్యలో పై లిప్ చిగురుకి, అది ఎక్కువ పెరగడం వల్ల వస్తుంది. సో అది హెరిడిటీ, జెనెటిక్. అది మదర్ కుంటే డాటర్ కి రావడం, ఫ్యామిలీ హెరిడిటీ అది. సో అలాంటి సిట్యుయేషన్ లో మనము ఒక 10-15 ఇయర్స్ ఏజ్ లో దాన్ని తీసేయడం, ఫ్రీనెక్టమీ అని కట్ చేయడము, అది ఒక ఆప్షన్. ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. లేదు, అది లేకున్నా గానీ గ్యాప్ ఉంది అనుకుంటే క్లిప్ ట్రీట్మెంట్, అదొకటి. అది కూడా వద్దు మాకు అంటే నాచురల్ టూత్ కలర్ సిమెంట్స్ వస్తాయి మ్యామ్, కాంపోజిట్స్ అని, అలాంటివి కూడా పెట్టి చేయొచ్చు మనం, టు లుక్ న్యాచురల్ అనమాట, గ్యాప్ లేకుండా. స్మైల్ కరెక్షన్స్, ఇవన్నీ ఈస్థెటిక్ అనమాట, అందంగా కనిపించడానికి. ఇట్స్ నాట్ అబౌట్ హెల్దీ లుకింగ్, బ్యూటిఫుల్ గా అందంగా కనిపించేయడానికి చేసే ట్రీట్మెంట్స్ అనమాట.
2: అంటే అయితే మనం అంటే ఎవరైనా అంటే సాధారణమైనటువంటి వాళ్ళు మరి వాటి యొక్క అంత కాస్ట్ బేర్ చేయగలిగి ఉన్నవాళ్ళు అయితే చెప్పర్లేదు. లేదు కానీ కొంతమందికి ఇట్లాగే ఇప్పుడు ఒక శ్రోత కూడా చిన్నపిల్లాడికి గ్యాప్స్ పళ్ళు ఎక్కువ ఉన్నాయని. అలాగే కొంచెం యూత్ లో ఎవరికన్నా అలా ఉండి వారు ఎక్కువ స్పెండ్ చేయలేము అనుకునే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా అట్లా ఫిల్లింగ్ కి?
1: ఫిల్లింగ్స్ చేయించుకోవచ్చు మేడం,
2: అంటే ఆ గ్యాప్స్ నార్మల్ చేసుకోవడానికి
1: మన బడ్జెట్ ప్రకారం మనం చేయించుకోవచ్చు. దాని ప్రకారం ఉన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారం బేస్ అయ్యే సిమెంట్స్ ఉంటాయి.
2: ఓకే ఓకే, కాబట్టి అవకాశాలు అయితే ఉన్నాయి.
1: ప్రతి ఒక్కరికి ఉంటది మ్యామ్, అందరికీ ఉంటది. ఎవరికి తగిన, ఎవరికి సెట్ అయ్యి, ఎవరికి వీలైన ట్రీట్మెంట్ వాళ్ళు
2: చేయించుకోవచ్చు. అయితే శ్రోతలు వింటున్నారు కదా ఈ దంతాల సమస్యల గురించి. మరి ఈ అంటే పుచ్చిపళ్ళు కానివ్వండి, లేదా దంతాల్లో రంధ్రాలు ఏర్పడడం, లేదా ఇంకా దంతాలకు సమస్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా మరి మీరు క్లియర్ చేసుకోవాలి లేదా వాటికి సమాధానం కావాలి అంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, ఇంకొకటి 2955-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా డాక్టర్ దీప్తి పంజాల గారు, వీరు డెంటల్ సర్జన్ గా ఉన్నారు, వారితో మీరు మాట్లాడొచ్చు. అయితే ఈ చిన్న బ్రేక్ తర్వాత మీరు ఫోన్ చేయొచ్చు.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567-4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567-4567 కి కాల్ చేయండి.
2: శ్రోతలకు తిరిగి స్వాగతం. మరి ఇప్పుడు మరి ఈ దంతాల ఆరోగ్యాన్ని గురించినటువంటి కొన్ని మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రోతలతో మాట్లాడదాం. హలో,
1: నమస్కారం అండి, చెప్పండి.
7: ఇదిలా పండు, ఒక పన్ను పిచ్చిపోయింది అన్నారు. చిగుర్లు పండ్లకు అంటుకొని ఉంటలేదండి, అన్నం తింటుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 6 నెలల నుంచి వెళ్ళి కొద్దిగా అవస్థ పెడుతుందండి. దీనికి ఏమైనా పరిష్కారం ఉందండి?
1: ఓకే, అంటే మీ చిగుర్లు లూజ్ గా కదులుతున్నట్టు అనిపిస్తుంది.
7: చిగుర్లు లూజ్ గా ఉన్నాయి, పండ్లు మట్టుకు గట్టిగినాను.
1: ఓకే, మీ వయసు ఎంతండి?
7: మా వయసు 68.
1: సో బ్రషింగ్, బ్రష్ చేసేటప్పుడు హార్డ్ గా బ్రష్ చేయడం గానీ చిగుర్ల మీదికి ప్రెషర్ వేసి బ్రష్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది సార్. అంటే ఇప్పుడు కాదు, ఓవర్ ద ఇయర్స్, ఇంతకు ముందు నుంచి, గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చి ఉంటది. ఉంటాయి సార్, మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే మీకు అర్థమవుతుంది. మీకు బీపీ షుగర్ అలా ఏమైనా ఉందా సార్? అయితే సో మీ కండిషన్ ప్రకారం ఏది మీకు ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది అన్నది చూయించుకుంటే ఉంటది సార్.
2: సార్ ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
7: నల్గొండ.
2: నల్గొండ. సరే, డాక్టర్ గారు చెప్పారు కదా మీరు అంటే దంత వైద్యుల్ని సంప్రదించండి, మీ చిగురు సమస్యలు చెప్తే మీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. హలో
8: డాక్టర్ ఉన్నారా
2: మేడం?
8: డాక్టర్ గారు, పళ్ళు కిడ్నీ అట్లా ఒకరి పళ్ళు మరొకటి పెట్టుకోవచ్చు మేడం?
1: ఏం పళ్ళు సార్
2: అంటే? మ్యామ్ కిడ్నీలు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది కదా, అలాగా ఒకరి పళ్ళు ఒకరికి ఇంకొకళ్ళకి ఫిట్ చేయొచ్చా?
1: లేదు లేదు సార్, అలా అలా పళ్ళు పెట్టలేరు కానీ ఇంప్లాంట్స్ అని
2: చెప్పండి,
1: ఆర్టిఫిషియల్ పళ్ళు పెడతారు సార్.
2: ఓకే, అంటే ఒక మనిషి పళ్ళు ఇంకో మనిషికి పెట్టడం అనేది
1: లేదు, లేదు
2: చేయడానికి
1: లేదు, అలా లేదు.
2: ఓకే రైట్.
9: హలో.
2: హలో,
9: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మాట్లాడండి డాక్టర్ దీప్తి గారు.
1: చెప్పండి
9: మేడం. నేను నిజామాబాద్ నుండి రాజన్ మాట్లాడుతున్నాను.
1: చెప్పండి సార్
9: మేడం. మా పాపకు ముందట పనులు కొంచెం ఎత్తుగా ఉండేది మేడం. అయితే మేము డెంటిస్ట్ కు కన్సల్ట్ అయ్యాము. అయితే సార్ అక్కడ పైన 2 పళ్ళు, మళ్ళా కింది పళ్ళల్లో కూడా 2 పళ్ళు తీసేశారు. మళ్ళీ క్లిప్పింగ్స్ పెట్టారు మేడం. 1 ఇయర్ ట్రీట్మెంట్, దాదాపు 14 మంత్స్ అట్లా అయింది మేడం. అయితే ఇప్పుడు క్లిప్స్ తీసేశారు, దానికి ఇప్పుడు క్యాప్స్ ఇచ్చారు, అదొక సిక్స్ మంత్స్ వరకు.
10: అవును సార్, వాడాలి సార్, రీటైనర్స్ అని వాడాలి, కంపల్సరీ వాడాలి.
9: అయితే మేడం సమస్య ఇప్పుడు ఏం లేదు, పాపకు ఇప్పుడు ముందటి కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది పనులు, ఏం సమస్య ఏం లేదు.
10: కానీ
9: నాకు ఒక సందేహం ఏమిటంటే, అప్పుడు మా పాపకు 15 ఏళ్ళు మేడం, ఎప్పుడైతే ట్రీట్మెంట్ మేము స్టార్ట్ చేశామో, అసలు ఆ వయసు కరెక్టేనా?
10: కరెక్టే సార్, కరెక్టే కరెక్టే.
9: కొంతమంది 18 ఇయర్స్ తర్వాత.
10: లేదు లేదు, అట్లేం లేదు సార్, అట్లేం లేదు. 13 ఇయర్స్ నుంచి చేస్తారు చాలా మంది. మనకు నోట్లో అన్ని పళ్ళు వచ్చాయా అని చూస్తాము, మన జా స్పేసింగ్, దవడ, బోన్ ఇవన్నీ చూస్తాం. గానీ అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలాగుంటది సార్. అట్లా ఇలాగే ఈ ఏజ్ లోనే చెయ్యాలి అని ఏం లేదు, 13 ఇయర్స్ నుంచి ఎప్పుడన్నా చేయొచ్చు.
9: అంటే అప్పటికి సిగుళ్ళు కొంచెం గట్టిపడి?
10: లేదు లేదు సార్, అట్లేం ఉండదు సార్. మొత్తం పళ్ళు వచ్చాయని చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని అప్పుడు చేస్తారు సార్.
9: ఇప్పుడు క్యాప్ పెట్టారు మేడం, అదొక 6 మంత్స్ వరకు
10: అవి వాడాలి సార్, వాడాలి, కంపల్సరీ వాడాలి అవి.
9: అయితే సమస్య అంటే ఇన్ ఫ్యూచర్ లో అంటే లేతగా ఉన్నప్పుడు చిగుళ్ళు?
10: లేదు లేదు సార్, అలా ఏమి ఉండదు, లేదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు.
9: ఓకే ఓకే, థ్యాంక్
10: యూ. ఓకే,
2: హలో హలో హలో
11: హలో మేడం, మేడం
2: నమస్కారం అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
11: నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నాను.
2: వరంగల్ నుంచి మాట్లాడండి.
10: చెప్పండి సార్.
2: దీప్తి గారు ఉన్నారు.
11: మేడం గారు
10: చెప్పండి సార్.
11: ఇప్పుడు నాకు ఈ దవడ పన్ను, కింది పన్ను ఒకటి ఊగుతున్నది, పెద్ద పన్ను. అది ఎప్పుడో ఏదో నమిలినప్పుడు గట్టిగా ప్రెస్ అయింది అది.
10: ఓకే,
11: అప్పటి నుండి ఇప్పుడు ఏదన్నా తినాలన్నా నమలాలన్నా కొంచెం ఇబ్బంది అవుతున్నది. దానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోమంటారు మేడం?
10: వెళ్ళి చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకొని ఆ తీయించుకునే అవసరం ఉంటే తీయించేసుకోవాలి సార్.
11: మేడం
2: సార్, మీరు రేడియోకి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మీకు కాల్. హలో
12: హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
10: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
12: నా పేరు సురేష్ అండి, అల్మాజ్ కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
10: చెప్పండి
12: మేడం. యాక్చువల్ 3 ఇయర్స్ బ్యాక్ నాకు రూట్ కెనాల్ అంటే ఒక బొక్క తినడం వల్ల బ్రేక్ అయింది బోన్, అది తీసేసి రూట్ కెనాల్ వేసి క్యాప్ వేశారు.
10: ఓకే,
12: సో మళ్ళీ చెకప్ కి అట్లా అంటే మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోమంటున్నాం మేడం.
10: ఎన్ని ఇయర్స్ అయింది మీరు చేయించుకొని?
12: 3 ఇయర్స్ అవుతుంది.
10: మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా?
12: ఏం లేదు, ఏమైనా హార్డ్ గా మళ్ళీ మన కొరికినప్పుడు అది పెయిన్ అనేది అవుతుంది.
10: మీకు పెయిన్ రికర్ గా ఫ్రీక్వెంట్ గా వస్తుందంటే ఒకసారి వెళ్ళి మళ్ళీ చూయించుకోవాలి సార్, చూయించి ఎక్స్రే తీయించుకునేది ఉంటది. ఏం పెయిన్ లేదు అంటే ఏం అవసరం లేదు సార్.
12: ఇంకొక సైడ్ దవడకి పన్ను అనేది ఏమైనా కూల్ గా అని హార్డ్ గా తిన్నప్పుడు చాలా పెయిన్ అవుతుంది మేడం.
10: ఓకే, అది కూడా చూయించుకోవాలి సార్, అది పుచ్చి ఉండొచ్చు, అరిగిపోయి ఉండొచ్చు.
12: ఓకే,
10: చూయించుకుంటే తెలుస్తుంది.
12: ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.
2: అంటే ఈ రూట్ కెనాల్ చేయించుకునేటువంటిది ఒకటి ఎక్కువగా ఈ మధ్య జరుగుతుంది మ్యామ్, అంటే పుచ్చిపళ్ళు రావడం. అంటే రూట్ కెనాల్ చేసిన పన్ను అనేది అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఎంతకాలం ఉంటుంది, లేదా ఏదైనా సమస్యలు ఏమన్నా ప్రారంభం అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది అంటారు ఇప్పుడు అడిగినట్టుగా?
10: రూట్ కెనాల్ మనం చేసేదే బాగా డీకే అయిపోయిన పన్నుకి, మనం ఇంకా సిమెంట్ పెట్టలేము, ఇంకా ఆప్షన్ లేదు అనే టైంలో దాన్ని మొత్తం క్లీన్ చేసేసి, దాని లోపల ఉన్న నరం తీసేసి దాన్ని క్లీన్ చేసి మనం సిమెంట్ పెట్టి ఫిల్ చేసేస్తాం సిమెంట్. సో దానికి ఏం చేస్తున్నామంటే మనం ఆ పన్నుది లైఫ్ ప్రొలాంగ్ చేస్తున్నాం, అది గట్టిగా ఉండాలి. సో దాన్ని మనం లైఫ్ స్పాన్ పెంచుతున్నాం పన్నుది. సో దానికి మనం క్యాప్ వేయించుకుంటే ఇంకా బెటర్,
2: ఇంకా కొంచెం జీవితకాలం పెరుగుతుంది, అంటే పన్ను స్ట్రాంగ్ గా ఉంటుంది.
10: సో దీని ఇది మనకు ఒక 5-10 ఇయర్స్ మినిమం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే రూట్ కెనాల్ సరిగ్గా చేయకపోతే, ఆ నరం సరిగ్గా క్లీన్ చేసేటప్పుడు చేయకపోతే, లేకపోతే చేసేటప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది నెగ్లెక్ట్ చేసుంటే, అలా ఏమన్నా ఉంటే మీకు రూట్ కెనాల్ లో ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి.
2: కాబట్టి 10 సంవత్సరాలు కరెక్ట్ గా చేస్తే కనుక 10 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సమస్యలు శ్రోతలతో.
13: హలో
10: హలో
13: నమస్కారం డాక్టర్ గారు.
10: నమస్కారం సార్.
13: న్యూ తర్మల్ నగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఈ కింద దౌడపళ్ళు రెండు ఊడిపోయినాయి మేడం, అటు సైడ్ ఇటు సైడ్. దాని పక్కలో పుచ్చిపళ్ళు అయింది, పోల్ పడింది సన్నగా. దాని పక్కలో మళ్ళీ నెక్స్ట్ పన్ను వేసుకొని క్యాప్ వేసుకోవచ్చా?
10: వేసుకోవచ్చు సార్. ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ చేసి ఒకసారి ఎక్స్రే తీయించుకొని చూయించుకుంటే అసలు దానికి క్యాప్ వేయగలుగుతారా, దానికి ఉట్టి సిమెంట్ పెడితే సరిపోతుందా, లేకపోతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలా అన్నది డాక్టర్ చెప్తారు సార్. హలో.
14: హలో, మాట్లాడుతున్నాను.
10: చెప్పండి. చెప్పండి.
14: నమస్తే మేడం.
10: నమస్తే.
14: చిన్న డౌట్, డెంటల్ ప్రాబ్లం ఉంది, మేము సీనియర్ సిటిజన్స్ చూపించుకున్నాం. అయితే చిన్న డౌట్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా నైట్ బ్రష్ చేసుకోవాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది ఎనామిల్ పోతుంది అవసరం లేదు, జస్ట్ మీరు రక్ చేసుకోండి పుక్కిలు ఇచ్చండి అంటున్నారు, ఏది బెటర్?
10: లేదమ్మా, కంపల్సరీ బ్రష్ చేసుకోవాలమ్మా, నైట్ తిన్న తర్వాత బ్రష్ చేసుకోవాలి. ఎనామిల్ పోయేది చాలా హార్డ్ టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, అవి వాడితే, లేకపోతే చాలా గట్టిగా ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ ఫోర్స్ పెట్టి బ్రష్ చేస్తే అప్పుడు ఎనామిల్ డామేజ్ అవుతుంది మనకి. అంతేగాని 2 times క్లీన్ చేసుకోవడం అన్నది చాలా మంచిది.
2: అంటే మార్నింగ్ బ్రష్ చేసినట్లే నైట్ పడుకోబోయే ముందు కంపల్సరీ అంటారా ప్రతి వారికి?
10: టు అవాయిడ్ డీకేస్, అంటే పుచ్చుల్ని అవాయిడ్ చేయడానికి.
2: ఓకే. హలో,
15: రాజశేఖర్.
2: రాజశేఖర్
10: చెప్పండి సార్.
15: మాట్లాడారు. నమస్తే మేడం.
10: నమస్తే.
15: అయితే ముఖ్యంగా చిన్నపిల్లలకి, ఎందుకంటే పేరెంట్స్ స్టడీ మీద పెట్టుకుని ధ్యాస ఇంకా దేని మీద పెట్టరు, అయితే దగ్గరుండి పిల్లల చేత ఇది బ్రష్ చేయించడం అనేది నేర్పించాలి. ఎందుకంటే స్కూల్కు పిల్లలు దగ్గరగా మాట్లాడేటప్పుడు వాళ్ళని భరించడం కష్టం అవుతుంది. అంటే అది వ్యక్తిగతంగా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేయప్పుడు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి చెప్పవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే పరిశుభ్రత అనేది ఒకరు నేర్చుకునేది పెద్ద అయిన తర్వాత లేదు అంటే మాత్రం అది బాగుండదు. కాబట్టి చిన్నతనం నుంచే అయితే కంపల్సరీగా తిన వెంటనే మాత్రం పుక్కులు ఇచ్చుకుంటే మాత్రం చాలా మటుకు నయం అని అంటారు. అది మీరు చెప్పవలసిన మాట. ఇంకోటి అంటే బ్రషింగ్ కూడా ఎలాంటి అలా చేస్తారా, ఏ విధంగా చేయాలి అది కూడా కాస్త తెలియజేయండి. ఈ కాస్త రెండు మాటలు చెప్తాను.
10: బ్రషింగ్ అన్నది కంపల్సరీ ఒక సాఫ్ట్ టూత్ బ్రష్ వాడాలి సార్, ఎవరైనా సరే హార్డ్ బ్రషెస్ వాడకపోవడం మంచిది. సాఫ్ట్ బ్రష్ వాడాలి, ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. టూ త్రీ మినిట్స్ కన్నా ఎక్కువ అవసరం లేదు సార్, ప్రాపర్ గా చేస్తే 2-3 minutes చాలు. అండ్ మన పళ్ళ సర్ఫేస్, పళ్ళకి ఇట్లా 3 surfaces ఉంటాయి, పైన పళ్ళకి కింద పళ్ళకి, ముందు వెనకాల, మళ్ళీ మన బైటింగ్ సర్ఫేస్ మనం తినేటప్పుడు విరికేది. సో ఈ 3 surfaces మనం క్లీన్ చేస్తున్నామా అన్నది మైండ్ ఫుల్ గా 2 minutes బ్రష్ చేసుకుంటే సరిపోతుంది సార్. అది
15: ఇంకొకటమ్మా, ఇది సంవత్సరానికి ఒక్కసారి అయినా మనం క్లీనింగ్ అనేది కంపల్సరీ
10: చేయించుకుంటే బెటర్ సార్, సో దట్ మనకి ముందు ఏదైనా పుచ్చున్నా ఏదైనా ఉన్నా తెలిసిపోతాయి.
15: అది ఒకటి, పిల్లలకు కూడా ఆనందాన్ని పంచుకోండి స్వీట్స్ అన్నట్టు ఈ క్యాబరీ చాక్లెట్స్ ఇచ్చేస్తా ఉంటారు, అది ఎంతవరకు సమంజసం లేదని తెలిసినా కూడా చేస్తున్నారు, అది మీరు చెప్పండి కాస్త.
10: అంటే పిల్లల్ని చాక్లెట్స్ తినొద్దని మాత్రం చెప్పలేము కదా సార్. సో చాక్లెట్స్ తిన్నా, చాక్లెట్స్ అనే కాదు ఏ స్టిక్కీ ఫుడ్ తిన్నా గానీ మౌత్ వాష్ చేసుకోవాలి.
2: హలో.
16: హలో,
2: నమస్కారం అండి.
16: నమస్తే మేడం, మాది కొయిలగూడెం అండి, మా పేరు రమేష్.
2: డాక్టర్ గారితో మాట్లాడండి.
16: నమస్తే మేడం.
10: నమస్తే సార్.
16: ఇది మా భార్యకు పన్ను కొద్ది తందుందని సిమెంట్ వేయించానండి.
10: ఓకే.
16: అది ఎక్కువ రోజులు ఉండలేదండి, మళ్ళీ ఓడిపోయింది అది. అది ఏం చేయమంటారు, మళ్ళీ సిమెంట్ వేయమంటారా లేదంటే రూట్ కెనాల్ చేయమంటారా?
10: మళ్ళీ ఒకసారి వెళ్ళి చూయించాలి సార్, సిమెంట్ వేసాక నొప్పి తగ్గిందా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ. అది వేసాక మీకు నొప్పి తక్కువ ఉందా లేకపోతే నొప్పి అలాగే రికర్ అవుతూ వస్తుందా?
16: నొప్పి ఏం లేదు మేడం, నొప్పి ఏం లేదు.
10: నొప్పి లేకపోతే సిమెంట్ వేయించుకోండి సార్. పుచ్చు అన్నది పెద్దగా ఉంటేనే రూట్ కెనాల్ చేస్తారు, క్యాప్ వేస్తారు. అవసరం లేదు, వేయించే అవసరం లేదు సార్.
16: అయితే ఇప్పుడు నా పన్ను కూడా కిందికి కొద్దిగా బరద ఉన్నాయి మేడం, ఎందుకని ఇట్లా మనం చేపెట్టి ఇట్లా ఇట్లా అంటే కొద్దిగా తప్పు ఉన్నాయి. అది ఏం ఫాల్ట్ అంటే దేని వల్ల?
10: అంటే మీ బ్రషింగ్ టెక్నిక్స్ బాగాలేవో లేకపోతే హార్డ్ గా బ్రష్ చేస్తూ ఉన్నారో?
16: అది పోయినాయండి పనులు కొద్దిగా.
10: అరిగిపోతే మీకు సెన్సిటివిటీ ఉంటుంది సార్,
16: ఖచ్చితంగా.
10: ఒకసారి వెళ్ళి చూయించుకోండి సార్.
16: అదే మా పాపకు కొన్ని రెండు పండ్లు కిందివి కొద్దిగా ముంగట్టుకున్నాయి మేడం. అయితే ఒక 15 రోజుల క్రితం డాక్టర్ ని కలిశాను. అది అది ఏమంటది, అది ఏపీ ఉన్నారు, అది ఏమంటది మేడం, క్లిప్
10: క్లిప్
16: అన్నారు. అయితే ఫస్ట్ అది స్కానింగ్ చూపించాను మేడం. ఎందుకంటే స్కానింగ్,
10: అవును సార్ అవును సార్, ఎక్స్రే తీస్తే తెలుస్తుంది సార్ పన్ను లెంత్ ఎంత ఉంది, లోపల బొక్క ఎంత ఉంది అన్నది అర్థమవుతుంది సార్. ఏం కాదు సార్, ఏం కాదు,
16: 14
10: ఏం కాదు సార్, ఏం కాదు,
16: ఏం కాదంటవా. అయితే కొద్దిగా పాచు ఉంది, అది పోవడానికి
10: అది స్కేలింగ్ అన్న ప్రొసీజర్ ఉంటుంది సార, క్లీన్ చేస్తారు వాళ్ళు, చేస్తారు ఆ ట్రీట్మెంట్ టైమ్ లో.
16: అదే కొద్దిగా ఇంకా ముందు ఉండడం వల్ల కొద్దిగా పాచు అనేది వచ్చింది,
10: అది చేస్తారు సార్. అది
16: ఓకే ఓకే మేడం. అయితే మా భార్య కూడా ఒకటి దొరికేమని చేపించాను మేడం, ఒక పన్ను పుచ్చిపోయింది ఆల్రెడీ, చేపిస్తే అది మంచిగా క్యాప్ వేసేది బానే ఉంది. కానీ పక్క పన్నుకు మళ్ళీ ఇట్లా వచ్చింది, ఒకసారి సిమెంట్ వేయించాను, అది పోయి మళ్ళీ అక్కడ రంధ్రం ఏర్పడింది.
10: ఓకే ఒకసారి చూపించండి సార్, మళ్ళీ దానికి కూడా వీలైతే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారు.
16: కొంతమంది పళ్ళకు ఇట్లా చుగుళ్ళకు బ్లాక్ కలర్ ఉంటది ఎందుకు మేడం, అది పుచ్చినట్ట?
10: లేదు సార్, లేదు లేదు లేదు సార్, అది
16: పండ్ల పండ్ల పైన కొద్దిగా చిగురుకు కొద్దిగా నాది ఇట్లా కొద్దిగా బ్లాక్ కలర్ లో ఇట్లా గీతలాగా ఉంది.
10: ఓకే అది ఒకసారి వెళ్ళి చూపించుకోండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉంటాయి, కొందరికి టొబాకో తినడం వల్ల, స్మోకింగ్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి.
16: స్మోకింగ్ నాకు అలవాటు లేదు,
10: ఒకసారి చూపించుకోండి.
2: కాబట్టి ఇప్పుడు అడిగిన శ్రోత చాలా సమస్యలు మేడం, అంటే ఆ పాచి ఇరుక్కుంటుందని, వాళ్ళ పాపకి వంకరగా పళ్ళు ఉండడం వల్ల తీసారని, అలాగే వాళ్ళ భార్యకు క్యాప్ వేశారు, ప్రక్క పన్ను మళ్ళా కొంచెం ప్రాబ్లం అయిందని, ఇప్పుడు ఈయనకు కూడా శ్రోత కూడా మనల్ని ఇబ్బందికరంగా ఉందని, అది ఇవన్నిటికీ ఏంటంటారు అసలు, క్లీన్లీనెస్ సమాధానమా?
10: అంతే మ్యామ్.
2: ఓకే, అంటే ఎప్పటికీ పళ్ళను శుభ్రంగా పెట్టుకోవడం, ఇన్ని సమస్యలకి ఒకటే
10: కాదు.
2: ఓకే రైట్. హలో హలో శ్రోతలు, మరి ఇలా దంత సమస్యల గురించి మీకున్నటువంటి సంగతులు లేదా మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు లేదా ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ 0402-234-0852, అలాగే 2324-0853, అలాగే 2955-09-23. ఈ మూడు నెంబర్లో దేనికి కాల్ చేసినా కూడా మీతో మాట్లాడడానికి స్టూడియోస్లో ఉన్నారు డాక్టర్ దీప్తి పంజాల గారు. వీరు ప్రముఖ డెంటల్ సర్జన్గా ఉన్నారు. మరి డాక్టర్ గారితో మీరు మాట్లాడి సమాధానం పొందొచ్చు. హలో,
17: నమస్తే అమ్మా.
10: నమస్తే అండి.
17: మరి సిమెంట్ వేసారమ్మా దవడకు, లాస్ట్ దవడకు సిమెంట్ వేసినాక మరా ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత రండి క్యాప్ వేస్తామని అన్నారు. ఆ సిమెంట్ ఊడిపోయిందండి. మళ్ళా రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తారా లేకుంటే డైరెక్ట్ క్యాప్ వేస్తారా?
10: అది ఒకసారి ఎక్స్రే తీసి చూసి చేస్తారు సార్. మీకు అది వేసిన దగ్గర అంటే మీకు సపోర్ట్ లేకుండా సిమెంట్ పెట్టారా, పన్ను సైడ్ కి పెట్టారా, పన్ను మధ్యలో సిమెంట్ పెట్టారా అన్నది ఉంటుంది సార్.
17: రెండు
10: పళ్ళ మధ్యలో పెట్టినందుకు దానికి సరిగ్గా సపోర్ట్ లేకుండా, స్ట్రెంగ్త్ లేకుండా పడిపోయి ఉంటుంది సార్. అదే ఒకసారి మళ్ళీ చూయించుకొని ఎక్స్ట్రా తీయించుకుంటే మీకు తెలిసిపోతుంది.
2: హలో,
18: నమస్తే డాక్టర్.
10: నమస్తే అండి.
18: ఇప్పుడు దంతాలకైతే ఇది చేస్తున్నారు కదా రూట్ కెనాల్, వెడల్పుగా ఉంటాయి కాబట్టి దంతాలు. ముందు పళ్ళు పలసకు బద్దలాగా ఉంటాయి కదండి, అవి ఏమన్నా పెయిన్స్ వచ్చినప్పుడు వాటికి కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందా?
10: అంటే పన్ను స్ట్రక్చర్ కూడా చూస్తారు సార్. పన్ను మరి పల్చగుండి రూట్ కెనాల్ చేయలేము, చేసినా పన్ను విరిగే ఛాన్స్ ఉంది, పన్ను ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే రూట్ కెనాల్ చేయలేరు సార్. అప్పుడు తీసేసి వేరే పళ్ళు పెడతారు, పక్క పళ్ళ సపోర్ట్ తోని బ్రిడ్జ్ లాగా పెడతారు సార్.
18: లేకపోతే ఇప్పుడు
10: ముందు పళ్ళు అంటే అప్పుడు ఒక్క పన్ను రెండు పళ్ళు పెట్టారు సార్. ముందర మనకు నవ్వినప్పుడు స్మైల్ చేసినప్పుడు కనిపించే ఆ 5-6 టీత్ మొత్తం పెడతారు, అలా పెడతారు. లేకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా ఇంప్లాంట్స్ అని వచ్చాయి, ఒక్క పన్ను కావాలంటే ఒక్క పన్ను పెడతారు సార్.
2: హలో
19: నమస్తే డాక్టర్.
10: నమస్తే సార్.
19: ఇంతకుముందు నేను క్వశ్చన్ వేస్తే అది నాకు ఆన్సర్ రాదు, కట్ అయిపోయింది.
10: ఓకే సార్, చెప్పండి.
19: అదే పండ్ల మధ్య సందు బాగా వస్తుంది, దానికి ఎట్లా అని.
10: మీ ఏజ్ ఎంత సార్?
19: 55.
10: ఓకే, అంటే సందులు ఇప్పుడే వస్తున్నాయా లేకపోతే ముందు నుంచి ఉన్నాయా సార్?
19: ముందంటే మరి 3 ఇయర్స్ బాగానే అండి.
10: అంటే బాగా టూత్ పిక్ పెట్టడము అట్లా ఎక్కువ చేయడం ఏమైనా చేస్తున్నారా?
19: అదే కదా, అది ఇరికినప్పుడు తప్ప తీయాలి మేడం, దానివల్ల మళ్ళీ సందు ఎక్కువ అవుతుంది కదా.
10: ఆ టూత్ పిక్ వాడడం వల్ల ఎక్కువ అవుతుంది సార్?
19: దానికి రూట్ మార్గం లేదా మేడం?
10: లేదు సార్, పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకొని క్యాప్స్ వేయించుకోవాలి. సెట్ అవుతుంది, గ్యాప్స్ తగ్గిపోతాయి.
19: మేడం ఇప్పుడు మన శ్రోతలకు ఒక విషయం చెప్పండి మేడం.
10: చెప్పండి,
19: రూట్ కెనాల్ అంటే ఏంది అనేది కావాలి మేడం.
10: ఇప్పుడు మనము పన్ను పుచ్చిపోయినప్పుడు పైన పైన పుచ్చిపోతే తీసేసి సిమెంట్ పెట్టేస్తాం. అదే పన్ను లోపలికి పుచ్చు కిందికి వెళ్తుంటే నరం దగ్గరికి వెళ్తున్నట్టు అవుతే మీకు నొప్పి ఎక్కువ అవుతుంటది. అది మనము ఉట్టి పుచ్చు తీసేసి సిమెంట్ పెట్టే ఛాన్స్ ఉండదు అన్నమాట. పుచ్చు తీసేసి పర్మనెంటే సార్, రూట్ కెనాల్ అన్నది పర్మనెంట్ ట్రీట్మెంటే.
19: అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని కొంచెం చికిత్స చేస్తే దాన్ని రూట్ కెనాల్ అంటారా మేడం?
10: ఆ రూట్ కెనాల్ అంటే మనం రూట్ పన్ను రూట్ లోపలికి వెళ్ళి నరం తీసేసి మొత్తం సిమెంట్ వేసి పన్నుని గట్టిపరుస్తాం సార్.
2: అంటే పన్ను కుదురు దాకా వెళ్తుంది
10: రూట్ లోపలికి.
2: రూట్ లోపల అంటే మన చిగురు లోపల ఉన్నటువంటి పన్ను రూట్ దాకా వెళ్తుంది.
10: రూట్ కట్ చేసి క్లీన్ చేసి మనం సిమెంట్ ఫిల్ చేస్తాం.
2: సిమెంట్ ఫిల్ చేస్తారు. ఓకే, అంటే అది దాన్ని గట్టితనం పెరగడానికి. ఓకే ఓకే ఓకే రైట్. హలో
20: హలో
2: నమస్తే అమ్మా, చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
20: హలో మేడం, నాకు అన్ని పళ్ళన్నీ గ్యాప్స్ వచ్చినాయి, ఏ తిన్నా మధ్యలో ఇరికిపోతుంది, ఏం చేయాలి మేడం దీనికి?
10: అంటే ఇప్పుడే కొత్తగా గ్యాప్స్ వస్తున్నాయా అమ్మా, ఇంతకు ముందు నుంచి కూడా ఉన్నాయా?
20: అంటే నేను 1 ఇయర్ ముందు ఏం చేసిన అంటే మొత్తం క్లీన్ చేయించుకున్నా. క్లీన్ చేయించుకున్నాక అప్పుడు మళ్ళీ రూట్ కెనాల్ చేస్తారంటే నాకు కొంచెం భయం అయింది, వెళ్ళలేను. వెళ్ళకపోయేసరికి అది మొత్తం పళ్ళు మధ్యలో ఇచ్చి చాలా ప్రాబ్లం అవుతుంది.
10: ఒకసారి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకోండి అమ్మా, చూయించుకోండి.
2: అంటే ఇప్పుడు రూట్ కెనాల్ ఆమెకు భయం అంటున్నారు కదా డాక్టర్ గారు, అది అంటే ఎలా అంటే నొప్పి లేకుండా చేస్తారా?
10: నొప్పి అంటే ఫస్ట్ సిట్టింగ్ లో కొంచెం ఉంటుంది మేడం, దానికి కూడా ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇచ్చి చేస్తారు. ఫస్ట్ సిట్టింగ్ లో కంపల్సరీ ఇస్తారు, ఎవరికైనా సరే ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇప్పుడు చేసిన కాలర్ తను భయమేసి చేయించుకోలేదు కాబట్టి వెళ్ళి చూయించుకుంటే తనకు ఆ పన్ను విరిగి గ్యాప్ ఎట్లా వచ్చింది అన్నది దాన్ని బట్టి
2: తెలుస్తుంది ట్రీట్మెంట్. హలో
21: హలో నమస్కారం మేడం.
2: నమస్తే, మాట్లాడండి డాక్టర్.
21: ఇప్పుడు స్కేలింగ్ అనేది ఎన్ని రోజులకు వచ్చి తీసుకోవచ్చండి? పళ్ళకి స్కేలింగ్ అనేది చేసి దాన్ని 8 పూర్తంతా చేస్తే స్కేలింగ్ ద్వారా ఎన్ని రోజులకు వచ్చి తీసుకోవచ్చండి?
10: నార్మల్ గా అయితే 6 మంత్స్ అంటారు, కానీ మనం ఒకసారి చేయించుకున్నాక దాని మెయింటెనెన్స్ బట్టి మనం ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, దాని తర్వాత మనకి ఎలా ఫామ్ అవుతుంది అన్నది మళ్ళీ రికవర్ అవుతే మళ్ళీ 6 మంత్స్ కో 1 ఇయర్ కో చేయించుకోక తప్పదు సార్. ఇయర్లీ వన్స్ చూపించుకోవచ్చు సార్. లేదు సార్ ఇంకా క్లీన్ అవుతుంది, సో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు ఇంకా ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ కి ఎక్కువ ప్రోన్ అవుతారు, సో వాళ్ళు ఎంత క్లీన్ గా పెట్టుకుంటే అంత బెటర్ సార్.
2: అంటే ప్రత్యేకించి ఈ డయాబెటిక్ బీపీ వాళ్ళు అంటే బీపీ ప్రభావం కూడా ఏమన్నా దంతాల మీద ఉండే అవకాశం ఉందా?
10: డెఫినెట్ గా ఉంటుంది.
2: ఓకే, కాబట్టి వాళ్ళు
10: హై బీపీ వాళ్ళకి జింజావెల్ ప్రాబ్లమ్స్, జింజావైటిస్ అని ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి.
2: ఓకే ఓకే, కాబట్టి మరి డాక్టర్ గారు సజెస్ట్ చేసినట్లుగా మరి అంటే షుగర్ లేదా బీపీ ఉన్నవాళ్ళు మరి ఎక్కువ జాగ్రత్త పడాలి. అలాగే సాధారణంగా కూడా ప్రతి ఒక్కరూ తమ దంతాలని శుభ్రంగా పెట్టుకోవడం అనేది ఒక ఒక విధిలాగా పెట్టుకుంటేనే మన నోటి శుభ్రత ఉన్నప్పుడు అది మన శరీరానికి కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా మరి శ్రోతలకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ధన్యవాదాలండి డాక్టర్ దీప్తి గారు.
10: థ్యాంక్ యూ అండి, మై ప్లెజర్.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
0: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు యశోద హాస్పిటల్స్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 3:02. ఇప్పుడు ముంబై నుండి రిలే వింటారు.
22: तो जैसा हमारे सभी श्रोता जानते हैं गुरुवार का दिन है और होता है कहानी पद्मश्री की. एक ऐसी महिला जिसने कुछ ऐसा काम किया है जिसे पूरे देश दुनिया में जाना गया, उन्हें मिलता है पद्मश्री. उनकी हम बात करेंगे तो वो कौन है?
23: वो है बसंती देवी बिष्ट, जो कि उत्तराखंड की पहली महिला जागर लोक गायिका है.
22: बिल्कुल, इनके बारे में आज बातचीत होगी.
23: हाँ.
22: और आज एक खास दिन भी है, सतत गैस्ट्रोनॉमी दिवस, इसके बारे में थोड़ी जानकारी दी जाएगी.
23: बिल्कुल, और आज मुझे कुछ कहना भी होगा तो उसके अंतर्गत हम बात करेंगे ऑनलाइन शॉपिंग में सबसे बड़ा पछतावा क्या रहा आपका.
22: बिल्कुल, सबका कुछ ना कुछ अनुभव रहा होगा
23: क्योंकि शॉपिंग सभी करते हैं ऑनलाइन.
22: हाँ.
23: तो आपने अगर शॉपिंग करी है तो उसमें आपने ऐसी क्या चीज ली कि आपको पछतावा कि अब हम कभी नहीं ऑनलाइन शॉपिंग करेंगे?
22: तो इस बारे में जरूर अपने अनुभव हमारे साथी हमसे साझा करेंगे. और कुछ उपयोगी टिप्स होंगे जो हमारी सखियां हमें बताएंगी कि खाना बनाते समय कौन कौन सी चीजें हैं जो बहुत उपयोगी हो सकती हैं. भाई खाना अगर जल्दी पकाना है तो क्या, तुरंत घर पे मेहमान आ गए तो फटाफट क्या बन सकता है, तो इस तरह के जो
23: क्या चीज अगर कुछ कम ज्यादा हो गया है तो उसको कैसे बैलेंस कर सकते हैं उसके बारे में भी बात.
22: इसके अलावा लंबे समय तक अगर आपको सहेज कर रखना है किसी खाने पीने की चीज को, चाहे वो पकी हुई है या कच्ची है, उसके बारे में भी उपयोगी टिप्स हमें सखियां बता सकती हैं. ये सारी बातें करेंगे विस्तार में, लेकिन पहले गाना सुन लें.
23: हाँ बिल्कुल, गीत सुनते हैं.

ఆకాశ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే విన్నారు. ఇక ఇప్పటినుండైతే రాత్రి 11 గంటలకొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు FM 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. మరి ఈ పూట ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. అర్ధగంట సేపు ఉండే ఈ కార్యక్రమంలో మీరు చెప్పే మాటలు, మీరు కోరుకునే ఎన్నో పాటల్ని వినొచ్చు. అదైనాక 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి నోరు చెడ్డదైతే ఈ కథ, ఇంకా మా తాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు ఈ కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలను వినొచ్చు. ఇంకా రాత్రి 11 గంటలకొట్టేదాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. కార్యక్రమానికి ఫోన్ చేసి ముచ్చట చెప్పి అట్లనే మీకు నచ్చిన పాటను 100.2 FM ద్వారా వినాలనుకుంటే శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇవాళ మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ముందుగా విందాం జోరు సినిమా నుండి శ్రేయ ఘోషాల్ పాడిన ఈ పాట.

ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మంచిగా మాట్లాడి అట్లనే మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినొచ్చు. ఈ కార్యక్రమం అయితే 5:30 వరకు ఉంటుంది. మరి కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087-32. అయితే శ్రోతలు పొద్దుగల 8:40 సింగిడిలా పొజమట 5 గుట్టంగుండే ఈ మాట చెప్పుండ్రే పాట నుండిలో ప్రతిరోజు శ్రోతలు ఉత్తరం ద్వారా కోరుతున్న పాటలను కూడా వినిపించడం జరుగుతుంది. మరి ఇవాళ కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలైతే వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం నుండి కృష్ణమోహన్, రాములు, శ్రేయాంశ్, మాధవసాయి, విష్ణుప్రియ, లక్ష్మమ్మ వీరు పెళ్లి సందడి సినిమా నుండి హృదయమనే అనే పాటను కోరుతున్నారు. మరి శ్రోతలు మీరు కూడా మీకు నచ్చిన

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలు, కార్యక్రమం అయితే 5:30 వరకు ఉంటుంది. మరి కార్యక్రమానికి మీరు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300-8 ఇంకొక నంబర్ 2950-8 ఆదిలాబాద్ కోడ్ 087-32. కార్యక్రమంలో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, హలో
2: హలో
1: హలో
2: హలో
1: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి? మరి పాట ఇస్తామంటే కదా మీరు మాట్లాడాలి కదా ముందు. మీ పేరు చెప్పాలా నాకు? పాట వేస్తే వింటాం కానీ కొంచెం మాట్లాడితే కూడా మంచిగా ఉంటది.
2: ఫస్ట్ రోజు ఎవరు అంతగానో ఉండేది, రోజు అందరు వింటాం మాటలు.
1: ఇలా ఫోన్ చేయాలనిపించిందా?
2: రోజు వింటాం మేడం. ఇప్పుడు 2-3 సంవత్సరాల ఈ రేడియో పాటలు వింటున్నా.
1: మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ నంబర్లు మేము రోజు చెప్తాం కదా.
2: దొరకలే మేడం. అయితే మరి మా ఇల్లు పక్క ఆమె ఇచ్చింది. అయినా మేము 2 సార్లు వేస్తే లేపలేదు.
1: అవునా? సరే, నాకు మీ పేరు చెప్పండి. ముందు పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: నా పేరు కవిత,
1: పిప్పలకోటి నుంచి. కవిత గారు కల్పించిండ్లు
2: అంటే నేనే కలుపుకున్నా అంటే మా ఇల్లు దగ్గర పిల్ల ఇచ్చింది. మస్తు బాగా రోజులు ఆ నంబర్ కొరకు చూస్తున్నా. ఎందుకంటే మీరు సట సట నంబర్ చెప్తుండ్రు, అది రాద్దామంటే కల్పం కాకర్లేదు.
1: రోజు చెప్తాం కదా, ఇప్పుడు మస్తు మందికి తెలిసి ఉంటది కదా, అందుకన్నట్టు అట్లా
2: చెప్తారు.
1: చెప్పాలా మరి ఇలానే ఫస్ట్ అంటున్నావు. ఇలా మొదటి రోజు ఫోన్ కలిసింది, ఏ పాట వింటారు?
2: దేవుని పాట ఏంది, ఫస్ట్ రోజు నేను మాట్లాడి
1: చెప్తున్నా. అందుకే దేవుని పాట వినిపిస్తారా శ్రోతలకు?
2: అయితే దుర్గమాత పాటే ఇయ్యండి.
1: తప్పకుండా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. కవిత గారు చాలా సంతోషంగా ఉన్నారు ఇలా ఫోన్ కలిసినందుకు. నాకు ఏర్పడుతుంది మీ మాటలల్లా.
2: నేను అందరితోటి ఇంతే నవ్వుతూనే
1: మాట్లాడతాను. అట్లనే నవ్వుతూనే మాట్లాడితేనే మంచిది. మరి
2: అంటే మీరు మాటలు కూడా రోజు మీ ఇంట మరిస్తారు కదా, మాట్లాడతా అంటే కొందరికి మాటలు ఎక్కువ మాట్లాడాలి.
1: మీరు మాట్లాడుతున్నారు కదా ఇట్లా
2: మన మాటలు, మరి ఇట్లా మాట్లాడితే మాట్లాడుతు కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ మాట్లాడాలి.
1: సరే, మంచిగా మాట్లాడిండు. మీరు అడిగిన పాట వస్తుంది, మరి విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, శుభ సాయంత్రం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? పొచ్చన గారు మావల నుంచి. అయితే ఎక్కడ చేస్తా ఉన్నారు మీరు, ఏం చేస్తుంటారు? ఇంకా
2: సంక్షేమ శాఖ అని మాది.
1: అంటే ఆదిలాబాద్ లో అంటే కాలనీ వాళ్ళందరికీ మీరు ప్రెసిడెంట్ అన్నట్ట?
2: వైస్ ప్రెసిడెంట్.
1: హలో
2: మేడం.
1: చెప్పండి, మరి ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వినాలనుకుంటున్నారు? తప్పకుండా పాట విందాం. ఈరోజు మరి ఆ పాట వినాలనిపించింది, ఎందుకు ప్రత్యేకం? ఎక్కువ సార్లు చూసిండ్రు సినిమా, ఆ సినిమాల కించి ఆ పాట ఎక్కువ నచ్చింది, అంతేనా? సరే మరి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ మేడం.

0: ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రీ పాట నుండ్రి కార్యక్రమంలో సినిమా పాటలు. శ్రోతలు, ఇప్పుడు ఫోన్ చేయడం కుదరని వాళ్ళు, ఫోన్ గెలవని వాళ్ళు రాత్రి 8 గంటలకు ఉండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన జోరైన సినిమా పాటల్ని అడగవచ్చు. ఇంకా రేపు జమట్ట 5 గుట్టంగా ఉండే మాట చెప్పుండ్రి పాట నుండిలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు, మా రేడియోని ఇస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కథిందాం, పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ప్రతి బుధ, గురు, శుక్ర, శనివారాల్లో పొద్దున్న 5:30 వినిపించే ఈ కథిందాం కార్యక్రమంలో పిల్లలకు నచ్చేలా, నవ్వించేలా ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. చిన్నపిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని అనగనగా ఒక రాజు అనుకుంటా మనం కథ చెప్పడం షురూ చేస్తే ఆ కథ అయిపోయినా మళ్ళీ మళ్ళీ ఇంకా వేరే కథల్ని చెప్పమని పిల్లలు మారం చేస్తుంటారు. అయితే ఈ కాలంలో తల్లిదండ్రులకు కానీ అమ్మమ్మ తాతయ్యలకు కానీ సమయం పిల్లలు దగ్గర ఉండడం ఉండకపోవడం వల్ల, కొన్నిసార్లు సమయం కుదరకపోవడం వల్ల కూడా కథలు చెప్పడం తక్కువే అని చెప్పొచ్చు. మరి అలాంటి పిల్లల కోసం ఎన్నో తీర్లైన ఆసక్తిని పెంచేలా, ప్రేరణనిచ్చేలా, సంతోషాన్ని పంచేలా వివిధ రూపాల్లో ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇవాళ కథిందాం కార్యక్రమంలో విందాం అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి నోరు చెడ్డదైతే కథ. రచన ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి. ఇంకా బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు ఈ కథ. ఈ కథ చెప్తున్నది ఎం వాణి. కథల్ని వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 100.2 FM మనసు నిండా. కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి రచించిన అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి నోరు చెడ్డదైతే కథ విందాం. ఈ కథ చెప్తున్నది టి శ్రవంతి.
2: రంగనాథం రామాపురం నుంచి పనిమీద వెంకటాపురంకొచ్చిండు. అతనికి వరుసకు చెల్లెలు సుందరమ్మ ఆ ఊర్లోనే ఉంటది. అయితే ఉన్న ఇల్లు ఇరుకవడంతో కొత్త ఇంట్లోకి మారిండ్రు వాళ్ళు. కొత్త ఇల్లు ఎక్కన్నో తెలియదు, కానీ ఊరు మరీ పెద్దది కాదు కాబట్టి కనుక్కోవచ్చనే ధైర్యంతో వచ్చిండు రంగనాథం. ఊరు మొదట కనబడిన మొదటి వ్యక్తిని వాకప్ చేస్తే అతను ఇల్లెక్కడో చెప్పటమేగాక వచ్చి చూపించిండు కూడా. రంగనాథం వెతికే శ్రమ తప్పినందుకు చాలా ఆనందించిండు. ఆ రోజు ఊర్లో ఒక ధనవంతుని ఇంట విందు భోజనమున్నది. సుందరమ్మ ఇంటిల్లి పాది వెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. సుందరమ్మ రంగనాథంని కూడా రమ్మన్నది. కాని అతను సిగ్గుపడడంతో వంటకు ఉపక్రమించబోగా పక్కింటి ఆమె వచ్చి తమ ఇంట్లో తింటాడని చెప్పి బలవంతంగా ఆ ప్రయత్నం మాన్పించింది సుందరమ్మతోటి. ఇంతలో ధనవంతుని కొడుకే వచ్చి సుందరమ్మ అన్నగారు వచ్చారని, వారిని కూడా భోజనానికి రమ్మని చెప్పడానికి తండ్రి వంపిండని తెలిపిండు. రంగనాథం మొహమాట పడితే బలవంతం కూడా చేసిండు. అసలు వ్యక్తే కబురు పెట్టడంతో రంగనాథం కూడా బయలుదేరిండు. విందులో రంగనాథం కూతురికి మంచి సంబంధం కుదిరింది. కాని రంగనాథం పక్క ఊరివాడని తెలిసి తటపటాయిస్తుండగా సుందరమ్మ అన్నగారని చెప్పిండ్రు. వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. అయితే పెళ్లి మాత్రం ఇదే ఊర్లో జరగాలని, బంధువులంతా ఇక్కడే ఉన్నారని కోరితే ఊరుగాని ఊర్లో చెయ్యతందుకు రంగనాథం తటపటాయించిండు. కాని చెల్లెలు సుందరమ్మ ఊరివాళ్ళు ధైర్యం చెప్పిండ్రు రంగనాథంకు. ఊర్లో అందరూ పూనుకొని స్వంత పిల్ల పెళ్లిలా చేసిండ్రు. ఎక్కడా ఏ లోటు జరగలేదు. ఊరి వారి సహకారంతో పెళ్లి ఘనంగా జరిగిపోయింది. రంగనాథం చెల్లెలి పరపతికి ఆనందం ఆశ్చర్యం పొందిండు. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి గుడికి వెళ్ళిండు. దర్శనానంతరం మెట్టుమీద కూర్చున్నాడు. ఇంతలో మరో వ్యక్తి కూడా వచ్చి కూర్చున్నాడు. అది వరకు వచ్చినప్పుడు అతనిని చూడడం జరగలేదు. అందుకే, మీరు ఊరికి కొత్తగా వస్తున్నారా? కొంచెం ముందుగా వచ్చి ఉంటే పెళ్లి భోజనం దక్కేది అన్నాడు రంగారావు నవ్వుతూ. అది తప్పించుకోవడానికే వెళ్ళాను. అమ్మయ్యా, పెళ్లి అయిపోయింది కదా అన్నాడు ఆత్రంగా ఆ వ్యక్తి. ఎందుకలా? ఆశ్చర్యంగా అడిగిండు. నాకా కాకా పట్టడం రాదు, చెయ్యకుంటే కుదరదు. సుందరమ్మను ఎదిరించి ఊళ్ళో ఉండడం అసాధ్యం. అందుకే పనులు కల్పించుకుని పట్నం వెళ్ళిపోయినా అన్నాడతను. అంతేకాదు, కర్మకాలి ఏ కారణం చేతైనా ఆ పెళ్లి ఆగిపోతే ఆ పిల్లని పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే అయ్యేది అన్నాడు. ఎందుకలా? ఆశ్చర్యంగా అడిగిండు రంగనాథం. ఎందుకంటే ఈ ఊర్లో మిగిలిన బ్రహ్మచారిని నేనొక్కనే. ఆ పిల్ల సుందరమ్మ మేనగోడలంటే ఆవిడ పోలికలొచ్చాయేమో. అయ్యిందే నా పని అన్నాడు నవ్వుతూ. వద్దనలేవా అన్నాడు రంగనాథం. అయ్యో, మీకు ఆవిడ సంగతి తెలియదులా ఉంది. ఆవిడ నోరు మహా చెడ్డది. కాదంటే ఆవిడ ముప్ప తిప్పలు పెడుతుంది. అందుకే అందరూ ఆవిడతోటి మంచిగా ఉన్నట్లు నటిస్తారు అన్నాడు ఆ వ్యక్తి. పూర్వం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటోళ్ళు. కాని నోరు చెడ్డదైతే కూడా ఊరు మంచిదవుతుందేమో అని అనుకున్నాడు రంగనాథం.
0: అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి నోరు చెడ్డదైతే కథ విన్నారు. రచన ఆకిళ్ళ వెంకట సుబ్బలక్ష్మి. ఈ కథ చెప్పింది టీ శ్రావంతి. ఇప్పుడు విందాం బెల్లంకొండ నాగేశ్వరరావు రచించిన మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు ఈ కథ. ఈ కథ చెప్తున్నది ఎం వాణి.
3: అమరావతి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ధి. మంత్రి రాచకార్యంపై పొరుగు రాజ్యం వెళ్లిన సమయంలో చంద్రసేనుడు తన తల్లి వర్ధంతి సందర్భంగా పేదలకు భోజనంతో పాటు ధన సహాయం చేస్తామని రాజధానిలో దండోరా వేయించాడు. విషయం విన్న రాజధాని ప్రజలు పెద్ద పెట్టున గుంపులు గుంపులుగా రాసాగారు. వీరందర్నీ చూసిన రాజుగారు, ఇంతమందికి ధన సహాయం అంటే ఖజానాలోని ధనం చాలదు, తను ధన సహాయం అని ప్రకటించి తప్పు చేశాను అని తలపట్టుకు కూర్చున్నాడు. అప్పుడే పొరుగురాజ్యం నుండి వచ్చిన మంత్రి సుబుద్ధి విషయం తెలుసుకుని, భయపడకండి మహారాజా, ఈ సమస్య నేను పరిష్కరిస్తాను అని ధన సహాయం కొరకు వచ్చిన ప్రజలనందరినీ రాజుగారు ఏర్పాటు చేసిన భోజనానంతరం సమావేశపరిచి, అమరావతి నగర పౌరులారా, రాజుగారి అమ్మగారు తన చివరి రోజుల్లో మోకాల నొప్పులతో బాధపడుతూ ఉండేవారు. రాజవైద్యులు మోకాళ్లపై వాతలు వేస్తే నొప్పులు తగ్గుతాయని సలహా ఇచ్చారు. కాని రాజమాత వాతలకు భయపడి వైద్యుల సలహా పాటించకుండా కొంతకాలానికి మరణించారు. కనుక రాజమాత కోరిక తీర్చవలసిన బాధ్యత మన అందరిపైనా ఉంది. కావున ధన సహాయం కోరి వచ్చిన వారందరూ వాతకు ఒక వరహ చొప్పున ఎన్ని వాతలు తమ మోకాళ్లపై వేయించుకుంటే అన్ని వరహాలు ఇవ్వబడతాయి. కాబట్టి ధనం కోరుకునే వారంతా వాతలకు సిద్ధంకండి అన్నాడు మంత్రి. మంత్రి సుబుద్ధి మాటలు విన్న అమరావతి నగర వాసులు, ఏమిటి, వాతకు వరహ ఇస్తారా? వరహ కొరకు ఎవరైనా వాత వేయించుకుంటారా? వాత వేసిన ప్రదేశంలో గాయం మానడానికి వైద్యునికి 5 వరహాలు తగ్గకుండా చెల్లించుకోవాలి అనుకుంటూ చాలామంది వెళ్ళిపోగా అతి తక్కువ మంది ప్రజలు అక్కడ మిగిలిపోయారు. ఏమిటి, మీరు వాతలు వేయించుకోవడానికి సిద్ధమా అన్నాడు మంత్రి. మంత్రివర్యా, ఈ ప్రపంచంలో అతి గొప్పది ఆకలి. వ్యవసాయ కూలీలమైన మాకు పనులు లేక ఆకలితో భార్యాబిడ్డలు మా తల్లిదండ్రులను పస్తులు పెడుతున్నాం. వారంతా ఆకలితో అల్లాడుతున్నారు. మీరు పెట్టే వాతలతో వచ్చే ధనంతో వారికి 4 రోజులు ఆహారం పెట్టగలం. అందుకే వాతలకు సిద్ధం అన్నారు. చూశారా, ఉచితంగా ధనం వస్తుంది అంటే ధనవంతులు కూడా వచ్చారు. అది పేదలకు చెందవలసినది, మనకెందుకు అని ఎవరూ అనుకోలేదు. వాతలు అనే పరీక్షకు భయపడి ధనవంతులు వెళ్లిపోయారు. మహారాజా, ప్రభుత్వ పథకాలకు నిజంగా పేదలే అర్హులు. వీరే నిజమైన నిరుపేదలు. విన్నారుగా వారి మాటలు. ఆకలి తీర్చుకోవడం కొరకు వారు ఎంతటి సాహసానికైనా పూనుకోవడానికి సిద్ధపడ్డారు. ప్రభువులు వారికి న్యాయం చేయండి అన్నాడు మంత్రి. మంత్రి తెలివిగా నిజమైన నిరుపేదలను ఎంపిక చేయడంతో సంతోషించిన రాజు వారందరికీ ఒక్కొక్కరికి 100 వరహాలతో పాటు 5 ఎకరాల వ్యవసాయ భూమి అందేలా చేశాడు. విషయం తెలుసుకొని పేదలకు అందవలసిన సహాయానికి తాము వెళ్లినందుకు అమరావతి నగర ధనికులు సిగ్గుపడి ముందు జీవితంలో ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందేలా చేస్తూ తాము కూడా పేదలను ఆదుకుని రాజుగారి బాటను అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

0: మాదాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి వరహాలు వాతలు కథ విన్నారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు. ఈ కథ చెప్పింది ఎం వాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఇయాల్టి కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. రేపు జమటో 5:30 కతిందాం కార్యక్రమంలో అమ్మ మాట తేనె మూట కథల సంపుటి నుండి శత్రువు వాట ఈ కథ, ఇంకా మాతాత చెప్పిన మామంచి కథలు కథల సంపుటి నుండి ఎవరి విలువ వాళ్లదే ఈ కథల్ని వినొచ్చు. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్ళీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు లలిత సంగీతం కార్యక్రమంలో విందాం డి సురేఖామూర్తి పాడిన లలిత గీతాలు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు విందాం ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా 11:11 ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో పొద్దున్న 6:20 తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన ఏనుగు యశోదా బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం, ఆదిలాబాద్ మండలం పొచ్చిరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం వినొచ్చు. కిసాన్ వాణి కార్యక్రమంలో 7:00 పత్తి పంట తొలిదశలో చేపట్టవలసిన చర్యలు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. బాసరుచులు కార్యక్రమంలో 9:30 ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచనా రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో 10:00 పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం వినొచ్చు. హిందీ సినిమా పాటలు వినొచ్చు 9:40 ఫిల్మీగానే కార్యక్రమంలో. ఇక మధురిమలో 10:30 హాయైన పాటలుంటాయి. 11:10 11:40 వరకు కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న

పొద్దు 6 గంటల వరకు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత భారత్ రోజుగార్ యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న రోజుగార్ మేళా 2026పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఇవాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6 గంటల 10 నిమిషాలు. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो।
2: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा, और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी। अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर।
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో విడుదల చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్క నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 11% ఫిట్మెంట్ అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఇన్ఫార్మల్ మంత్రివర్గ సమాపేశం జరిగింది. ఈ సమాపేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రామగుండంలో ఉత్పత్తి చేసే ఎరువులను అధిక శాతం రాష్ట రైతు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికే ఇవ్వాలని రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క కోరారు. వానాకాలంలో పండించే 7 రకాల సన్నరకం వంగడాలకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని ఈ సమాపేశంలో నిర్ణయించారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించే బహిరంగ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యాసంగిలో వరి అధిక శాతంలో పండించినట్లు తెలిపారు. అలాగే మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, నిధులు తీసుకురావడానికి సహకారం అందించాలని మంత్రులు కోరారు. తొలిసారిగా డిజిటల్ కేబినెట్ విధానంలో కాగితరహిత సమాపేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. వీబీ జీరామ్జీ పథకంలో 40-60 నిష్పత్తిని నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతున్న తీరును అధ్యయనం చేయడానికి పలువురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం గుర్రంగూడ ఇకో పార్క్లో మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 17.84 కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొత్తం 35.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్, మెదక్, వరంగల్ వంటి పలు జిల్లాల్లో 17.66 కోట్ల విలువైన వివిధ ఇకో పార్కులు, అర్బన్ పార్కులు, వన్యప్రాణుల సంరక్షణ, మౌలిక వసతులను ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న రాష్ట కార్యవర్గ సమాపేశానికి ఆహ్వానించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆ పార్టీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో నాయకులు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా ఈ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, రాబోయే సంస్థాగత కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. వానాకాలం పంటల సాగు వేళ రాష్ట రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్ నుండి మొత్తం 7 రకాల సన్న వడ్ల రకాలకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
5: 5204 RNR 15

0: 048 HMT Sona J Sriram KNM 1638 WGL 44 KNM 7715 అనే ఏడు వరి రకాలకు సన్నాలకి మేము ఈ వానాకాలం పంటలో 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాం.
1: జూన్ 21న నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చని అన్నారు. పరీక్ష జరిగే రూట్లలో ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాడటం ఆవేదన కలిగిస్తోందని తెలంగాణ రాష్ట సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కరీంనగర్లో పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 30 నెలల పాలన తర్వాత టీజీఎస్ ఆర్టీసీ సాధించిన ప్రగతిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జులై 1 నుండి 11% ఆర్పీఎస్ 2021 ఫిట్మెంట్ను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మరణించిన ఉద్యోగి శంకర్ కుటుంబానికి 1 కోటి రూపాయల చెక్కు, ఒక ఉద్యోగం, ఇల్లుతో కూడిన తక్షణ సహాయాన్ని అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదనంగా 2,815 కొత్త బస్సుల కొనుగోలు, 1,137 కంటే ఎక్కువ కారుణ్య నియామకాల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వేములవాడ వంటి ప్రాంతాల్లో బస్ డిపోలు, స్టేషన్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. నషాముక్త్ భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్ పి యశ్వంత్ చెప్పారు. ఈరోజు ప్రత్యేకంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ
2: Honorable Union Prime Minister, Union Home Minister, Union Chief Minister and all the senior officers of the Narcotics Control Bureau. Eki hamara motto, Nasha Mukt Bharat. Fully usko implement karne ka hai. Jo hamara motto hai, say no to drugs or say yes to life. Fully usko implement karne ka hai because wapas aana bahut mushkil. Kyunki ek baar aap drugs ke side jane ke baad. It is very difficult but yes, it's always there is a possibility. But it is better to not to go in that direction. Be of various reasons, be of peer pressure or to try new things or for various things, maintain a healthy lifestyle and to go in that direction.
1: Usmania University Employment Bureau Force 9 Executive Services Private Limited సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా జరిగే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 10 మంది ట్రైనీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 35,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. 26 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్య గల గ్రాడ్యుయేషన్ పూర్తయిన పురుషులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతల సర్టిఫికెట్లను తీసుకురావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం హెచ్ఆర్ ఏ వర్మను 9247529678 నంబర్లో సంప్రదించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో యోగా దినోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా ప్రాముఖ్యత తెలుసుకుని యోగా ప్రతి ఒక్కరి జీవన శైలిలో భాగం కావాలని అన్నారు.
3: ఖేలో ఇండియా కోకో సెంటర్ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని యోగా చేయడం ద్వారా చాలా రుగ్మతల నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఈ యోగాను అందరూ అనునిత్యం ఆచరించాలని మేము కోరుకుంటున్నాం.
1: ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామంలో ఈరోజు భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు గృహ అవసర వస్తువులను, పిల్లలకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ది కోసం పోలీస్ శాఖ తరపున ఎప్పుడూ ముందుంటామని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టాలు కలగకుండా నాణ్యమైన విత్తనాలు, ప్రమాణాలకు అనుగుణమైన ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉండేలా ఐకేపీ రైతు సేవా కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈరోజు జనగామ మండలంలోని మరిగడి గ్రామంలో మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఐకేపీ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి కేంద్రంలోని సౌకర్యాలు నిర్వహణ విధానాలను పరిశీలించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇలా విందాం. తలమడుగు మండలం కజ్జర్లా గ్రామానికి చెందిన ఏనుగు యశోదా బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ఆదిలాబాద్ మండలం పొచ్చిరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ముందుగా ప్రకటనలు.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబులో తామరా బురద పుల్లా
6: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారాల్లో పొద్దున్న 6:20 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో కైగట్యం పాడిన పాటలు, జానపదాలు, జనగీతాలు, అవే ఏ పని చేస్తున్నా ఆ పనిలో శ్రమ తెలవకుండా, అంటే చేన్లలో పంట వేస్తున్నప్పుడు కానీ, వానలు పడుతున్నప్పుడు కానీ, ప్రేమ పాటలు కానీ, పెళ్లి పాటలు కానీ, ఇలా ఏ సందర్భానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు కైగట్టి పాడుకునే పాటలే ఈ పల్లె పదాలు లేక జానపదాలు. ఇలా తలమడుగు మండలం కజ్జర్లా గ్రామానికి చెందిన ఏనుగు యశోదా బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ఆదిలాబాద్ మండలం పొచ్చిరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. పోయిన గురువారం మొదటి భాగంలో ప్రేమ పాటలను విన్నారు. ఇలా రెండవ భాగం తలమడుగు మండలం కజ్జర్లా గ్రామానికి చెందిన ఏనుగు యశోదా బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం. ముందుగా విందాం ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమంలో.
8: బావా మరదను ప్రేమించుకున్నాను తే ప్రేమతోటి పెసల్ల కూర వండినా తిందురా బావా అని నేన బావని పిలుస్తున్నాడు.

0: ఇప్పటి వరకు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన ఏనుగు యశోదా బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం.
3: నువ్వోయ తోవల కోరంద పొద ఉన్నది బాల, నీ మీద మనసు పడ్డదని అంటున్నాడు బావ మరదల్ని.

0: ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ప్రేమ పాటలు రెండవ భాగం అది. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలని మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మరుసటి రోజు వినాలనుకున్నా కూడా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో బజార్హత్తూర్ మండలం ధరమడుగు గ్రామానికి చెందిన టేకం కమలాబాయి బృందం పాడిన భీమదేవుని పాటలు మొదటి భాగం, ఇంకా బీంపూర్ మండలం జల్కోరి గ్రామానికి చెందిన ఆత్రం జానాబాయి బృందం పాడిన పెళ్లి పాటలు మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. హైదరాబాద్లోని గీతం డీమ్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. గీతం ఎంట్రన్స్ టెస్టుకు ఈ నెల 26వ తేదీ వరకు గడువుంది. 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ బీఈడి బీఎస్సీ బీఈడి కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఎంటెక్ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఫార్మా, ఎంఎస్సీ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ వంటి అధునాతన కోర్సులు కూడా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన వర్సిటీ వెబ్సైట్ అడ్రస్ www.geetham.edu. మరొక సమాచారం. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యూనివర్సిటీల నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వారు తాము చదువుతున్న కాలేజీ నుంచి తమకు దగ్గరగా ఉండే ప్రైవేటు కాలేజీకి బదిలీ చేసుకునే అవకాశం కల్పించారు. అన్ని ప్రైవేటింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులు వారి కాలేజీల ప్రిన్సిపల్ను కలిసి తర్వాత బదిలీ కోరుకునే విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు హైదరాబాద్లోని తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయని జిల్లా మైనారిటీస్ సంక్షేమాధికారి షేక్ కలీం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0402233612. ఈమెయిల్ అడ్రస్ directoremsccitelangana@gmail.com. తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులకు సంబంధించి 2 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఎంవి ఆదిలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 2 జూలై సర్టిఫికేట్ కోర్స్ పేపర్ 1, 3 తేదీన డిప్లొమా కోర్సు పేపర్ 1, 4 తేదీన డిప్లొమా కోర్సు పేపర్ 2 ఉంటాయని తెలిపారు.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీఎఫ్సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 19వ తేదీన ప్రారంభమవుతుంది మొదటి విడత కౌన్సిలింగ్. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేసి ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలో పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నత స్థాయి సమాపేశాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమాపేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫ్ సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్దిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ

దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమాపేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమాపేశానంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుం అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

0: కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రైతన్నలకు అన్ని కాలాలకు అనుగుణంగా ఏ ఏ పంట వేయాలో, ఏ పంటకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో, ఇలా ఎన్నో రకాల సూచనలు సలహాలు ఆయా రంగాలలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం. ఇవాళ కిసాన్ వాణిలో కూడా రెండు ముచ్చట్లున్నాయి. అవి పత్తి పంట తొలిదశలో చేపట్టవలసిన చర్యలు. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట. ఇంకా రైతు అంతరంగంలో గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో యు దినేష్ పెట్టిన ముచ్చట. ముందుగల వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా వాతావరణం పొడిగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక రాగల రెండు రోజుల్లో కూడా వాతావరణం పొడిగా ఉండి అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది, లేదా తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ఇది మన యాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. పత్తి పంట తొలిదశలో చేపట్టవలసిన చర్యలు. శ్రోతలు, ఎండాకాలం అయిపోయి వానాకాలం చురు అవుతున్నదనగానే రైతన్నలు ఒక్క వాన పడంగానే పత్తి పంట పెట్టుకుని సాగు చేస్తామని చూస్తుంటారు. అయితే ప్రస్తుతానికైతే వానలు పడక చాలామంది రైతన్నలు ఎదురు చూస్తున్నారు. కానీ పత్తి పంట తొలిదశలో, అంటే విత్తనం విత్తే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, పత్తి పంటలో ఎక్కువ దిగుబడి రావాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి, ఈ అంశాలన్నీ ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రవీణ్ కుమార్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చటలో.
1: నమస్కారం ప్రవీణ్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ పంట విత్తుకునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు, దాని గురించి చెప్తారు.
2: ముఖ్యంగా మనము ఈ విత్తుకునే ముందు సో భూమిని మంచిగా దున్నుకొని చదును చేసుకోవాలి. అంటే ఎత్తుపల్లాలు లేకుండా మనకు సమానంగా భూమి ఉన్నట్టయితే, నేలను సమానంగా వేసుకున్నట్టయితే ఈ ఎక్కువ వర్షాలు పడినప్పుడు నీరు రాకుండా ఉంటుంది. సో అదే విధంగా మనకి ఏమైతుందంటే ఎత్తుపల్లాలు ఉండడం వల్ల ఎక్కడైతే పల్లెమున్న దగ్గర నీరు ఆగిన దగ్గర మనము తొలి దశలో విత్తనాలు విత్తినప్పుడు, ఒకవేళ వర్షం ఎక్కువ పడినప్పుడు కానీ లేకుంటే నీరు ఆగినప్పుడు కానీ సో మొలక శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనము చేనును సమానంగా దున్నుకొని చదును చేసుకొని సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి, ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోవాలి. సో అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులలో సో పొడిగా వేసుకోకుండా, అంటే పొడిలో విత్తనాలను వేసుకోకుండా సో మనకు కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ నల్లరేగడి భూములలో నమోదైన తర్వాతనే మనము సరైన తేమలో విత్తుకున్నట్టయితే మనకు మొలక శాతం కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అదే విధంగా మనం ఈ తేలిక నేలల్లో పత్తి సాగు చేసుకున్నట్టయితే మొక్కల సాంద్రతను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు తేలిక నేలల్లో పత్తి వేసుకొని మనం దిగుబడి మంచిగా రావాలి, లాభదాయకంగా ఉండాలి అంటే సో మనం మొక్కల సాంద్రతను పెంచుకోవాలి. అంటే ఈ నల్లరేగడి భూముల్లో అయితే వరుసకు వరుసకు 90 మొక్కకు మొక్కకు 60 అలా పెట్టడం జరుగుతుంది. సో ఈ తేలిక నేలలలో వరుసకు వరుసకు 90 సెంటీమీటర్లు, అంటే 3 ఫీట్లు, మొక్కకు మొక్కకు 30 సెంటీమీటర్లు లేదా 15 సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు సో అలా వేసుకుని మొక్కల సాంద్రతను పెంచుకున్నట్టయితే మనకు నికరంగా మొక్కల సంఖ్య పెరిగి దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. అయితే దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే అన్ని హైబ్రిడ్లు ఈ స్పేసింగ్ ఇంతకు ముందు నేను చెప్పిన స్పేసింగ్ కు సూటబుల్ అయ్యేవి ఉండవు. సో కాబట్టి ఆ స్పేసింగ్ కు సూటబుల్ అయ్యేటువంటి హైబ్రిడ్లనే ఎన్నుకొని మనం విత్తుకున్నట్టయితే క్రాప్ కూడా బాగా రావడం జరుగుతుంది. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము విత్తన శుద్ధి కూడా, అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్రై కండిషన్స్ ఉండడం మూలాన సో ఏంటంటే మనకు ఈ వేరుకుళ్ళు తెగులు రూట్ రాట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ట్రైకోడర్మా విరిడి గాని లేదంటే సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ తో గాని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే పంట తొలి దశల్లో వచ్చే తెగుళ్లను కూడా మనం నివారించవచ్చు. అంటే మామూలు ఇప్పుడు సాధారణంగా రైతులు ప్రైవేట్ హైబ్రిడ్ లో సాగు చేస్తున్నప్పుడు అవి సీ ట్రీట్మెంట్ అంటే పురుగు మందుతో సీ ట్రీట్మెంట్ చేసి రావడం జరుగుతుంది. తెగుళ్లకు నివారణకు మనం ఈ ట్రైకోడర్మా గానీ లేకుంటే సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ గానీ 10 గ్రాములు కిలో విత్తనానికి

0: విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే తొలి దశలో వచ్చే తెగుళ్లను కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ మనం అంటే మంచి తేమలో మనం విత్తుకున్నట్టయితే ఒక 5 నుంచి 6 రోజులలో మనకు మొలక బయటకు వస్తుంది. సో ఒకవేళ ఎక్కడైనా మొలక రాని దగ్గర మనం 10 రోజుల అప్పుడు మళ్ళొకసారి గ్యాప్ ఫిల్లింగ్, విత్తనాలు రాని చోట మనం విత్తనాన్ని వేసుకున్నట్టయితే మొక్కల సాంద్రత బాగుండి మనకు దిగుబడి మంచిగా వచ్చడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఇది విత్తుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కదా, ఇప్పుడు పంట వేసుకునేటప్పుడు ఎరువులు ఎంత వాడాల్సి ఉంటుంది దాని గురించి చెప్తాను.
0: సో మనం ఎప్పుడు కూడా ఏం చెప్తామంటే ఎరువులను వాడేటప్పుడు మనం ఎంత ఎరువులు వేసుకున్న దానికి మనము మొదటగా భూసార పరీక్షలు చేసుకోవాలి రైతులు. సో భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మనకు మన నేలలో పోషక విలువల శాతం ఎంతుంది అనేది తెలుస్తుంది. సో దాని రిజల్ట్స్ ఆధారంగా మనము నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మనకు పత్తికి 1-4 టన్నుల పశువుల ఎరువు లేదా సేంద్రియ ఎరువును మనం వేసుకోవాలి. సో సిఫారసు చేసిన ఎరువుల మేరకు మనం వాడినట్టయితే పంటకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాషియం అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం తొలి దశలో ఇప్పుడు వేసుకునే ముందు అడుగులో భాస్వరం ఎరువును DAP రూపంలోనైతే 1 బ్యాగ్ అంటే 50 కిలోలు మనం 1 ఎకరానికి

భాస్వరం ఎరువును డిఏపి రూపంలోనైతే ఒక బ్యాగ్ అంటే 50 కిలోలు మనం ఒక ఎకరానికి వేసుకోవచ్చు, లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కూడా మనం వేసుకోవచ్చు భాస్వరము. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నప్పుడు 3 బ్యాగులు ఒక ఎకరానికి అవసరం అవుతుంది. సో డిఏపి అయితేనేమో ఒక బ్యాగ్, లేదంటే

0: పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1.2 లీటర్స్ 1.2 లీటర్లు ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక ఎకరానికి మనకు భూమి పైన మనం నేల పైన సమాంతరంగా పిచికారి చేయాలి. అంటే లీటర్ నీటికి 6 మిల్లీమీటర్లు లేదా స్టాంప్ ఎక్స్ట్రా అని కూడా దొరుకుతుంది. అది మనకు 700 ఒక ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేయాలి. అంటే లీటర్ కి 3.5 మిల్లీలీటర్లు స్టాంప్ ఎక్స్ట్రా అయితే. సో ఇది మనం ఏంటంటే హ్యాండ్ పంప్ తోటి స్ప్రే చేసుకున్నట్టయితే సమాంతరంగా మనకు భూమి పైన పడడం జరుగుతుంది. అదే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిలో తేమ ఉన్నప్పుడు మనము ఈ స్ప్రే చేసినట్టయితే మనకు మంచి కలుపు మందు సమర్థవంతంగా పనిచేసి మనకు కలుపు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అంటే ప్రీ ఎమర్జెన్సీ. తర్వాత మనకు 4 రోజులప్పుడు పంట మొలకెత్తినప్పుడు పంట 4 రోజులప్పుడు వచ్చే కలుపును నివారించుకోవడానికి ఏందనంటే మనకు ఈ అంటే గడ్డి జాతి అదే విధంగా వెడల్పాకు గడ్డి మనము నివారించుకోవడానికి ఫిజలోపాపి తైలు 400 మిల్లీలీటర్లు లేదా ప్రాపికిజోపాప్ 250 మిల్లీలీటర్లు మరియు పైరిథైబాక్ సోడియం 250 మిల్లీలీటర్లు కలిపి అంటే ఫిజలోపాపి తైలు కానీ లేదంటే ప్రాపికిజోపాప్ కానీ దాన్ని పైరిథైబాక్ సోడియం అంటే హిట్విడన్ దొరుకుతుంది బయట అది 250 మిల్లీలీటర్లు. సో వీటిని కలిపి అంటే కాంబినేషన్ కెమికల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. క్విజలోపాప్ ఇథైల్ ప్లస్ పైరిథైబాక్ సోడియం హిట్విడ్ మ్యాక్స్ అని కొన్ని కలుపు మందులు ఉన్నాయి. సో వీటిని వాడి మనము 4 రోజుల వరకు వచ్చే ఈ కలుపును మనము నివారించవచ్చు. అదేవిధంగా మనకు పలు దఫాలుగా క్రాప్ 60 నుంచి 70 రోజుల వరకు ఈ దౌర ద్వారా మనం అంతర కృషి చేసినట్టయితే సో కలుపు నివారించడంతో పాటు మనకు భూమిలో మాయిశ్చర్ను కూడా అంటే తేమను కూడా మనము ఎక్కువ రోజులు నిలిపి ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పత్తి పంటను తొలి దశలో ఆశించే పురుగులు తెగుళ్ళు ఏమున్నాయి? ఆశించిన పురుగులు తెగుళ్ళని నివారించాలంటే ఏం చేయాలో చెప్తారు.
0: అంటే మనకు ఇప్పుడు తొలి దశలో ఒకవేళ బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదే విధంగా బెట్టకు గురి కాకుండా పంట బెట్టకు గురి కాకుండా సో అవసరం మేరకు స్ప్రింక్లర్ ద్వారా గానీ లేకుంటే డ్రిప్ ద్వారా గానీ నీటిని అందించడము, ముఖ్యంగా సేంద్రియ ఎరువులు మనము వేసుకోవాలి. సేంద్రియ ఎరువులు వేసుకోవడం వల్ల ఏమవుతాయంటే ఈ భూమికి నీటిని పట్టించే లక్షణము పెరుగుతుంది. అదేవిధంగా క్రాప్ కూడా బలంగా ఉండి తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా పెరగడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఎర్లీ స్టేజ్లో ఒకవేళ బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు పేనుబంక రావడానికి అవకాశం ఉంటుంది. పేనుబంక ఏంటంటే పంట లేత కొమ్మలపై లేదంటే ఆకుల నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. ఈ పేనుబంక వచ్చినప్పుడు ఏంటంటే పేనుబంక తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం జరుగుతుంది. సో మనకు ఆ జిగురు పదార్థానికి చీమలు మనకు కనిపించడం జరుగుతుంది అక్కడ చెట్టు దగ్గర అంటే మొక్కల దగ్గర. సో దాన్ని అప్పుడు మనం ఈ ఎఫిడ్ను లేదా పేనుబంకను గుర్తించి తగు కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే మనకు ముందుగా అంటే పెద్ద మందులకు పోకుండా వేప నూనె వాడడము లేదంటే ఇంకా ఎక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఎస్టామిప్రిడ్ కానీ లేదా ఫిప్రోనిల్ కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ వంటి కెమికల్స్ ఏదో ఒక దాన్ని వాడి తగ్గించుకోవడం. మనకు ఇంకా అంటే బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు తామర పురుగు కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. సో సీడ్లింగ్ స్టేజ్లో ఈ తామర పురుగు ఏంటంటే మనము గుర్తించడానికి ఈ పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో సన్నగా ఉంటాయి. ఈ ఆకుల నుంచి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు ముడతపోవడము, ఈ ఆకుల ఈనెల వెంబడి మనకు ఈ వెండి వంటి చారలు కనిపించడం జరుగుతుంది. సో దీని నివారణకు కూడా మనం ఏంటంటే ఈ వేప నూనె పిచికారి చేయడం తొలి దశలో. సో ఉధృతిని బట్టి డైఫెన్థురాన్ గాని లేదా ఫిప్రోనిల్ గాని లేదా ఇమిడాక్లోప్రిడ్ వంటి రసాయనాలను వాడి దీన్ని కంట్రోల్ చేయడము. సో ముఖ్యంగా ఏంటంటే మనకి తొలి దశలో వచ్చే సకింగ్ పెస్ట్ రసం పీల్చే పురుగుల నివారణకు ముఖ్యంగా ఈ కార్డ్స్ ఎల్లో కార్డ్స్ అంటే మనం పసుపు జిగురు అట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు కానీ అంటే నీలిరంగు జిగురు అట్టలు, తెలుపు జిగురు అట్టలను మనము ఒక ఎకరానికి 20 చొప్పున పెట్టుకున్నట్టయితే అవి మనకు ఎక్కువ ఖర్చు కూడా కావు. సో ఈ సకింగ్ పెస్ట్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ సకింగ్ పెస్ట్ ను తగ్గించడానికి అంటే ఈ ఉధృతిని తగ్గించుకోవడానికి ఇంకా ఏంటంటే మనము పత్తి చేను చుట్టూ ఒక 2 వరుసలు మొక్కజొన్న గాని లేకుంటే జొన్న వంటి పంటలను మనం వేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది.
1: చాలా సంతోషం ప్రవీణ్ కుమార్ గారు. ముఖ్యంగా పత్తి పంటను తొలి దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే విత్తుకున్న తర్వాత తొలి దశలో ఆశించే పురుగులు తెగుళ్ళు ఏమున్నాయి, వాటి నివారణకు ఏం చేయాలి, ఈ వివరాలు తెలియజేసిండ్రు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలు.
2: పత్తి పంట తొలి దశలో చేపట్టవలసిన చర్యలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త

0: आओ किसान भाई, आओ किसान बहनों, सीखें नई तकनीक, बढ़ाएं अपनी खेती का धन। रायसेन में सजेगा ज्ञान का ये मेला, उन्नत कृषि महोत्सव, सुनहरा ये मौका। 11 से 13 अप्रैल दशहरा मैदान रायसेन में 300 से ज्यादा स्टॉल, जानकारी हर ज्ञान में, 24 प्रशिक्षण सत्र, सीखो नए तरीके, खेती बने आसान, बढ़े आपके नतीजे। बीज हो या मशीन या बाजार की बात, हर समस्या का समाधान मिलेगा एक साथ। तो देर ना करें, आज ही करें पंजीकरण व्हाट्सएप हेल्पलाइन या ऑनलाइन माध्यम। आओ मिलकर बढ़ाएं खेती की पहचान, उन्नत कृषि महोत्सव, किसानों की शान। 11 से 13 अप्रैल रायसेन, आपका हार्दिक स्वागत है।
1: తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో. ఇప్పుడు రైతు అంతరంగం. ఈ శీర్షికన గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో యు దినేష్ పెట్టిన ముచ్చట విందాం.
2: జాదవ్ నందు, మీకు నమస్తే.
3: నమస్తే అన్న.
2: మీకు సొంత గొర్రెలు ఉన్నాయేమన్నా?
3: సొంత లేవు, జీతం ఉన్నా.
2: ఎన్నేళ్ళ నుంచి జీతం చేస్తున్నావు?
3: 4 సంవత్సరాలు.
2: అంటే ఒక్కోలకేనా?
3: అవు.
2: ఎన్ని ఉంటాయి మొత్తం గొర్రెలు?
3: 300 దాకా ఉంటాయి.
2: 300 గొర్రెలు మేపాలా? ఎంత జీతం ఇస్తాడు మరి ఆయన?
3: ఉంటది 150,000 దాకా
2: సంవత్సరానికి. ఒక్కోలేనా గొర్రెలవేనా?
3: ఒక్కోలే.
2: ఒక్కోలే ఇద్దరు మేపుతారా?
3: ఇద్దరు మేపుతారు.
2: అంటే ఈ జీతం లక్షన్నర జీతం కాకుండా ఇంకేమైనా పొట్టకి ఏమన్నా ఇస్తారా?
3: ఏముంది, ఏమి ఇయ్యరు.
2: జొన్నలు, గోధుమలు
3: ఏమి ఇయ్యరు.
2: వడ్లు ఏమి లేవు?
3: ఏమి లేవు.
2: లక్షన్నర ఒకటేసారి ఇచ్చేస్తారా?
3: ఏ తప్ప కొన్ని కొని ఇట్లా.
2: మరి నువ్వే కొన్ని గొర్రెలు కొనుక్కొని మేపుకుంటే అయిపోదాం. మరి
3: మనకు అప్పు ఉన్నది, అప్పు చేయబట్టి ఇది కథలు చేయబట్టి ఇట్లా జీతం ఉండు.
2: మరి ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు మరి మేపుటోడు?
3: ఇద్దరం ఉన్నాం జీతం. ఇక వేరేవాడు నేను కూడా.
2: ఇద్దరికి లక్షన్నర జీతమా? 3 లక్షలు.
3: ఆడికి తక్కువ ఉంటది.
2: ఎంత ఆయనకు?
3: ఇక కొత్తోడు వాడికి ఉంటది 120,000-130,000 దాకా.
2: ఎక్కడెక్కడ మేపుతావు మరి గొర్రెలు?
3: ఇప్పుడు ఏడ మేతలేవు. ఇప్పుడు అటు పోతా సెర్ల కట్టు నాగపూర్కాయ. ఈ ఎండాకాలం అయితే ఏడ ఏం దొరకది. ఆనాకాలం ఆ గుట్టలు మేపుతాం.
2: ఎటు తిరుగుతావు ఇట్లా రోజంతా?
3: రోజు బగ్గ తిరుగుతాం మేము. ఇడికెళ్ళి పోవాలి ఇక సారంగపూర్ దాకా. ఎటు అంటే అటు మేపుకుంటా మేపుకుంటా.
2: 300 గొర్రెల మందకు మేత ఎక్కడ దొరకాల?
3: ఇట్లానే ఇక ఒడ్ల పోనాయి ఆడన. ఏం మేత దొరకాయి? ఏం దొరకాయి? ఆలంలో బిల్లం ఏమైనా ఇది అట్టి గడ్డి బిట్టి గడ్డి ఏమైనా తినుకుంటా. అవి
2: మేకలు ఉన్నాయేమన్నా?
3: మేకలు ఉన్నాయి ఒక 20-30 దాకా.
2: పొద్దుగాల ఎన్ని గంటలకు ఇడిస్తావు గొర్రెలు?
3: పొద్దుగాల 7, 7:30, 8 6, 7 అవుతుంది ఇంటికి పోయేవాడికి.
2: ఊళ్ళయి గొర్రెలు ఉన్నాయి
3: బాలున్నాయి.
2: ఏ ఊరుళ్ళది?
3: నాకతండ.
2: ఈ ఊరులేనా? మరి ఇంత పెద్ద మంద ఎక్కడ ఉంచుతావు రాత్రికి? నువ్వు ఎట్లా కట్టేస్తావు?
3: కొట్ట పెద్ద కట్టుకున్నాం.
2: ఇట్లా చేనల కట్టారా మరి ఎండాకాలం పూట?
3: కట్టాం చేనల. ఇక మేతలు ఉంటే కడతాం చేనల. మేతలు లేవు.
2: ఎందుకు కట్టేసిన గానీ కొన్ని డబ్బులు ఇస్తారు కదా ఎరువు పడ్డట్టు పడతాయి.
3: ఇటు ఇయ్యరు డబ్బులు.
2: ఇటు సైడ్ ఇయ్యర మేత ఉంటే మీరు కట్టే.
3: మేత ఉంటే మేత మేపుకుని అలా అలా కట్టుకోవాలి.
2: మరి ఇంత ఎండాకాలం నీళ్లు ఎడ దాపుతావు?
3: నీళ్ళు ఇస్తేర్లా, లేకుంటే ఆడ పేద ఒర్రే ఉన్నది చూడు. సాయంత్రం పోతాం రిటర్న్ పోయేటప్పుడు
2: అందులో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు గుట్టలా మేపుతున్నావు, ఈ ఫారెస్ట్ వాళ్ళు ఏమన్నారా?
3: ఫారెస్ట్ వాళ్ళు వస్తారు. చెట్లు కొట్టకుంటారు, ఇది కొట్టకుంటారు, అది కొట్టకుంటారు అంటారు.
2: మేపుకోమంటారు?
3: మేపుకుంటారు. కానీ గుట్టలల్లా మేపుకుంటారు. ఇటు నర్సడి ఉన్నది, ఇటు మీద గిన్నె ఉన్నది మీద. అందులో రాకుండ్రి, అందులో చెట్లు ఉన్నాయి అంటారు. ఇక భయపెడతారు, బెదిరిస్తారు.
2: గుట్ట కింది కింది భాగాల్లో మేపుకోవాలి.
3: ఇట్లానే పక్కపోనా
2: పైకి ఎక్కడానికి లేదు. మరి నీకు నీళ్ళు ఎట్లా?
3: నాకు ఒరేలా పోనా నేను తాగేది అందుకు. గుట్టలో ఏడ దొరికితే ఆడ తాగాల.
2: సద్ది డబ్బా తీసుకుంటాం మేము ఇంకా. మరి ఆన పడితే ఈ గొర్రెల మందని ఎట్లా ఉంచుతావు? చెట్టు కింద కురుకుతాయి, అవి పిడుగులు పడతాయి, ఎప్పుడైతే వేస్తావు?
3: ఇట్లానే ఏడ చెట్టు కిందకి ఆపేసి మేము దూరం నీళ్ళ పడతాం. ఇక
2: అవి ఉరుకాయ? ఎటు ఉరుకాయ? చెట్టు కింద ఉంటే
3: గాలి బాగా ఉంటే ఉరుకుతాయి, గాలి లేకుంటే ఆగుతాయి చెట్టు కింది వానలా.
2: ఇన్ని గొర్రెలు 300 గొర్రెలు అన్నప్పుడు రోజు 1, 2, 3 అట్లా ఏనుకుంటూనే ఉంటాయి. మరి ఆ పిల్లల్ని ఎట్లా తీసుకుపోతావు?
3: పెద్ద తువాలు ఉంటాయి ఈనేటప్పుడు ఇది తెచ్చుకోను పెద్ద.

0: అది తెచ్చుకుంటా. అందులో కట్టే పెద్ద కట్టెలు అందులో కట్టేసి ఇట్లా ఎత్తుకొని పోతాం. అందులో
1: ఒక్కొక్క గొర్రె ఎన్ని పిల్లలు పెడతాది?
0: ఒకటి రెండు. ఇట్లా
1: ఏర్పడతా నీకు ఇలా ఈ గొర్రె ఇంతది అన్నట్టు ఇంటికా నుంచి
0: ఎంబడినే తీసుకొస్తా. ఇన్నింది అనుకో ఒక్కడికి దోలేస్తా ఇన్నాక ఇంటికాడ పడేసిరా అని తల్లి ఉంటది ఎంబడిని పిల్లలు ఇంటికాడ పడేసేస్తా.
1: మరి ఇంటికి పోయినాక తల్లి గొర్రె గుర్తుపడుతుందా పిల్లని? పోయినాక పాలు దాపుతావి?
0: పోయినాక పాలు దాపు.
1: ఎన్ని ఉన్నాయి పిల్లలు మొత్తం? అట్లా
0: పిల్లలు ఇప్పుడైతే ఏం లేదు, ఇప్పుడు మెరుగులా అప్పుడు వింతాయి గొర్రెలు. మెరుగు కన్నా ఒక నెల అయినాక ఈనుడు మొదలు పెడుతుంది.
1: ఎన్ని రోజులకు ఒకసారి ఇంత గొర్రె?
0: 6 నెలలకు ఒకసారి. గొర్రె పొద్దులు 4 ఉన్నాయి.
1: ప్రతిరోజు నువ్వు రానే పడుతుంది. ఎప్పుడన్నా వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు గాని, నీకు ఏమన్నా పానం మంచి లేనప్పుడు గాని ఈ మందోళ్ళు మేపాలా?
0: ఎవరైనా కైకిలలు ఎట్టుమంటారు పాపలు పెడతావా? లేకుంటే కైకిలలు దొరికితే కైకిలలు ఎడతా, లేకుంటే మీరు మేపుకోరంటారా? నేను చెప్తా
1: మేపుకుంటారా? అట్లా
0: అట్లా కూడా మస్తు సరళ లొల్లి అవుతుంది. ఇక బలిమిటికి నేను పోతా అప్పుడు వాళ్ళు మేపుకుంటారు. ఇక దొరకనప్పుడు నేను కూడా ఎటు ఓడు కుదరదు. ఇక
1: మరి భారీ వానలకు ముసురు పెట్టినప్పుడు ఎట్లా మేపుతావు గొర్రెలు?
0: ముసురులోనే మేపబడుతుంది. ఇక
1: అనబడ్డా మేపుడేనా?
0: మేపుడే.
1: వాగులు వాడతాయి? ఇప్పుడు ఇంత పెద్ద వాగు ఉన్నది మీ ఊరు కదా.
0: అటు గుట్ట ఎక్కిస్తాం, అటు అటు పక్క ఉంటుంది పెద్ద గుట్ట, ఇటు వాగులు అప్పు ఉంటారా మీకు? అటే మేపలే. ఇక సేన్లా ఇక ఎండాకాలం చలికాలం పోతాం, అనాకాలం దూరాల పోనాం అటు ఓం.
1: ఇక మీకు చుట్టూ అడవి ఉన్నది మీ ఊరుకు.
0: అవును.
1: మన జంతువులు ఏమన్నా వస్తాయా?
0: వస్తాయి పులులు అవి వస్తాయి.
1: చూసినా ఎప్పుడన్నా? చూసినా.
0: చూసినా కండ్లా మొగటిని మేకలు దొరకబట్టినాయి.
1: పులియా లేకపోతే?
0: పులి. పులే.
1: పులి వచ్చిందా?
0: అవు.
1: ఈ అడవిలా?
0: అవు. ఈడ వచ్చింది ఈడ ఈ ఊరు వెనుక.
1: ఎన్ని కూడా మీద మేకలు?
0: 2.
1: ఇలా మేక పట్టింది అనుకో పులి, రేపు మళ్ళీ ఉంటదా జాగ్రత్త? పులి
0: ఉండదు. ఉండదు.
1: ఆ జాగ్రత్త వెళ్ళిపోతుందా?
0: వెళ్ళిపోతుంది.
1: ఎందుకంటే దానికి షికారి దొరికింది కదా, అది ఎందుకు వెళ్ళిపోతుంది?
0: దొరికింది కానీ ఒక జాగాలో ఉండదు, అది జాతి ఒక జాగాలో ఉండే జాతి కాదు అది.
1: ఇంకేమన్నా పాములు ఏమన్నా కనరావా?
0: పాములు కనబడతాయి, ఇక అవి పెంజర కూడా కనబడతాయి. అవి కరిచినాయంటే చనిపోతాయి, పక్క పొంటి పోయినాయంటే వెళ్ళిపోతుంది. అట్లా ఉంటది. ఇక
1: ఏమన్నా గంటలు కడతావు అట్లా మెడల
0: వీటి? అవి దొంగలు ఉంటాయి చూడు, దొంగతనం ఇటు అటు ఉరుకుతాయి గొర్రెలు. అవి ఇట్లా కడతా అనాకాలం.
1: వీటిలో కూడా దొంగ గొర్రెలు ఉంటాయి.
0: ఇట్లా దూరం వెళ్ళిపోతాయి.
1: ఇప్పుడు ఇన్ని గొర్రెల అసలు మేకలు ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంటది?
0: మేకలు పిల్లలు 2-3 పిల్లలు గొర్రెలు పెంచుకున్నాం అనుకో, పాలు పట్టచ్చు అవిట్లకు.
1: మేక పాలు పట్ట?
0: మేక పాలు పట్టచ్చు. గొర్రెలకు అంతగానం పాలు ఉండదు.
1: వాగు వారినప్పుడు మేకలు దాటి తల్లి పనికొస్తాయి,
0: ఉరికేస్తాయి ముందట. వర్షలో కాలం కూడా గొర్రెలు మనం బగ్గ వర్షం వస్తే నడకుంటే మేకలు ముంగట ఉరికేస్తే గొర్రెలు దాని ఎంబడ ఉరికేస్తాయి.
1: మందల కుక్క కూడా ఉంటుంది, కనబడతలేదు కుక్క.
0: కుక్క ఉండే గాని అది ఎటు పోయిందో.
1: పిల్లలు ఏమన్నదా వీటి కుక్క?
0: ఏమనేది?
1: టీకాలు ఎప్పుడని ఇస్తావా వీటికి?
0: అవును టీకాలు ఇస్తాం. ఏమైనా రోగాలు బీగాలు వస్తే వీటికి వేపిస్తాం. అన్నిట్లకు టీకాలు వస్తాయి.
1: వాళ్ళ డాక్టర్లు వస్తారా? మీరు పిలుస్తారా డాక్టర్లని?
0: డాక్టర్లని మేము పిలుస్తాం.
1: వాళ్ళు చచ్చిపోతారు.
0: అవును.
1: మరి ఈ గొడ్డలి అవసరం ఏం పడుతుంది మీకు సాధారణంగా?
0: గొడ్డలి ఎట్లానే అవి గొర్రెలు అవి పిస పిస అవుతాయి. ఒక్కొక్క గొర్రె ఒకసారి కొంచెం సేవ్ కోసి పడిద్దాం ఇట్లా.
1: ఎందుకు?
0: అది రోగం తక్కువ అయితే దానికి పిస రోగం ఉంటది. ఇట్లా పట్టుకొని ఇట్లా కోసిస్తా
1: రక్తం వెళ్ళదా?
0: వెళ్తది.
1: మరి
0: వెళ్తేనే తక్కువ అయితే ఇట్లా.
1: ఏం రోగం వచ్చినప్పుడు చేస్తా?
0: అది వస్తుంది, అది మనం ఏం రోగం అంటారు దానికి, తిక్క లెక్క ఉంటది.
1: అవునా? చెవు కోసి ఒక రెండు చెవులు కోసిస్తా?
0: 2.
1: ఇప్పుడు ఈ మేకల కొట్టాల గొర్రెల కొట్టాల గొట్టి కాయలు ఉంటాయి, ఉంటాయి గొట్టి కాయలు?
0: అవి తింటాయి మేకలు.
1: అవి ఎందుకు వస్తాయి? ఆ గొట్టికాయలు ఎడ దొరుకుతాయి ఎందుకు వస్తాయి? ఎట్లా
0: మేపినాక కొట్టలు పోయి అవి బయట పడతాయని
1: గింజలు
0: గింజలు గింజలు
1: అవి తింటారు కదా. మనుషులు కూడా తింటారా?
0: మనుషులు అవి వల కొట్టి తింటారు లోపలి ఇత్తులు.
1: కాజు లెక్క వస్తుంది.
0: అది ఇప్పుడు తింటలేరు, ముందు తింటుండట. అది తింటే మనకు ఎఫెక్ట్ అట, ఎందుకంటే సేవులు పోతాయట
1: మనక. మనకు కూడా నష్టమే. అవి
0: తింటే నష్టమే. ఇప్పుడు తింటలేరు వాళ్ళు.
1: ఈ బూరు కట్ చేస్తావా గొర్రెలది?
0: అవును.
1: ఎప్పుడెప్పుడు కట్ చేస్తావు?
0: చలికాలం కడ చేస్తాం, మళ్ళా మెరుగు అయినాక 2-3 నెలలకు కడ చేస్తాం. బూరు బీరు ఏమమ్మా
1: పైసలు వస్తాయి? ఏమన్నా?
0: ఏం రావు.
1: ఇప్పుడు సేన్లలో మందులు చల్లుతారు, ఆనకాలం వచ్చిందంటే దురల పని ఉంటాయి, అవి తింటే మరి వీటికి మేకలకు ఏం ప్రాబ్లం కాదా? మేకలకు గొర్రెలకు
0: మందులు ఎత్తారు, యూరియానో బ్యూరియానో పడెత్తారు ఆడ అంటే ఆడ, అవి తిన్ను కూడా మస్తు చనిపోతాయి.
1: మరి అప్పుడు ఏం చేస్తావు? మీ సేట్ మొత్తం కూడా చనిపోయింది.
0: ఆడ ఉండే మాకు తెలలే, ఏడ ఉండేనేమో తినదచ్చు అంటాం. ఇక తిడతాడు, తిన్నాక ఇక వడ పడుతుంది. మనం మేపేటప్పుడు వడకుంటే ఏం చేస్తాం?

0: ముట్టిందా? బాకీలు ముట్టినాయా మరి దగ్గరికి?
1: బాకీలు ఏంటి, ఇంకా మళ్ళీ ఉన్నది.
0: ఇంకెన్ని లక్షలు బాకీ?
1: 2-3 లక్షలు ఉన్నది. ఇంకా
0: ఎన్ని ఏళ్ళు జీతం ఉంటావు మరి ఇట్లా?
1: ఓ నాకు 12 సంవత్సరాలు ఇట్లా ఉండవండి.
0: ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంటావు?
1: బాకీలు ముట్టిపోయితే ఉండు అవసరం లేదు, కానీ ఏం చెప్తావు?
0: మరి కైకిలు చేసుకుంటే ఇంతకంటే ఎక్కడ జీతం పడదా?
1: కానీ ఆ బాకీ కూడా ఆగాడు కదా, ఒకటేసారి వాళ్ళు వాళ్ళు కడితేనే వాళ్ళు ఆగుతారు. కట్టకుంటే వాళ్ళు ఊకుంటారా? కోళ్ళు ఊకుంటారు.
0: ఉప్పు వేస్తారా వీడికి? ఎప్పుడెప్పుడు వేస్తారు ఉప్పు?
1: ఉప్పు అనాకాలం బాగా వేస్తాం, అనాకాలం చలికాలం. ఉప్పు తింటేనే కొంచెం మేత మంచిగా తింటాయి,
0: నీళ్ళు తాగుతాయి,
1: నీళ్ళు తాగుతాయి.
0: ఎవరైనా కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్
1: 833-1-8-1-8-5-2-5-2-6-5-2-6-5-2.
0: థ్యాంక్ యూ అన్న.
1: థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
2: రైతు అంతరంగంలో ఇప్పటి వరకు గొర్రెలు మేకల సంరక్షణ గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం నాకతాండ గ్రామానికి చెందిన జాదవ్ నందుతో యు దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం టెక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక వ్యవసాయం పాట.

టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట విన్నారు. ఇది ఇయాల్టి కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం.

రేపు రాత్రి 7:30 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటది. రేపు జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ అంశం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 087-332 ఈ ఆదిలాబాద్ కోడ్ను జతి చేసి 2300-01 లేదా 2950-81 ఈ నెంబర్లకు రేపు రాత్రి 7:30 నుండి 7:45 దాకా

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 0.2 FM മനസ്സു നിണ്ടാ. സമയം 7:45 കാവസ്തుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వార్తల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
3: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూశామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకు వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
4: నమస్కారం మేడం.
3: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
4: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్లీ మళ్లీ ఆల్కహాల్, మద్యపానం గాని లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిసైపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ల ఆరోగ్యము, వాళ్ల సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ల విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏదానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్లని మనము మత్తు పదార్థాలకి బానిష్ అయిపోయారు అని మనం చెప్తాం.
3: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
4: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటై ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ వీళ్లకు చాలా, అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా, అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ గాని, ఇది యువతకు చాలా చాలా హానికరం.
3: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
4: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము. అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువనా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందికే వస్తుంది.
3: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలున్నాయి. కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది. భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా ఈటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
4: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్ లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్ లో కాబట్టి. అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
3: ఈజీగా కూడా ఉంది.
4: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
3: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో గానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిట్లో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు. ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
4: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. రా, ఏం కాదు, ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. మ్యాడమ్,
3: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది?
4: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
3: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది.
4: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ ఉండదు,
3: సపోర్ట్ ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
4: ఇన్సల్ట్ చేస్తారు.
3: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల, ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
4: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
3: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
4: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా, మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
3: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు. బానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్లిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు. ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?
4: తల్లిదండ్రులగా మన పిల్లల్ని మనము క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉండాలి. రోజు మన పిల్లలు కమ్యూనికేట్ చేస్తున్నారా, మనతో మాట్లాడుతూ ఉన్నారా, సడన్ గా మార్పులు ఏమైనా వాళ్లలో వస్తుందా, మూడ్ స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా, మన నుంచి ఏమైనా
3: స్వింగ్స్ అంటే అందులో
4: అంటే ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో, మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి. వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్లకు సపోర్ట్ ఇవ్వాలి.
3: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది ముదిరిపోతే కష్టమైపోద్ది.
4: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరికులర్ యాక్టివిటీస్ కానీ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్లీ మనము బయటికి తీసుకురాగలము.
3: సరే మేడం, బాగుంది. మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుందంటారు?
4: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్లడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్లు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము. సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోక్, హార్ట్ లో స్ట్రోక్, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
3: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు, దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
4: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్లీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్లలో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్లకు డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
3: బాగుంది మేడం. మా శ్రోతలకి, మా స్టూడియోస్ కు వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు గాని పెద్దలు గాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
4: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె. నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

Κοσάρου. జోరైనా సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. ఇప్పటి నుంచైతే 8:45 దాకా శ్రోతలు మీరు చెప్పే హుషారైన ముచ్చట్లు కోరుకునే జోరైనా సినిమా పాటలు. హుషారు కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. శ్రోతలు ఫోన్ చేసి పాట కొరడమే కాకుండా మీకు తెలిసిన వింతలు విశేషాలు మీరు పంచుకోవాలనుకున్న సరదా ముచ్చట్లని కూడా చెప్పొచ్చు. అట్లనే మీకు నచ్చిన సరైన సినిమా పాటని వినొచ్చు 100.2 ఎఫ్ఎం ద్వారా. ఇవాళ కార్యక్రమంలో ముందుగా విందాం ఆర్య సినిమా నుండి సాగర్ సుమంగళి పాడిన ఈ పాట.

0: ఇది మన ఎస్ మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు హుషారు కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. కార్యక్రమంలో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేడం, ఆదిలాబాద్ దస్నాపూర్ నుంచి వైష్ణవి.
0: దస్నాపూర్ నుంచి వైష్ణవి, చెప్పు వైష్ణవి, ఏం చేస్తుంటావు?
1: మేడం, జిఎన్ఎం చేస్తున్నా. మేడం,
0: జిఎన్ఎం కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
1: 3 సంవత్సరాలు మేడం.
0: 3. మరి ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరం చదువుతున్నారు?
1: ఇది ఫస్ట్ ఇయర్ మేడం.
0: ఇది ఫస్ట్ ఇయర్ అంటే 3 సంవత్సరాలు మొత్తం అంటే ట్రైనింగ్ ఉంటుందా లేకపోతే ఇంకా?
1: అంటే 3 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉంటది మేడం.

0: అంటే మళ్ళీ థియరీ ప్రాక్టికల్ అని ఉంటది కదా, అందుకని.
1: అవునవును, అది సంవత్సరం ఇయర్లీ ఉంటుంది మేడం.
0: సంవత్సరానికి ఒకసారి ఉంటుందా?
1: అవును.
0: ఎందుకు మరి అంటే నీకు ఇంటర్ అయిపోగానే దీని ఈ కోర్సులో ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది?
1: దాంట్లో కొంచెం తొందరగా ఏమన్నా ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు.
0: అవును, తొందరగా ఏమైనా ఉపాధి అవకాశాలు దొరుకుతాయనా?
1: అవునవును.
0: సరే చెప్పాలా మరి వైష్ణవి, ఈరోజు హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినావు, ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: మేడం సింగారాల పైరుల్లో నాది సాంగ్ అయింది మేడం. మా ఫ్రెండ్ బర్త్డే ఉంది మేడం, హ్యాపీ బర్త్డే చెప్పండి.
0: చెప్పండి, మీరు చెప్పండి. మీ ఫ్రెండ్ పేరు?
1: లక్కీ.
0: లక్కీ, చెప్పండి మరి.
1: హ్యాపీ బర్త్డే లక్కీ.
2: థ్యాంక్ యూ.
0: అందుకోసమేనా ఈ పాట? అంటే మీ పక్కన ఉందా మీ ఫ్రెండ్?
1: అవును మేడం, మాట్లాడండి.
0: మీరు పక్కనే ఉండి మీది మీరే చెప్పేసుకుని మీరే థ్యాంక్ యూ అంటున్నారా?
1: ఇప్పుడే వచ్చినా.
0: ఇప్పుడే వచ్చిండ్రా. మీరు ఎక్కడ ఉంటారు, దర్శనపూర్లోనేనా?
1: అవును.
0: ఎన్ని సంవత్సరాల నుంచి మరి మీరిద్దరు మంచి దోస్తులు?
1: చిన్నప్పటి నుంచి 18 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి.
0: 18 సంవత్సరాలు అవుతుంది.
1: అవును.
0: సరే మరి పుట్టినరోజును మంచిగా జరుపుకున్నారా ఇద్దరు దోస్తులు కలిసి?
1: అవును మేడం.
0: అన్నిటికన్నా మంచిగా ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు అందుకున్నారు కదా. సరే మరి మీ దోస్తు మీకోసం కూడా పాట అడిగింది, విందామా? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మ్యామ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జరైన సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో మేడం.
1: నమస్తే.
2: నమస్తే మేడం. నమస్తే.
1: ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎక్కడి నుంచి? అంకోల్ నుంచి కిష్టు గారు. కినమట కిష్టు. ఎందుకు అట్లా పేరు వచ్చింది?
2: మేము కిన్నవాడకి వెళ్ళి వెళ్ళి వచ్చాను, కిన్నవాడికి ఇస్తా అంటారు.
1: అవునా? అంటే ముందు కిన్నవాడ

0: అట్లా ఉంటుండే ముందు
1: ముందు కిలోమీటర్లు ఉంటుంది.
0: ఎట్లే మెల్లి వచ్చిండు మళ్ళా?
1: అలా భూమి అమ్మిన భూమి అమ్మేసాం, సప్పుడు ఉన్నాం.
0: భూమి కొని సప్పుడు దాకా ఎట్లుంటారు? పనులు ఉంటాయి కదా, చేనులు కొంటాయి.
1: పత్తాలు లేవు కదా మేడం.
0: ఈ సంవత్సరం మరి వర్షాలు పడతలేవు, ఇంకా ఏం చేద్దాం మరి?
1: ఒక్క చుక్కలు ఏం లేదు, ఏం చేస్తుండేమో సప్పుడు తినడు.
0: ఏం చేస్తులేదు మరి, అన్ని ఊళ్ళల్లో రైతన్నలందరూ వాన కోసమే ఎదురు చూస్తున్నారు అంతే కదా.
1: అక్కడ పీపుల్ దగ్గర బాగా పడ్డాయి వర్షం మేడం.
0: అవునా, రావచ్చు. 2-3 రోజులు అయిన తర్వాత రావచ్చు.
1: ఇక్కడ ఒక శనుకు లేదు పాపం.
0: కానీ ఇంత జల్దీ పెడితే కూడా పత్తి ఏడ మొలుస్తుందని. అంటే ఎక్కువ వడ్డోళ్లకు పెట్టుకున్నారు కావచ్చు. ఇటైతే వాళ్ళే ఇక
1: పెట్టిండు, ఆల్రెడీ పెట్టేసిండు. వానవాడు మామిడి కూడా పిప్పల దారి
0: పడచ్చు. ఇంకొక 2-3 రోజులు అయినాక పడచ్చు. ఇక
1: మంగళం సోమవారం కడిగా
0: చెప్పండి మరి, అయిందా భోజనం? అయిందా?
1: భోజనం చేసామమ్మా. ఒరిగినా
0: పాటలు వింటున్నారు మరి, చెప్పాలా మరి ఇలా హుషారులో ఏ పాట వింటారు?
1: అదే ఒకే ఒకడు ఏ మాయా చేసావు, అదే
0: ఒక్కడు సినిమా నుండి.
1: ఒకే ఒకడు.
0: సరే మరి, తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: సరే అమ్మా, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే, శుభ సాయంత్రం.
1: నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
1: తపస్వి యాపల్.
0: తపస్వి యాపల్ కూడ నుంచి. ఏం చేస్తుంటావు తపస్వి నువ్వు?
1: 8th class.
0: 8వ తరగతి. ఎక్కడ చదువుకుంటావు? యాపల్గూడలో 10వ తరగతి వరకు ఉన్నది కదా. మరి ఈ మధ్యలో చాలానే కదా బడిలు, రోజు పోతున్నావా?
1: అవును.
0: లేకుంటే దోస్తులందరూ ఇంకా రాకులేరని ఇంటికాడనే ఉంటున్నావా? మరి మీ దోస్తులందరూ వస్తున్నారా నీతో పాటు?
1: అవును.
0: ఎండాకాలం సెలవులలో ఏం చేసినావు మరి?
1: అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా.
0: ఇంకా
1: అక్కల ఇంటికైనా.
0: అవునా, మస్తు అన్ని ఊళ్ళు తిరిగి వచ్చినావు మరి సెలవులల్లో కదా. మరి మస్తు రోజులకు బడికి పోయినావు కదా, ఎట్లా అనిపించింది చెప్పు. మంచిగా అనిపించిందా? సెలవులు ఎల్లం అయిపోయినట్టు అనిపించలేదా? అనిపించింది కదా. సరే చెప్పు మరి, ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసినావు, ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: శ్రీరాములయ్య.
0: నీ పక్క నుంచి ఎవరో చెప్తున్నారు మరి? తప్పకుండా, నువ్వు అడిగిన పాట వేస్తే గానీ ఎవరు చెప్తున్నారు మరి నీ పక్కన? అన్న వాళ్ళ అందరు కలిసి వింటున్నారా? సరే మరి, నువ్వు కోరిన పాట వస్తుంది మీ అందరి కోసం, మీ ఇంట్లో వాళ్ళందరి కోసం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇది జోరైనా సినిమా పాటను వినిపించే కార్యక్రమం. శ్రోతలు కార్యక్రమానికి ఫోన్ చేసి సరదా ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు? ఈశ్వర్ గారు. ఎక్కడి నుంచి? తాటిగూడ. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, బాగా రోజులైంది అనుకుంటా ఫోన్ చేసి.
2: చాలా రోజులైంది మేడం. పనులు బిజీ.
1: ఇంట్లో పనులు బిజీ.
2: అవును మేడం.
1: పనులు ఎప్పుడు ఉంటాయి కానీ మనకు నచ్చిన పాట వినాలనుకుంటే అప్పుడప్పుడు ఫోన్ చేయొచ్చు, 10-15 రోజుల తర్వాత. అంతేనా?
2: వరలక్ష్మి మేడం. మీరు?
1: కాదు, నా పేరు మమత. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏదైనా ముచ్చట? భారతీయుడు సినిమా నుంచి పాట. ఏ పాట? అవునా, ఎందుకు ఆ పాట వినాలనిపించింది ఈరోజు? పాట వాళ్ళు పాడిన విధానం కోసం. సరే, మరి మీకు నచ్చిన పాట వచ్చిస్తుంది, విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రేపు రాత్రి 7:30 నుండి 7:45 దాకా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 0873.

ఇంకా ఏలరాత్రి 10:30కి మధురిమలో హాయైన పాటలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8:45 కావస్తున్నది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ആകാശവാണി ആദിലാബാദ് വന്ന 0.2 FM മനസ്സ് നിണ്ട ബാസരിച്ചു ചക്കനി സാഹിത്യ വചനാരചനല നുണ്ടി എഞ്ചുക്കുന്ന ഖണ്ഡികളനു വിനിപ്പിച്ചേ കാര്യക്രമം. ഇയല പ്രമുഖ രചയിത ഹീരാലാൽ മോറിയ വചനാരചനല നുണ്ടി ഓ ഖണ്ഡിക പ്രമുഖ കവി മലയശ്രീ കവിതാ പങ്ക്തുലു ചതിവിനതി എസ് രാജവർദ്ധൻ.
1: ప్రముఖ తెలంగాణ రచయిత హీరాలాల్ రాయ్ మోరియా ఇతడు 1927 ఖమ్మంలో జన్మించాడు. మాతృభాష తెలుగు కానప్పటికీ ఉత్తర భారతీయుడైన తెలుగును అభిమానించి తెలుగును రచనలు చేసిండు. అంతేగాక ఉర్దూ హిందీ భాషల్లోనూ ఆయన రాసిన కథలు ప్రచురితమైనాయి. తెలుగు ఉర్దూ హిందీ భాషల్లో ఆయన 300 కథలు రాసినాడు. తెలుగులో జమలాపురం కేశవరావు జీవిత చరిత్రను రాశాడు. ఇంకా 30 వ్యాసాలు కూడా ఆయన రచించిన ఉన్నవి. తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దాదాపు 14 జైలు జీవితం గడిపాడు. వృత్తి చేత జర్నలిస్టు, అభ్యుదయ భావాలు కలవాడు. ఖమ్మంలో అతనింట్లో సాహితీ మిత్రుల సమ్మేళనం జరిగేది. సమకాలిక తెలంగాణ రచయితలతో సంబంధం ఉన్నవాడు. అతని కథల సంపుటి బతుకు బాటలు 1958 అది దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది. ఈరోజు హీరాలాల్ మోరియా రాసిన ఎవరి కథ రాయను అనే కథానిక నుండి ఒక ఖండిక. కథలు రాయక చాలా రోజులైంది. ఏదన్నా రాసి తీరాలని మనస్సు ఆరాటపడుతుంటే మెదడును ప్రతిక్షణం ఏదో ఒక ఆలోచన ఆక్రమించుకుంటూనే ఉంటుంది. కానీ ఏ కథ రాయాలి అన్నది మాత్రం తోచటం లేదు. రాయదలుచుకుంటే చాలు, కానీ ఎన్నో రీతుల్లో ఎన్నో కథలు రాయవచ్చు. ప్రతి మనిషి అట్టడుగు జీవితానికి సంబంధించిన విషయాలు లక్ష రాయొచ్చు. అయినా ఇవాళ్ళేదన్నా ఒక విచిత్రమైన కథ రాయాలనిపిస్తున్నది. ఎండ నిప్పులు చెరుగుతున్నది, వడగాల్పులు వీస్తున్నాయి. కథ రాయడానికి అనుకూలమైన వాతావరణం లేదు. దురదృష్టవశాత్తు మా ఇల్లు మెయిన్ రోడ్డు పక్కనే ఉండటాన ప్రతిక్షణం విసుగు విరామం లేకుండా తిరిగే మోటార్ల భయంకర ధ్వని చాలా భాగం నా ఆలోచనల్ని కల్లోలపరుస్తూ ఉంటుంది. రయీమంటూ ఒక మోటారు వెళ్ళిపోగానే వెనుక నుంచి రెండో మోటారు వస్తున్నట్లుగా ఆలోచనలు కూడా ఒకదాని వెంట మరొకటి గొలుసులా వచ్చి పడుతుంటాయి. కానీ స్థిరంగా ఉండవు. ఈ మోటార్లు వెళ్ళిపోయేవి, వాటి మానాన అవి పోవు. పైగా విపరీతమైన దుమ్మును రేపి మరీ వెళ్తాయి. ఈ ధూళికణాలు ఇంట్లోకి ప్రవేశించడమే గాక కళ్ళల్లో చెవుల్లో దూరి కాగితాల నిండా పేరుకొని ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. సరే, ఇదంతా శ్రమ కూడా ఓర్చుకొని ఏదన్నా రాద్దామని దీక్షగా కూర్చుంటే అమాంతం ఎవడో ఒకడు దూకి పడతాడు. ఈ జర్నలిజం పంకంలో అస్మదాదులం ఇరుక్కున్నందువల్ల అందరికీ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. మొన్న మా ఊళ్ళో ఒక అమ్మాయి బావిలో పడి చనిపోయింది. దీని వెనుక బోలెడంత గ్రంథం ఉందని, మా భూమిని గుండాల సహాయంతో భూస్వామి ఆక్రమించుకున్నాడని, మున్సిపాలిటీ వాళ్ల పన్నులు భరించలేకుండా ఉన్నామని, ఫలానా ఇన్స్పెక్టర్ రోడ్డు పక్కన పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళని బెదిరించి తలో 10 రూపాయలు లంచం అడిగినారని, ఇలా తలో సమస్యని నెత్తికెత్తుకొని వచ్చి దింపి మరీ వెళ్తారు. వీళ్ళందరి సంగతి అలా ఉంచితే ఇంకో పెద్ద మనిషి మోటార్లోంచి అమాంతం దూకి, మొన్న జరిగిన మా బహిరంగ సభ వార్త ఇంకా పత్రికల్లో రాలేదేం అని ప్రశ్నిస్తాడు. కీర్తి కండూతితో అధికంగా బాధపడే రాజకీయ నాయకులతో ఒక్కోసారి తల ప్రాణం తోకకొస్తుంది. ఒక్క బహిరంగ సభలో మాట్లాడి మహానాయకులమనుకుంటారు వీళ్ళు. ఫలానా మీటింగ్కి 100 మాత్రమే ప్రేక్షకులు వచ్చారని ఉన్నదున్నట్టు రాస్తే, 1000 రాస్తే నీ సొమ్మేం పోయిందయ్యా అని చిత్కరిస్తారు. పత్రికల్లో వార్త కానీ వ్యాసం కానీ రావడంతో తమ తమ సమస్యలన్నీ తీరిపోతాయన్నంత ఆదుర్దతో ఉండేవాళ్ల సంఖ్య అధికతరం. ఇవన్నీ నిత్యకృత్యాల కింద మారిపోయినాయి. ఒక్కొక్కసారి తలుచుకుంటే వీళ్ళంతా నన్ను భయంకరంగా పరిహసిస్తున్నారా, లేక నేను వీళ్ళ వాంఛలతో ఆడుకుంటున్నానా అనిపిస్తుంది. ప్రముఖ కవి రచయిత మలయశ్రీ. కరీంనగర్కు చెందిన మలయశ్రీ గారు కరీంనగర్ జిల్లా చరిత్ర అని పరిశోధక గ్రంథాన్ని వెలువరించి PhD పట్టా పొందినారు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి. వీరు భౌతికవాది అనే ఒక పత్రిక కూడా నడుపుతారు. హేతువాదిగా వీరు ప్రసిద్ధులు. నాలుగు భాషలలో తెలుగు సాహిత్యంలోని పలు ప్రక్రియల్లో వీరు శత గ్రంథకర్త, ప్రతిష్టాత్మకమైన ఎన్నో అవార్డుల విజేత. కేజీ నుంచి పీజీ వరకు వీరి పుస్తకాలు వ్యాప్తిలో ఉన్నాయి. మహాకవి, మంచి కవి, మనసు కవిగా పేరు పొందిన మలయశ్రీ నిజానికి మనిషి కవి. అచ్చంగా భౌతిక

ప్రముఖ బౌద్ధ రచయిత, బాల సాహిత్యంలో తెలంగాణలోని మేటిగా ప్రసిద్ధుడు. సామాజిక సమత మమతల కోసం ఆరాటపడే అక్షర పోరాటం చేసే మలయశ్రీ గారి అమ్మ గురించి రాసిన పద్యాలు. మలయశ్రీ గారి మాతృశ్రీ పద్యాలు. అమ్మ ఎనంగనే మనసునందున సంబరమొల్కుచుండునే, అమ్మహనీయ ప్రేమమయమైన పదార్థముకో యథార్థమౌ, అమ్మ స్వరూపమే మనల హాయిగా నూయలలోచి కాచునో, అమ్మ నిజమ్ము నమ్ము ముగురమ్మల మూలపుటమ్మ తమ్ముడా. 9 మాసముల్ ముదముతో మము నీదు ప్రశాంత గర్భ గోలమ్మున పెంచి, నీదు విమలంబగు రక్తము దారవోసి ప్రాణమ్ముల నిచ్చినావు కరుణామయి. నీదు రుణమ్ము మేము నిక్కముగా తీర్చలేము, కలకాలము నీ పద సేవ చేసినన్. కమ్మని నీదు చేత కలకాలము గంజిని త్రావుచుండినన్. కమ్మగనుండు మాకు పులగమ్ములు తీయని పాయసమ్ములన్ ఇమ్ముగా తిన్నయట్టు ఒరులెంతగా పెట్టిన అట్లు తోచదేమమ్మ. త్వదీయ హస్తగుణమా ఇక నేమని చెప్పగలుగుదున్. కన్న నిసుంగుగాంచి కడకన్నుల బాష్పకణాలు రాల్చుచున్. కన్నయ్య పెద్దవాడై వకాలతు చేయును డాక్టరవును, తానున్నతుడవుచు తండ్రికి మహోన్నతి ఖ్యాతిని గూర్చు. అంచు నీవన్న ప్రియోక్తులన్నీ వినువారల నూయలలూగజేయవే. ఒక దినం ఆత్మజుండు తినకుండిన ఎంతగా కుందిపోదు అమ్మ. కడుపు తీపి అయ్యదియే మాకు స్ఫురించదు మాతృదేవి. ఓపిక గలదానవై ఇటుల పెంతువు ప్రేమన, కాని వృద్ధవై ఒక పలుకైన గాని అననోపవుగా సుతుడెట్లు చూచినన్. తప్పుడు దారులన్ జనగ తండ్రి ననున్గని కోపగించ నీవెప్పుడు నా దిశన్ నిలుతు వింతియే కాని నిజంబు చెప్పవే అప్పుడదేల తెల్సెను దయామయి ప్రేమమయి. నయాన నా తప్పులు సైచువమ్మ ఇక త్రప్పుడు త్రోవల పోవనెప్పుడున్. కొడుకును కోడలిన్ గనుచు కోరికలెల్ల ఫలించినట్లుగా నడిచెదవు, అంతేగాని ఒకనాడును కోడలి వెక్కసంబునన్ కొడుకుకు చెప్పబోవు. కనగోరుచు వారల కూర్మి పెంపులన్ కడలియనీ మనస్సు కన కష్టముగాని అపారపారమున్. వారు వీరు కొడుకు వైఖరుల్ నీతోడ చెప్పినంతని నీవు చిన్నబోయి, కాడు నా కొడుకులటులాడకుడీ రీతి అని వారి నంపింతు అతి వినయత. సుతుడింటికి చేర వితతోడ విషయంబు పలుక నెంతువు తిరిగి పరితపింతు, ఎట్టకేలకు వద్దు ఈ బుద్ధి అని వల్కుదెంతో నీతిని భావి చింత ప్రీతి. కొడుకు మిడిచి నిన్నే కోపగించినగాని కనలిపోదు నీవు మనసునందే, కడుపు చించుకొనిన కళ్ళపై పడునను సామెతను దలంచి జనని నీవు. అత్త అనేక రీతుల అనంత ప్రయాసల బెట్టునంచు నీ పుత్తడి బొమ్మ వంటి సుత బోరున ఏడ్చుచునున్నగాని నీ చిత్తము తత్తరంబడదే. సేమమె కోరుచు భావి దృష్టితో అత్తరునిన్ ప్రియాన నయనాంబులనొత్తుచు ప్రీతిబుత్తువే. ఎన్ని దినాలు భూమిపైనే వసించిన లాభమున్నదే నిన్ను ప్రియాన చూడనిది. నీకై సర్వ విధాల సేవలన్ మన్నన జేయకున్న అనుమానములేదు ఫలంబు చూడగా సున్న మదంబ. నీ కనుల చూపులే పాపములన్నీ బాపునే.

0: బాసరుచులు కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రముఖ రచయిత హీరాలాల్ మోరియా వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి మలయశ్రీ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్. ఇదే కార్యక్రమం తిరిగి రేపొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు, పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోటా గంధర్వ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా ఫిల్మీ గానే హిందీ సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం. 2009 రాజ్ కుమార్ సంతోషి రచనా దర్శకత్వం వహించగా రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలను నటించిన సినిమా అజబ్ ప్రేమ్ కి గజబ్ కహాని. ఇప్పుడు ఈ సినిమా నుండి అతీఫ్ అస్లం పాడిన ఈ పాట విందాం.

ఇది మన యస మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా ఫిల్మీగానిలో హిందీ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం 2005లో విడుదలైన భారతీయ హిందీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా జెహర్ ఏ లవ్ స్టోరీ. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, శమితా శెట్టి ఇంకా ఉదితా గోస్వామి ప్రధాన పాత్రలు నటించారు. ఈ సినిమా 2003లో వచ్చిన అమెరికన్ చిత్రం అవుట్ ఆఫ్ సినిమా ఆధారంగా నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. కార్యక్రమంలో చివరగా విందాం కుచ్ కుచ్ హోతా హే సినిమా నుండి ఆల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్ పాడిన ఈ పాట.

ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటల అవి రేపు రాత్రి 9:45 గీతం కి బహార్. పాత హిందీ చిత్రాలలో పక్షుల నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం 3వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం. భారతీయ సంగీత దర్శకుడు మరియు శాస్త్రీయ వేణువు విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా. చౌరాసియా భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో జన్మించాడు. తండ్రి చౌరాసియాని మల్లయోధుడు కావాలని కోరుకోవడంతో తండ్రికి తెలియకుండా సంగీతం నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన 15 సంవత్సరాల వయసులో పొరుగువాడైన రాజారాం వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నాడు. 1957లో ఒడిశాలోని కటక్లో ఉన్న ఆల్ ఇండియా రేడియోలో చేరి స్వరకర్తగా మరియు ప్రదర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతంతో పాటు హరిప్రసాద్ శివకుమార్ శర్మతో కలిసి శివ్ హరి అనే బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ జంట సిల్సిల, చాందిని వంటి ఎన్నో ప్రముఖ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 2013లో డాక్యుమెంటరీ చిత్రం బన్సూరి గురు చౌరాసియా జీవితం నుండి చిత్రీకరించబడ్డది. హరిప్రసాద్ చౌరాసియా ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. 1984లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2000లో దీనానాథ్ మంగేష్కర్ అవార్డు, ఉత్తర ఒరిస్సా విశ్వవిద్యాలయం నుండి 2008లో గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు. భారతీయ సంగీతానికి ఆయన చేసిన సేవలకు గాను లోక్ మత్సుర్ జ్యోత్స్న జాతీయ సంగీత పురస్కారం 2023 లెజెండ్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇప్పుడు విందాం మరి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పండిత్ హరిప్రసాద్ చౌరాసియా వేణుగానం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ హరిప్రసాద్ చౌరసియా వేణుగానం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పెనపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మధురిమ హాయ్ అయినా మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ఎలా ముందుగా విందాం దేవరాగం సినిమా నుండి ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనస్సు నిండా మీరు వింటున్నారు మధురిమ. ఇది హాయైన, మనసుకు నచ్చే హాయైన పాటల్ని వినిపించే కార్యక్రమం. నచ్చిన పాట ఎప్పుడు ఎక్కడ విన్నా మధురమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అదే మనసుకు హత్తుకునేలా పాటతో మనకు ఎక్కడో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. వెంటాడే ఎన్నో జ్ఞాపకాలు, మధురాతి మధురమైన రోజులు కూడా.

ఇది మనయాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ. చీకటిలో ఎన్నో అందాలు చూడగలిగితే, ఓటమిలో ఎంతో ఆనందం పొందగలిగితే, చీకటి ఓటమి అంతాలు కాదు, అవి వెలుగుకి గెలుపుకి ఆరంభాలు. అందుకే అంటారు అందమే ఆనందం. జీవితంలో అన్నీ కలగలిస్తేనే ఆ జీవితం పరమానందం అవుతుంది. ఇప్పుడు విందాం శుభాకాంక్షలు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ. హాయ్ అయిన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ఏఎం రత్నం గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా పెద్దరికం. భువన చంద్ర గారు అద్భుతమైన సాహిత్యం అందించగా మధురమైన సంగీతాన్ని స్వరపరిచారు కోటి గారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆలపించిన మధురానుభూతిని కలిగించే ఈ పాట ఇప్పుడు విందాం.

ఇది 100.2 FM మనస్సుని దా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మా అన్నయ్య సినిమా నుండి కెఎస్ చిత్ర ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అక్షరం అక్షరం కలగలిస్తేనే అర్థవంతమైన పదం సమకూరుతుంది. అలా ఎన్నో పదాలతోటి మధురమైన గీతాన్ని రచిస్తారు. అయితే ఒకే పదాన్ని పలుమార్లు ఉపయోగిస్తూ అత్యంత అద్భుతమైన పాటను రాశారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఖడ్గం సినిమాలో. ఈ పాటను సుమంగళి గారు ఆలపించగా సంగీతాన్ని అందించింది దేవిశ్రీ ప్రసాద్.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:10 కావస్తుంది. మరి కాసేపట్లో కేంద్రంలోని ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇలా వాతావరణం పొడిగా ఉండే, గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:00 తిండితో మనం. తరచూ వేయించిన నూనెలు ప్రభావాలు, ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో కే లెనిన్ పెట్టిన ముచ్చట, ఇంకా సహజ కవి గోవర్ధనరావు బోందిరి పురుషోత్తమరావు ప్రసంగం 2వ భాగం, ఇంకా కైతా శీర్షికన తుమ్మూరి రామ్మోహనరావు స్వీయ కవితల్ని వినొచ్చు. రేపు జమటు 5:10 నుండి 6:00 వరకు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ వికసిత భారత్ రోజుగారు యోజనలో భాగంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించనున్న రోజుగార్ మేళా 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:00 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు జిల్లాలో పంటల సాగుపై ఎల్నినో ప్రభావం, చేపట్టవలసిన చర్యలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన నంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. పుస్తకంతో కార్యక్రమంలో రేపు రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 5వ భాగంలో చోటా గంధర్వ గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రేపు రాత్రి 10:00 మనపురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా భీమిని మండలం వీగాం గ్రామానికి చెందిన బొప్పినపల్లి అంజన్న బృందం చెప్పిన సంధ్యారాణి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 11:10 కేంద్రంలోని ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:48. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు 5:53 ఎఫ్ఎం 100.2 మెగాహెర్జ్పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.